ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం శ్రోతలకు నమస్కారం. 100.1 మెగాహెడ్స్ పై ఈనాటి ప్రభాత ప్రసారం ప్రారంభం. శక సంవత్సరం 1948 ఆశ్వయుజ మాసం 2వ రోజు, క్రీస్తు శకం 2026 సంవత్సరం సెప్టెంబర్ నెల 24వ తేదీ గురువారం. ఎవడు ఎటువంటి స్నేహితులతో తిరుగునో అటువంటి గుణములే వానికి అబ్బును, మరియు ఎవరికి ఎటువంటి గుణములు ఉండునో అటువంటి స్నేహితులనే అతడు కోరుకొనును అని అన్నారు శ్రీరామకృష్ణ పరమహంస. శ్రోతలకు శుభోదయం. నేను మీ రేడియో నేస్తం పల్నాటి శ్రీలతా.

0: మీరింతవరకు అంజలి భక్తి సంగీత కార్యక్రమంలో శ్రీసాయి భక్తి గీతాలు విన్నారు. అంజలి భక్తి సంగీత కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం సుభాషితం వింటారు. సమర్పణ శ్రీ కె సత్యప్రసాద్ రాయ్ గారు.
1: మనుషులందరూ సుఖ సంతోషాలే కావాలనుకుంటారు. కష్టాలు కన్నీళ్లు ఎవరూ కోరుకోరు. కానీ కష్టము సుఖము ఈ రెండింటి సమ్మేళనమే జీవితం. ఎవరికీ అన్ని సుఖాలు అన్ని కష్టాలు ఉండవు. ఇసుక నుంచి పంచదారను వేరు చేసినట్లు మన దైనందిన జీవితంలోని కష్టాలను దుఃఖాలను తీసివేసి కేవలం ఆనందం మాత్రమే నిలుపుకునే అవకాశం మనకు లేదా? అది అసాధ్యమా? సాధ్యమేనంటుంది భగవద్గీత. ప్రయత్నంతో సాధనతో ఉన్నతమైన మానసిక వైఖరిని అలవర్చుకుంటే మన బ్రతుకుబాట పూలతోట అవుతుంది. ఆ పూలతోటకు వెలుగుబాట భగవద్గీత. ద్వాపర యుగంలో యుద్ధక్షేత్రంలో స్వయంగా నారాయణుడైన శ్రీకృష్ణుడు గీతను బోధించాడు. పురాణముని వ్యాసుడు దాన్ని గ్రంథస్థం చేశాడు. అందుకే 18 అధ్యాయాల గీత ఏకత్వాన్ని వర్షించే అద్వైతామృత వర్షిణి, భగవతి అని పిలువబడుతుంది. ఈ భగవద్గీతకు కార్యస్థానం కురుక్షేత్రం. ధర్మక్షేత్రే కురుక్షేత్రే అంటే క్షేత్రే క్షేత్రే ధర్మం కురు అని వ్యాఖ్యానించవచ్చు. ఎవరికి వారు తమ తమ కార్యక్షేత్రాల్లో ధర్మాన్ని ఆచరించటం, ఇదే గీతాసారం. ధర్మాధర్మాల సంఘర్షణకు నిలయం మానవ హృదయం. దాని సంకేత రూపమే కురుక్షేత్రం. ప్రతి మనిషి హృదయంలోని దైవ సంపదకు సంకేతం పాండవులు, ఆసురీ సంపదకు సంకేతం కౌరవులు. యుద్ధం తరువాతే విజయ సాధన, అప్పుడే శాంతి సుఖము. కనుక యుద్ధం అనివార్యం. యుద్ధమైనా జీవితమైనా పారిపోవడం పిరికితనం. కౌరవసేనలను చూసిన అర్జునుడు పెను సందేహాలకు లోనై నాకు యుద్ధము విజయము వద్దన్నాడు. ఇలా ఏది మంచో ఏది చెడో తెలుసుకోలేక కర్తవ్యం నుంచి పారిపోయే సందర్భాలు మనకు వస్తాయి. ఈ సందేహమే కశ్మలం. ఇది మనసుని బలహీనపరుస్తుంది. దాన్ని ప్రయత్నపూర్వకంగా వదిలివేయమని కృష్ణుడు చెప్తున్నాడు. అర్జునుడు కృష్ణుని శరణు వేడినట్లు పెద్దలను జ్ఞానులను ఆశ్రయిస్తే వారి మాటలు మనకు బలాన్నిస్తాయి. గీత మన స్వరూపమేంటో చెప్పింది. మనిషి దేహమే తాననుకుంటున్నాడు. నిజానికి అతడు చావు పుట్టుక లేనివాడు, శాశ్వతుడు. శరీరానికి మృతి ఉంది కాని దానిలో ఉండే శరీరికి మృతి లేదు. ఇదే పరమసత్యం. ఈ మహత్తర సత్యాన్ని సాంఖ్యయోగం క్రమబద్ధంగా వివరించింది. పరమసత్యాన్ని తెలుసుకునే ప్రయత్నంలో విఫలమైనా భయం లేదు. నీవు ఆగిపోయిన చోటు నుంచే నీ పయనం మొదలవుతుంది. గీత ఉపదేశించిన బుద్ధియోగం ద్వారా గొప్పగా కార్యనిర్వహణ చేయవచ్చు. ప్రతి మనిషి ఏ భావంతో కర్మనాచరించాలో, కర్మాచరణ ద్వారానే అంతిమ గమ్యాన్ని ఎలా చేరవచ్చో చెప్పేది కర్మయోగం. ప్రతిక్షణం జాగరూకతతో ఉండటమే కర్మయోగ రహస్యం. 20వ శతాబ్దపు ప్రారంభంలో విజ్ఞాన శాస్త్రవేత్తలు ఆవిష్కరించిన కొత్త నిజాలు గీత వివరించిన ఆత్మ, చైతన్యము, ప్రకృతి మొదలైన అంశాలనే ధృవపరుస్తున్నాయి. ప్రతి జీవిలోనూ ఎలలేరుగని పరిపూర్ణమైన శక్తి ఉంది. దాన్ని మనం స్వీకరించగలగాలి, వెలికి తీయగలగాలి. ఆ శక్తి చైతన్యపు ఎరుక కలిగినప్పుడు బుద్ధి, మనసు అన్నీ కొత్త విలువను పొంది మనిషి మహనీయుడుగా మారతాడు. అదే జీవన కళా సాఫల్యం. 4వ అధ్యాయంలో కనిపించే 2 శ్లోకాలు యదా యదా హి ధర్మస్య పరిత్రాణాయ సాధునాం, ఈ రెండూ బాగా ప్రసిద్ధి చెందినవి. చాలా ప్రచారంలో కూడా ఉన్నాయి.

రెండు శ్లోకాల అర్థం చేసుకుంటే మన జీవన పయనంలో భగవంతుడు మన వెంటే ఉంటూ చేయూతనిస్తాడనే విశ్వాసం కలుగుతుంది. సమాజం నీతిబాహ్యమై మనలో నిస్సత్వం పెరిగినప్పుడు శక్తిని నింపే ఔషధాలు ఈ రెండు శ్లోకాలు. వేరువేరుగా కనిపించే జీవులన్నిటిలో ఒక ఏకసూత్రత ఉంది. అది దండలోని దారంలాగా పైకి కనిపించదు. అంటే సమాజంలో మనకి కనిపించే భేదాలన్నీ పైపైవే. జాతి, కుల, మత, వర్ణ భేదాలకు అతీతంగా అందరిలో వెలుగుతున్న చైతన్యం యొక్క మౌలిక లక్షణాన్ని అనుభవంలోకి తెచ్చుకోవడమే జ్ఞానం.

0: లోపలి నేనును తెలుసుకుని చుట్టూ గాఢంగా అల్లుకున్న దట్టమైన అడవిలాంటి మాయా ప్రపంచాన్ని జ్ఞానఖడ్గంతో ఛేదించి ఉత్తమ పురుషుడిగా వెలుగొందే ఒక రసాన్వేషణ భగవద్గీతలో కనిపిస్తుంది. వేదాంతం మాత్రమే కాదు, నిత్య జీవితంలో ఎలాంటి ఆహారం తీసుకోవాలో, ఏది వర్జించాలో, ఏది ఎందుకు చేయాలో వివరించే లైఫ్ స్కిల్ మాన్యువల్ భగవద్గీత.
1: మీరింతవరకు సుభాషితం విన్నారు. సమర్పణ శ్రీ కె సత్యప్రసాద్ రాయ్, ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం. రైతు సమాచారం. ఈనాటి కార్యక్రమంలో గ్రీన్ హౌస్లలో క్యాప్సికం సాగు, సస్యరక్షణ గురించి తెలుసుకుంటారు.

గ్రీన్ హౌజులలో క్యాప్సికం సాగు నానాటికీ పెరుగుతూ ఉంది. హరిత గృహాలలో క్యాప్సికం వైపు మొగ్గు చూపుతున్నారు. లాభసాటిగా దిగుబడులు పొందడం కోసం క్యాప్సికంలో వివిధ రకాల యాజమాన్య పద్ధతులు తప్పనిసరిగా చేసుకోవాలి. అన్ని పంటల్లాగే గ్రీన్ హౌజులలో సాగు చేసే క్యాప్సికంలో కొన్ని రకాల పురుగులు తెగులు ఆశించి నష్టపరుస్తూ ఉంటాయి. వీటిని సకాలంలో గుర్తించి సస్యరక్షణ చేపడితేనే మంచి దిగుబడి పొందవచ్చు. ముఖ్యంగా తామర పురుగులు. చలికాలం, పొడి వాతావరణం, అధికంగా నత్రజని, రసాయన ఎరువులు వాడకం తామర పురుగుల ఉధృతికి తోడ్పడతాయి. కొత్త చిగుర్లు, పూత మొగ్గల నుంచి రసాన్ని పీల్చడం వలన ఆకులు బోట్ ఆకారంలోకి పైకి ముడుచుకుంటాయి. ఆకుల పరిమాణం తగ్గి పెరుగుదల లేక మొగ్గలు కృశించిపోతాయి. కాయలు ఒకవేళ వచ్చినా పెరుగుదల ఉండదు. దీని నివారణకు 4% వేప కషాయంతో పాటు ఫిప్రోనిల్ 1.5 మిల్లీలీటర్లు లీటర్ నీటిలో లేదా ఇమిడాక్లోఫ్రిడ్ 0.5 మిల్లీలీటర్లు లేక థయోమిథాక్సమ్ 0.4 గ్రాములు 1 లీటర్ నీటిలో కలిపి పిచికారీ చేసుకోవాలి. మరొకటి ఎర్రనల్లి. ఈ పురుగులు కూడా పొడి వాతావరణం, అధిక ఉష్ణోగ్రతలు నమోదైనప్పుడు ముదురు లేత ఆకులు, ఆకు మొగ్గలు కాయల నుంచి రసం పీల్చినప్పుడు ఆకులు వెనక్కు తిరిగి వంగి ముడుచుకుంటాయి. దీని నివారణకు ప్రోపర్ గైడ్ 2 మిల్లీలీటర్లు లీటర్ నీటికి లేదా క్లోర్ఫైనఫైర్ 1.5 మిల్లీలీటర్లు లేక మెడికేట్ 1.5 మిల్లీలీటర్లు లీటర్ నీటికి కలిపి పిచికారి చేసి నివారించుకోవచ్చు. కాయ తొలచు పురుగులు. ఈ పురుగుల లార్వాలు మొగ్గలు, పువ్వులు, కాయలను తొలిచి చాలా నష్టం కలగజేస్తాయి. దీని నివారణకు లింగాకర్షక బుట్టలను పాలిహౌజులలో ఏర్పరచాలి. ఆకులపై ఉన్న గుడ్ల సమూహాలను సేకరించి నాశనం చేయాలి. పాలిహౌజ్ చుట్టుపక్కల ఈ పురుగులకు అల్టర్నేట్ హోస్ట్ లేకుండా జాగ్రత్త వహించాలి. స్పైనసైడ్ 0.5 మిల్లీలీటర్లు 1 లీటరు లేదా ఇడాక్సికార్బ్ 1 మిల్లీలీటరు లేదా స్పైనోసైడ్ 0.5 మిల్లీలీటర్లు లేదా ఇడాక్సికార్బ్ 1 మిల్లీలీటరు, ఎమామెక్టిన్ బెంజామైడ్ 0.4 మిల్లీలీటర్లు లేక ఫ్లూబెండమైడ్ 0.25 మిల్లీలీటర్లు 1 లీటర్ నీటి కలిపి మందులను మార్చి మార్చి వాడినా మంచి ఫలితం ఉంటుంది. అలాగే క్యాప్సికంలో కూడా వివిధ రకాల తెగులు ఆశించి నష్టపరుస్తూ ఉంటాయి. పక్షికన్ను తెగులు. ఇది నల్లటి గుండ్రటి మచ్చలు ముదురు లేత ఆకులపై ఎక్కువగా కనిపిస్తాయి. ఈ తెగులు ఉన్న ఆకులు పచ్చగా ఉన్నప్పుడే రాలిపోతాయి. ఈ తెగులు సోకిన కాయలు మచ్చలు వచ్చి కాయలు త్వరగా కుళ్ళిపోతాయి. దీని నివారణకు కార్బనిజం ప్లస్ మాంకోజం కాంబినేషన్లో ఉన్న మందును 2 గ్రాములు 1 లీటర్ నీటిలోను లేక హైలైట్ 0.5 గ్రాములు 1 లీటర్ నీటిలో కలిపి పిచికారీ చేసుకోవాలి. ఎండు తెగులు. ఇది గ్రీన్ హౌస్ బెడ్స్లలో తేమ ఎక్కువగా ఉండటం, మురుగునీరు పారుదల లేకుండా నీరు నిల్వ ఉండటం, ఎక్కువగా షేడ్ నెట్ హౌజులలో పెంచిన తోటలలో ఎండు తెగులు ఎక్కువగా కనిపిస్తుంది. దీని నివారణకు మొక్కలు నాటడానికి ముందే బెడ్స్ ను శుద్ధి చేయాలి. బెడ్స్ దగ్గర మురుగునీరు నిల్వ లేకుండా జాగ్రత్త తీసుకోవాలి. మొక్కలు పెరుగుతున్నప్పుడు విధిగా 2 సార్లు జీవన ఎరువులైన ట్రైకోడెర్మా విరిడిని, సూడోమోనాస్ ఫ్లోరోసెన్స్ ను మొక్కలు పంట కాలంలో ఇవ్వాలి. కార్బనిజం 2 గ్రాములు లేక COC 3 గ్రాములు లీటర్ నీటిలో కలిపి మొక్కల మొదళ్ల భాగంలో వారానికి 1 సార్లు చొప్పున 3 సార్లు పిచికారీ చేసి దీన్ని నివారించుకోవచ్చు.

ఈనాటి కార్యక్రమంలో ముందుగా ఉదయం 7 గంటలకు జిల్లా సమగ్ర నివేదిక, 7:05 తెలుగులో వార్తల ప్రసారం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి, 7:15 డాక్టర్ సలహాలు కార్యక్రమంలో శ్వాసకోశ వ్యాధులు నివారణ ఆధునిక చికిత్స గురించి పల్మనాలజిస్ట్ డాక్టర్ కిషన్ శ్రీకాంత్ జవ్వా గారితో పరిచయ కార్యక్రమం, పరిచయకర్త శ్రీమతి కె నాగలక్ష్మి, అనంతరం చిత్రగీతాలు. 7:45 గిరిసీమలు గిరిజనుల కార్యక్రమం వింటారు.

8 గంటలకు సమాచార ప్రభాత్, 8:15 మార్నింగ్ న్యూస్ ప్రసారం ఢిల్లీ కేంద్రం నుండి, 8:30 ఉద్యోగవాణి విద్యా ఉద్యోగ సమాచారం తెలుసుకుంటారు. 8:35 మీ మాటతో ఓ పాట ఫోన్ ఇన్ లైవ్ ప్రోగ్రాం ప్రసారమవుతుంది. శ్రోతలు ఫోన్ చేయవలసిన ఫోన్ నంబర్లు 2950038, మరొక నెంబర్ 2950039, ఎస్టీడీ కోడ్ 08744. కార్యక్రమ నిర్వహణ శ్రీ కొలిపాక శంకరరావు గారు. 9:30 ఏక చిత్రగానం, 10:00 చిత్రగీతాలు. ఇక మధ్యాహ్నం 12:10 శాస్త్రీయ సంగీతం కార్యక్రమంలో రాజేంద్ర ప్రసన్న గారి వేణుగానం వింటారు. 1:10 ప్రాంతీయ వార్తలు, 1:20 వనితా లోకం స్త్రీల కార్యక్రమం ప్రసారమవుతుంది ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి. 1:50 ఉర్దూలో కార్యక్రమాలు. 2:00 మిడ్ డే న్యూస్, 2:15 దోపహార్ సమాచార ప్రసారం ఢిల్లీ కేంద్రం నుండి. 2:30 కిన్నెర లహరి శ్రోతలు కోరిన చిత్రగీతాలను వింటారు. సాయంత్రం 4:00 నాకు నచ్చిన పాట శ్రోతల మదిలోని మధురమైన పాటల పూదోట కార్యక్రమం ప్రసారమవుతుంది. కార్యక్రమ నిర్వహణ శ్రీ కొలిపాక శంకరరావు. అనంతరం చిత్రగీతాలు.

సాయంత్రం 6:30 ప్రసార వివరాలు తెలుసుకుంటారు. 6:35 జానపద గేయం వింటారు. 6:50 వ్యవసాయ సూచనలు. 7:00 మార్కెట్ ధరలు హైదరాబాద్ కేంద్రం నుండి. రాత్రి 7:15 కిసాన్ వాణి ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతుంది. 7:45 వికసిత్ భారత్. 8:00 కిన్నెర లహరి. 8:45 సమాచార సంధ్య. రాత్రి 9:00 న్యూస్ ఎట్ 9. 9:15 స్పాట్ లైట్. ఈ కార్యక్రమాలు ఢిల్లీ కేంద్రం నుండి రిలే. 9:30 అఖిల భారత ప్రాంతీయ జానపద లలిత సంగీతం కార్యక్రమం ప్రసారమవుతుంది. రాత్రి 10:00 మధురిమ ఆపాత మధుర గీతాలను వింటారు. ప్రసార వివరాలు విన్నారు.

ఇవి ఈ పూట మేం ప్రసారం చేస్తున్న కార్యక్రమాల వివరాలు. ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం నిలయంలో సమయం 6:45 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో ప్రాంతీయ వార్తల ప్రసారం ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి. అనంతరం 6:55 సంస్కృతంలో వార్తల ప్రసారం ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కేసుమ. ముఖ్యాంశాలు: తీవ్ర వాయుగుండం తీరం దాటడంతో వర్షాలు తగ్గుముఖం పట్టే వరకు అప్రమత్తంగా ఉండాలని వర్ష ప్రభావిత జిల్లాల కలెక్టర్లను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశించారు. తెలంగాణకు పెట్టుబడులను ఆకర్షించడమే లక్ష్యంగా ఇన్వెస్ట్ తెలంగాణ గ్లోబల్ సమ్మిట్ 2026 నిర్వహించనున్నామని ఉప ముఖ్యమంత్రి మల్లుబట్టి విక్రమార్క వెల్లడించారు. రాజధాని అమరావతిలోని గ్రామాల్లో మౌలిక వసతుల కల్పనకు 1548 కోట్ల రూపాయల ప్రతిపాదనకు ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఆంధ్రప్రదేశ్ డీఎస్సీ ఉపాధ్యాయ నియామకాలపై సీబీఐ విచారణ జరిపించాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యకులు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి డిమాండ్ చేశారు. బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం ఆంధ్రప్రదేశ్లోని శ్రీకాకుళం జిల్లాలోని రణస్థలం, పొలాకి, సంతబొమ్మాలి మండలాల మధ్య అర్ధరాత్రి తీరం తాకిందని అమరావతి వాతావరణ కేంద్రం వెల్లడించింది. తీరం దాటినప్పటికీ వాయుగుండం భూభాగంపై తీవ్ర వాయుగుండంగానే కొనసాగుతోందని తెలిపింది. దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లోని కోస్తా జిల్లాల్లో ఈదురుగాలులతో కూడిన భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్లో వర్షాల పరిస్థితిపై అమరావతి వాతావరణ కేంద్రం సంచాలకులు కె నాగరత్న తెలియజేస్తూ,
1: ఉత్తర జిల్లాల్లోని శ్రీకాకుళం, పార్వతీపురం, మన్యం, విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి ప్రాంతాలకు ఆరెంజ్ వార్నింగ్ జారీ చేయగా కేఎస్ఆర్, అట్లాగే పోలవరం, ఏలూరు ప్రాంతాలకు రెడ్ వార్నింగ్ జారీ చేయడం జరిగింది. ఈ రోజు రేపు చాలా చోట్ల తేలికపోటు మోస్తారు వర్షాలు ఉండి 1-2 చోట్ల భారీ, అత్యంత భారీ వర్షం 20 సెంటీమీటర్లు కూడా ఉత్తర జిల్లాల్లో ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి.
0: మరోవైపు వాయుగుండం ప్రభావంతో తెలంగాణలోని కొమురంభీం, ఆసిఫాబాద్, మంచిర్యాల, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో ఈ రోజు రేపు అతి భారీ వర్షాలు కురిసే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. తీవ్ర వాయుగుండం ప్రభావంతో వివిధ జిల్లాల్లో కురుస్తున్న వర్షాలపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జిల్లా కలెక్టర్లతో శ్రవణ మాధ్యమం ద్వారా గత రాత్రి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ, వర్షాలు తగ్గుముఖం పట్టే వరకు వర్ష ప్రభావిత జిల్లాల కలెక్టర్లు అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. వరద నీటిని ఎప్పటికప్పుడు అంచనా వేసి క్షేత్రస్థాయి వరకు అవసరమైన సూచనలు జారీ చేయాలని ఆదేశించారు. వర్షాల కారణంగా నష్టపోయిన పంట విస్తీర్ణాన్ని అంచనా వేయాలని సూచించారు. వర్ష ప్రభావిత జిల్లాల్లో పాఠశాలలు, అంగన్వాడీ కేంద్రాలకు ఈ రోజు కూడా సెలవులు ప్రకటించాలని ఆదేశించారు. ఈ సమీక్షలో శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, మన్యం, అల్లూరి సీతారామరాజు, అనకాపల్లి, పశ్చిమ గోదావరి, తూర్పు గోదావరి, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ, ఏలూరు, పోలవరం, కృష్ణా జిల్లాల కలెక్టర్లు పాల్గొన్నారు. తెలంగాణలో భారీ వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ హెచ్చరించిన నేపథ్యంలో అధికారులు మరింత అప్రమత్తంగా ఉండాలని రెవెన్యూ, విపత్తు నిర్వహణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆదేశించారు. పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ జిల్లాలపై ప్రత్యేక దృష్టి సారించి ముందస్తు సహాయక చర్యలు చేపట్టాలని సూచించారు. లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు సిద్దంగా ఉండాలని సూచించారు. ప్రతి జిల్లాలో 24 గంటలు పనిచేసే కంట్రోల్ రూం, టోల్ ఫ్రీ నంబర్ ఏర్పాటు చేసి ప్రజలకు తక్షణ సహాయం అందించాలని కలెక్టర్లను ఆదేశించారు. తుఫాను తీరం దాటిన నేపథ్యంలో ప్రజలంతా అప్రమత్తంగా ఉండి అధికారుల సూచనలు తప్పక పాటించాలని ఆంధ్రప్రదేశ్ సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ సూచించారు. వాతావరణ శాఖ సూచనల మేరకు విజయనగరం జిల్లా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరారు. సముద్రంలో ప్రమాద హెచ్చరికలు తొలగించే

0: మేరకు మత్స్యకారులు వేటకు వెళ్లవద్దని మంత్రి సూచించారు. లోతట్టు ప్రాంతాలను గుర్తించి అవసరమైన చోట ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని అధికారులను ఆదేశించినట్లు తెలిపారు. రాజధాని అమరావతిలోని గ్రామాల్లో మౌలిక వసతుల కల్పనకు 1,548 కోట్ల రూపాయలతో పరిపాలన అనుమతి మంజూరు చేసే ప్రతిపాదనకు ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గం ఆమోదం తెలిపింది. అమరావతిలోని రాష్ట సచివాలయంలో నిర్వహించిన మంత్రివర్గ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను రాష్ట సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారథి పాత్రికేయులకు వెల్లడించారు. కృష్ణాజిల్లా మచిలీపట్నం పోర్టులో గోవా షిప్ యార్డ్ లిమిటెడ్ కు 400 ఎకరాలు కేటాయింపునకు రాష్టంలో మౌలిక వసతులు, పెట్టుబడులు, పరిశ్రమలు, వాణిజ్యం, ఇంధన, ఆహార శుద్ది, పర్యాటక రంగాల్లో పెట్టుబడుల ప్రతిపాదనల్ని మంత్రిమండలి ఆమోదించిందని మంత్రి తెలియజేస్తూ,
1: అమరావతి రాజధాని నగరం పరిధిలోని అన్ని గ్రామ పంచాయతీల్లో క్రిటికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ కింద మౌలిక వసతుల అభివృద్ది పనులకు 1,543.98 కోట్ల రూపాయలతో సవరించిన పరిపాలన అనుమతి మంజూరు చేసేందుకు మంత్రిమండలి ఆమోదం తెలిపింది. భూ సమీకరణ పథకం కింద ఎకరా కంటే తక్కువ పొడి జరి భూమిని అందించిన అర్హత కలిగిన రైతులకు కనీస వార్షిక వృత్తి చెల్లించేందుకు మంత్రిమండలి ఆమోదం తెలిపింది.
0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు.
2: సేవా సంకల్ప అభియాన్లో భాగంగా వ్యవసాయ రంగ అభివృద్దిపై ప్రాంతీయ వార్తా విభాగం ప్రత్యేక కార్యక్రమం ఈ రోజు 10 గంటలకు ప్రసారమవుతుంది.
0: తెలంగాణకు భారీగా పెట్టుబడులను ఆకర్షించడమే లక్ష్యంగా డిసెంబర్ 7 నుంచి 9వ తేదీ వరకు ఇన్వెస్ట్ తెలంగాణ గ్లోబల్ సమ్మిట్ 2026 నిర్వహించనున్నామని ఉప ముఖ్యమంత్రి మల్లుభట్టి విక్రమార్క వెల్లడించారు. హైదరాబాద్లోని రాష్ట సచివాలయంలో జరిగిన సన్నాహక సమావేశంలో సదస్సు ఏర్పాట్లు, ప్రచారం, రోడ్ షోల నిర్వహణపై కార్యాచరణను ఖరారు చేశారు. ఈ సందర్భంగా భట్టి విక్రమార్క మాట్లాడుతూ 2047 నాటికి తెలంగాణను $3 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా ప్రభుత్వం ముందుకు సాగుతుందని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ డీఎస్సీ ఉపాధ్యాయ నియామకాల్లో అవకతవకలు జరిగాయని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యకులు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆరోపించారు. ఈ వ్యవహారంపై సీబీఐతో విచారణ జరిపించాలని కోరుతూ విజయవాడలోని లోక్ భవన్లో ఆంధ్రప్రదేశ్ గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్ను కలిసి వినతిపత్రం సమర్పించారు. అలాగే శాప్ కార్యాలయం వద్ద వైఎస్సార్సీపీ కార్యకర్తలపై దాడి జరిగినట్లు ఆరోపిస్తున్న విషయాన్ని కూడా గవర్నర్ దృష్టికి తీసుకువెళ్లారు. అనంతరం నిర్వహించిన పాత్రికేయుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ,
3: డీఎస్సీకి సంబంధించి ప్రొటెస్ట్ పీస్ఫుల్ ప్రొటెస్ట్ తెలియజేస్తా ఉన్న వైఎస్సార్సీపీ కార్యకర్తల మీద, నిరుద్యోగుల మీద కూడా వీళ్ళే అటాక్ చేసినారు. కానీ ఈ యుద్దం మాత్రం కొనసాగుతుంది. ఖచ్చితంగా ఈ యుద్దంలో న్యాయం, ధర్మం అనేది ఏ రోజుకైనా గెలుస్తుంది. తప్పు ఒప్పుకొని ఇప్పటికైనా ఎడ్యుకేషన్ మినిస్టర్ రాజీనామా చేసి సీబీఐ ఎంక్వైరీని కనీసం వేసే కార్యక్రమం జరిగితే కనీసం మన రాష్ట్రంలో ఎగ్జామ్స్ మీద చదువుకుంటున్న పిల్లలు, కష్టపడతా ఉన్న పిల్లలకు కనీసం కాస్త కూస్త భరోసా ఉంటుంది.
0: ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నం ఉక్కు కర్మాగారానికి చెందిన 459 ల్యాండ్ పార్సిళ్ల ఈ వేలంపై నేషనల్ ల్యాండ్ మానిటైజేషన్ కార్పొరేషన్ ఎన్ఎల్ఎంసీ నిన్న విశాఖపట్నంలో పెట్టుబడిదారుల సమావేశం నిర్వహించింది. ఈ సందర్భంగా ఎన్ఎల్ఎంసీ ముఖ్య కార్యనిర్వహణాధికారి సీఈఓ రోహన్ చంద్ ఠాకూర్, ఆర్ఐఎన్ఎల్ సీఎండి ఎంఎన్వీఎస్ ప్రభాకర్ ప్లాట్ల వివరాలు, బిడ్డింగ్ అర్హత ప్రమాణాలు, రిజిస్టేషన్ విధానం, ఎన్ఎస్ట్ మనీ డిపాజిట్, ఈ వేలానికి సంబంధించిన ఇతర నిబంధనలను వివరించారు. ఈ వేలం అక్టోబర్ 12-16 తేదీల్లో 2 విడతలుగా నిర్వహించనున్నారు. ప్రతి వేలానికి ఎన్ఎస్ట్ మనీ డిపాజిట్ ఈఎండిగా 2 లక్షల రూపాయలు నిర్ణయించారు. ఈ వేలానికి ముందు నిర్వహించే పెట్టుబడిదారుల అవగాహన కార్యక్రమంలో భాగంగా ఈ రోజు విజయవాడలో, రేపు హైదరాబాద్లో సమావేశాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. జాతీయ పోషణ్ మాసోత్సవాలను పురస్కరించుకుని ఆంధ్రప్రదేశ్లోని తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో కేంద్ర సమాచార ప్రసార మంత్రిత్వ శాఖకు చెందిన సెంట్రల్ బ్యూరో ఆఫ్ కమ్యూనికేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న పోషణ్ అభియాన్ ఛాయాచిత్ర ప్రదర్శనను శాసనమండలి సభ్యులు సోము వీర్రాజు నిన్న సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, గర్భిణీలు, బాలింతలు, చిన్నారుల ఆరోగ్యానికి కేంద్ర ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తుందని అన్నారు. అంగన్వాడీ కేంద్రాల ద్వారా పోషకాహారం, ఆరోగ్య సేవలు అందిస్తున్నట్లు తెలిపారు. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. తీవ్ర వాయుగుండం తీరం దాటడంతో

0: వర్షాలు తగ్గుముఖం పట్టే వరకు అప్రమత్తంగా ఉండాలని వర్ష ప్రభావిత జిల్లాల కలెక్టర్లను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశించారు. తెలంగాణకు పెట్టుబడులను ఆకర్షించడమే లక్ష్యంగా ఇన్వెస్ట్ తెలంగాణ గ్లోబల్ సమ్మిట్ 2026 నిర్వహించనున్నామని ఉప ముఖ్యమంత్రి మల్లుభట్టి విక్రమార్క వెల్లడించారు. రాజధాని అమరావతిలోని గ్రామాల్లో మౌలిక వసతుల కల్పనకు 1548 కోట్ల రూపాయల ప్రతిపాదనకు ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఆంధ్రప్రదేశ్ డీఎస్సీ ఉపాధ్యాయ నియామకాలపై సీబీఐ విచారణ జరిపించాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి డిమాండ్ చేశారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
1: अथ वार्ताः. भारतेन रूस ईरानयोः विरुद्धं प्रतिबंध संबद्धाधिनियमस्य विषये स्वकीयाः हितचिन्ताः पुनः स्पष्टतया प्रतिपादिताः. విదేశమంత్రి డాక్టర్ ఎస్ జయశంకర సంయుక్త రాష్ట్ర మహాసభాయా అధివేశనావసరే హ్యః సాయం సంయుక్త రాజ్యామెరికా దేశస్య విదేశమంత్రిణం మార్కో రూబియో ఇత్యేతం మిలితవాన్. తథా ఏతం అభినియమం ప్రతి భారతస్య చింతః తస్య సమక్షం ప్రస్తుతవాన్. ఉభౌ నేతారౌ భారత సంయుక్త రాజ్యామెరికయా దేశయోః ద్విపక్షీయ సంబంధానాం యుక్రేనస్య చ పరిస్థితీనాం విషయే అపి చర్చాం కృతవంతౌ. సంయుక్త రాజ్యామెరికా దేశస్య రాష్ట్రపతిః డొనాల్డ్ ట్రంపః గత సప్తాహే రూస ఈరానయోః విరుద్ధం ప్రతిబంధ సంబద్ధాధినియమం విధిరూపేణ ప్రవర్తితవాన్. అస్య అధినియమస్య అంతర్గతం రూస దేశాత్ तैलं वातेंधनं च क्रयमाणेभ्यः देशेभ्यः अधिकतमं 100% पर्यन्तं शुल्कं आरोपयितुं प्रावधानमस्ति. अस्य प्रत्युत्तरे नवदिल्ल्या उक्तं यत् भारतं स्वकीयानां आर्थिकहितानां संरक्षणाय तथा राष्ट्रस्य ऊर्जा सुरक्षां सुनिश्चेतुं सर्वान् आवश्यकान् उपायान् करिष्यति. डॉ जयशंकरः रविवासरे न्यूयॉर्क नगरं प्राप्तवान् तथा संयुक्त राष्ट्र महासभायाः 81वें అధివేశనె భారతీయ ప్రతినిధిమండలస్య నేతృత్వం కురువనస్తి. జయశంకరేణ సహ మేళనానంతరం రూబియో ఉక్తవాన్ యత్ ఉభౌ దేశౌ రణనీతిక సహభాగితాం సుదృఢీకురుతః తథా ప్రముఖేషు క్షేత్రీయ ప్రాథమికతా విషయేషు ఆగామిషు చ బహుపక్షీయ ప్రయాసేషు సమన్వయేన కార్యం కురుతః. నిర్వాచనాయోగేన ఉక్తం యత్ మతదాత్రీ సూచ్యాః పునరీక్షణం సమేత్య సర్వే నిర్ణయాః సర్వసమ్మత్యా గృహీతాః. ఆయోగేన సంసూచితం యత్ తేన అనేకే నిర్ణయాః గృహీతాః, ప్రాయః 40 నూతనాః ఉపక్రమాః ప్రారబ్ధాః తథా విగతేషు మాసేషు సంపూర్ణ దేశే విశేష గహన పునరీక్షణం సమేత్య అనేక నైర్వాచనిక పరిష్కారాః కృతాః. ఆయోగేన బలం ప్రదత్తం యత్ మతభేదాః కస్యాపి సంస్థాయాః విచారవిమర్శస్య సామాన్యః భాగః అస్తి. అంతిమ నిర్ణయ గ్రహణాత్ పూర్వమేవ ఏషః నిర్ణయ గ్రహణ ప్రక్రియాయాః అపి అభిన్నః భాగః భవతి. ఉత్తరప్రదేశస్య ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథః టాక్సీ ఇతి భాటక చాలకేభ్యః కృషకేభ్యశ్చ సాహాయ్యం ప్రదాతుం ఉద్దిష్టాం భారత టాక్సీ యోజనాం తథా ముఖ్యమంత్రి కృషక సమృద్ధి యోజనాం చ ప్రారబ్ధవాన్. అస్యాః యోజనాయాః అంతర్గతం ద్విచక్రికా యానానాం భాటక యానానాం తథా త్రిచక్రికా యానానాం చాలకాః కస్యాపి శుల్కస్య దేయకం వినా స్వనామ పంజీకర్తుం శక్నువంతి. తేభ్యః 5 లక్ష రూప్యకాణాం పర్యంతం సామాజిక సురక్షా కవచమపి ప్రదాస్యతే. ముఖ్యమంత్రి కృషక సమృద్ధి యోజనాయాః అంతర్గతం ఉత్తరప్రదేశ సహకారీ గ్రామీణ వికాస బ్యాంకేన కృషకేభ్యః ప్రదీయమానేషు ఋణేషు వృద్ధిమూల్యం 11%తః 6% యావత్ న్యూనీకృతమస్తి. वित्त मंत्रालयेन संसूचितं यत् सर्वे सार्वजनिक क्षेत्रीयाः

0: बैंकाः क्षेत्रीय ग्रामीण बैंकाश्चास्मिन् मासरे रविवासरे सप्तविंशति दिनांके उद्घाटिताः भविष्यन्ति। भारतस्य पुरुष बैडमिंटन दलं जापान देशस्य आईची नगरे उपांत्य चक्रे चीन दलेन एकं त्रीणि इत्यंकांतरालेन पराजितम्। अनेन पराजयेन भारतेन कांस्य पदकं प्राप्तं। सहैव भारतस्य पदक संख्या द्वादश जाता, यस्मिन् एकं सुवर्णं, पंच रजत पदकानि तथा षट् कांस्य पदकानि सन्ति। इति वार्ताः।
1: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం. మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా సమాచార లేఖ విందు అందిస్తారు శ్రీ ఎంవీఆర్ శర్మ.
2: రాష్టంలో కొనసాగుతున్న ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియలో భాగంగా నోటీసుల హియరింగ్, ఓటర్లు సమర్పించే ధృవపత్రాల పరిశీలన, వాటి అప్లోడింగ్లో ఎలాంటి పొరపాట్లకు తావు లేకుండా పటిష్టమైన పర్యవేక్షణ ఉండాలని రాష్ట ప్రధాన ఎన్నికల అధికారి సి సుదర్శన్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఉప్పల్, హబ్సిగూడ ప్రాంతాల్లో నిర్వహిస్తున్న ఎస్ఐఆర్ హియరింగ్, డాక్యుమెంట్ అప్లోడింగ్ ప్రక్రియను ఆయన ఇటీవల పరిశీలించారు. ఈఆర్ఓలు, ఏఈఆర్ఓలు, సూపర్వైజర్లు, బూత్ స్థాయి అధికారులు ఎన్నికల సంఘం నిర్దేశించిన విధానాలను తప్పనిసరిగా పాటిస్తూ అన్మ్యాప్డ్ ఓటర్లు, ఓటర్ వివరాల్లో వ్యత్యాసాలున్న కేసులను క్షుణ్ణంగా పరిశీలించాలని సూచించారు. ఎస్ఐఆర్ నోటీసులు అందుకున్న ఓటర్లకు ఎన్నికల సంఘం మరింత వెసులుబాటు కల్పించిందని, సంబంధిత ఓటరు వ్యక్తిగతంగా హియరింగ్కు హాజరు కాలేని సందర్భంలో కుటుంబంలోని వయోజన సభ్యుడు ఈఆర్ఓ లేదా ఏఈఆర్ఓ ఎదుట హాజరై అవసరమైన ధృవపత్రాలు, సమాచారాన్ని సమర్పించవచ్చని ప్రధాన ఎన్నికల అధికారి స్పష్టం చేశారు. జిల్లాలో దీర్ఘకాలంగా వేల కుటుంబాలను ప్రభావితం చేస్తున్న రిజిస్ట్రేషన్ చట్టంలోని సెక్షన్ 22A నిషేధిత ఆస్తుల సమస్య పరిష్కారానికి రాష్ట ప్రభుత్వం తాజాగా ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేసింది. హెచ్ఎండిఏ, డీటీసీపీ తదితర సంస్థల అనుమతులు పొందినప్పటికీ 22A కారణంగా రిజిస్టేషన్ సమస్యలు ఎదుర్కొంటున్న కేసులను పరిశీలించి పరిష్కార మార్గాలను సూచించనుంది. రంగారెడ్డి, మేడ్చల్, మల్కాజిగిరి జిల్లాల్లో జీవో 118 పరిధిలో మొత్తం 9792 ప్లాట్ల క్రమబద్దీకరణకు సంబంధించి కూడా మెమో జారీ చేసినట్లు ప్రభుత్వం శాసనసభలో వెల్లడించింది. హైదరాబాద్ కోర్ అర్బన్ రీజియన్ క్యూర్ పరిధిలోని మేడ్చల్, మల్కాజిగిరి జిల్లాలో వివిధ దశల్లో నిలిచిపోయిన డబుల్ బెడ్రూమ్ గృహాల పనులు పూర్తయినట్లు గృహ నిర్మాణ శాఖ ప్రకటించింది. సుమారు 21,000 ఇళ్లు 26 ప్రాంతాల్లో ఉండగా ఆయా గృహాలకు 5 నుంచి 7 కిలోమీటర్ల పరిధిలో నివసించే అర్హులైన కుటుంబాలకు ప్రాధాన్యం ఇస్తూ డ్రా ద్వారా లబ్దిదారుల ఎంపికను సెప్టెంబర్ నెలాఖరులోగా పూర్తి చేయాలని అధికారులకు రాష్ట గృహ నిర్మాణ శాఖ అధికారులు సూచించారు. సామాజిక భద్రతా సంక్షేమ పథకాల్లో భాగంగా జిల్లాలో ఆసరా పింఛన్లు పెద్ద సంఖ్యలో లబ్దిదారులకు అందుతున్నాయి. రాష్ట ప్రభుత్వ ఆసరా ప్రత్యక్ష డాష్బోర్డులో మేడ్చల్, మల్కాజిగిరి జిల్లాలో మొత్తం 149,482 మంది లబ్దిదారులు నమోదయ్యారు. వీరిలో వృద్ధాప్య పింఛన్దారులు 61,742 మంది, దివ్యాంగులు 22,037 మంది, వితంతువులు 58,915 మంది, ఒంటరి మహిళలు 5,876 మంది ఉన్నారు. చేనేత, గీత కార్మికులు, ఫైలేరియా బాధితులు, బీడీ కార్మికులు తదితర వర్గాలకు చెందిన లబ్దిదారులు కూడా ఈ జాబితాలో ఉన్నారు. జిల్లా రవాణా మౌలిక వసతుల్లో అత్యంత కీలకమైన ఉప్పల్, నారపల్లి ఎలివేటెడ్ కారిడార్ పనులను 2027 జూన్ నాటికి పూర్తి చేయాలని ప్రభుత్వం తాజా లక్ష్యాన్ని నిర్ణయించింది. జాతీయ రహదారి 163పై 2018లో ప్రారంభమైన ఈ ప్రాజెక్టు గతంలో పలు గడువులు దాటిన నేపథ్యంలో ప్రస్తుతం నిర్మాణ పనులను వేగవంతం చేస్తున్నట్లు రోడ్లు, భవనాల శాఖ అధికారులు తెలిపారు. ఈ కారిడార్ పూర్తయితే ఉప్పల్, బోడుప్పల్, పీర్జాదిగూడ, మేడిపల్లి, నారపల్లి ప్రాంతాల్లో ట్రాఫిక్ ఒత్తిడి తగ్గడంతో పాటు భువనగిరి, జనగామ, వరంగల్ వైపు ప్రయాణ సౌలభ్యం మెరుగుపడనుంది. రైల్వే రవాణా అభివృద్దిలో మేడ్చల్, మల్కాజిగిరి జిల్లాకు ఉపయోగపడే మరో ప్రధాన ప్రాజెక్టుగా సికింద్రాబాద్, ఘట్కేసర్ నుంచి కాజీపేట వరకు 110 కిలోమీటర్ల రైల్వే మల్టీ ట్రాకింగ్ ప్రాజెక్టుకు కేంద్ర ఆర్థిక వ్యవహారాల మంత్రివర్గ కమిటీ ఆమోదం తెలిపింది. ఘట్కేసర్, కాజీపేట విభాగంలో అదనపు లైన్లు ఏర్పాటైతే ప్రయాణికుల రైళ్లతో పాటు సరుకు రవాణా సామర్థ్యం పెరగడం, ప్రస్తుతం ఉన్న మార్గంపై రద్దీ తగ్గడం, రైళ్ల నిర్వహణ సామర్థ్యం మెరుగుపడడం వంటి ప్రయోజనాలు ఉంటాయని రైల్వే శాఖ పేర్కొంది. మేడ్చల్, మల్కాజిగిరి జిల్లాలో 1,511 కోట్ల రూపాయల విలువైన పలు భారీ అభివృద్ది పనులకు ఇటీవల శంకుస్థాపన జరిగాయి. పనుల పురోగతి, ప్రాజెక్టులు, నిర్మాణాల కార్యాచరణపై జిల్లా కలెక్టర్ స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. ఉప్పల్, భగాయత్ ఫేజ్ 3లో 10 ఎకరాల్లో 98 కోట్ల రూపాయలతో మల్కాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయ భవనం, ఏఓసీ సెంటర్ పరిధిలో 960 కోట్ల రూపాయలతో ప్రత్యామ్నాయ రహదారులు, టీకేఆర్ కాలేజ్ జంక్షన్ వద్ద 416 కోట్ల రూపాయలతో 6 వరుసల ఫ్లైఓవర్, 37.50 కోట్ల రూపాయలతో 100 పడకల మల్కాజిగిరి జిల్లా ఆసుపత్రి వీటిలో ఉన్నాయి. కుక్కట్పల్లిలోని రంగధాముని చెరువు, ఐడీఎల్ లేక్ అభివృద్ది పనులు చురుగ్గా కొనసాగుతున్నాయి. చెరువులో సంవత్సరాలుగా

0: పోయిన పూడిక, ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్, ప్లాస్టిక్, ఇతర వ్యర్థాలను తొలగిస్తూ చెరువును లోతుగా చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఇటీవల హైడ్రా కమిషనర్ ఏవీ రంగన చెరువును పరిశీలించి గణేష్ నిమజ్జన ఏర్పాట్లను సమీక్షించారు. నిమజ్జనానికి అనువుగా ఒక భాగంలో చెరువు లోతును 25 అడుగులకు పైగా పెంచినట్లు అధికారులు వివరించారు. నిమజ్జన అనంతరం కూడా చెరువు పునరుద్దరణ పనులు కొనసాగేలా చర్యలు తీసుకుంటున్నారు.
1: మల్కాజ్గిరి జిల్లా సమాచారం లేఖ విన్నారు. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం సమయం 7:05 వస్తుంది. ఇప్పుడు తెలుగులో వార్తలు.
2: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది అక్కరాజ్ నిర్మల్. సేవా సంకల్ప అభియాన్ లో భాగంగా వాద్నగర్ నుంచి వారణాసికి సేవాయాత్ర చేస్తున్న వారితో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ రోజు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడతారు. శాంతి భద్రతలకు కలుగుతున్న ముప్పులను పరిష్కరించడంలో భద్రతా మండలి అసమర్థత కనిపించడమే కాక సంస్కరణల ఆవశ్యకత తెలియజేస్తుందని విదేశాంగ మంత్రి ఎస్ జయశంకర్ అన్నారు. G20 సమావేశాలకు రష్యా అధ్యకుడు వ్లాదిమిర్ పుతిన్ కు అమెరికా ఆహ్వానం పంపింది. ఆసియా క్రీడల్లో పురుషుల స్కీట్ బృంద విభాగంలో కాంస్య పతకాన్ని గెలుచుకున్న అనంతజీత్ సింగ్ నరుక, భౌతేజ్ సింగ్, మిరాజ్ అహ్మద్ లకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అభినందనలు తెలిపారు. సేవా సంకల్ప్ అభియాన్ లో భాగంగా వాద్నగర్ నుంచి వారణాసికి సేవాయాత్ర చేస్తున్న వారితో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ రోజు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడతారు. ఈ సమావేశం ద్వారా సేవాయాత్రికులు తమ అనుభవాలను ప్రధానమంత్రితో పంచుకునే అవకాశం కలుగుతుంది. వివిధ ప్రాంతాల్లో యువతను సంఘటితపరిచి సేవా కార్యక్రమాల్లో పాల్గొనే విధంగా ప్రేరేపించడమే లక్ష్యంగా సేవాయాత్ర జరుగుతోంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 25 సంవత్సరాల ప్రజా జీవితానికి గుర్తుగా సేవా సంకల్ప యాత్ర September 15 ప్రారంభమైంది. సేవాయాత్రికులు గ్రామాలు, పట్టణాలు, తాలూకాలు, జిల్లాల్లో ప్రయాణించి ప్రజలు వివిధ కార్యక్రమాల్లో పాల్గొనేలా వారిని ప్రేరేపిస్తారు. ఈ ఒక్క మోటార్ సైకిల్ యాత్ర మాత్రమే కాక ఒక సామాజిక కార్యక్రమంగా ఇది ఉంది. ఈ కార్యక్రమం అక్టోబర్ 7 వరకు జరుగుతుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రాజకీయాల్లోకి రాకమునుపు జీవితాన్ని ప్రారంభించిన వాద్నగర్ నుంచి ప్రస్తుత లోక్సభ సభ్యుడిగా ఉన్న వారణాసి నియోజకవర్గం వరకు రెండు వైపులా సేవా సంకల్ప యాత్ర జరుగుతుంది. ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి UNSC సంస్కరణలపై జరిగిన L69 సంప్రదింపుల మంత్రివర్గ సమావేశానికి సెయింట్ లూయిస్ సహచరుడు అల్వా బాప్టిస్ట్ తో కలిసి మన విదేశాంగ మంత్రి ఎస్ జయశంకర్ సహ అధ్యక్షత వహించారు. ప్రపంచం ఎదుర్కొంటున్న అనేక మార్పుల వల్ల గ్లోబల్ సౌత్ తీవ్రంగా నష్టపోతుందని ఐక్యరాజ్య సమితి అంచనాలకు అనుగుణంగా వ్యవహరించడం లేదని జయశంకర్ మాట్లాడారు. సంస్కరణలు, సంఘర్షణలు, అంతర్జాతీయ శాంతి భద్రతలు కలుగుతున్న ముప్పులను పరిష్కరించడంలో భద్రతా మండలి అసమర్థత కనిపించడమే కాక సంస్కరణల ఆవశ్యకత తెలియజేస్తుందని అన్నారు. సంస్కరణలు మరింత ఆలస్యమైతే చారిత్రాత్మకంగా అన్యాయం జరిగినట్లేనని ఆయన ఉద్ఘాటించారు. భద్రతా మండలి సంస్కరణల కోసం L69 తో పాటు C10 సభ్యులు కలిసి పనిచేయాలని ఆయన కోరారు. కాగా అభివృద్ది చెందుతున్న దేశాల సమూహంతో కూడిన L69 ఒక అంతర్జాతీయ ప్రాంతీయ కూటమి. ఇది భద్రతా మండలిలో సమగ్రమైన తక్షణ సంస్కరణలను సాధించడంపై దృష్టి సారిస్తుంది. భద్రతా మండలిపై ఉమ్మడి ఆఫ్ఘన్ వైఖరిని సమర్థించడానికి ఏర్పాటు చేయబడినది C10 కూటమి. ఒమన్ తూర్పు తీరంలో వాణిజ్య నౌక భారత్ వస్తుండగా జరిగిన దాడిలో ఒకరు మరణించారు. 19 మంది భారతీయ పౌరులతో పాటు మొత్తం 27 మంది సురక్షితంగా బయటపడ్డారు. కాగా MV కే వాణిజ్య నౌకపై నిన్న జరిగిన దాడిని భారత్ ఖండించింది. మరణించిన వ్యక్తి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపింది. ఒమన్లోని భారత రాయబారి కార్యాలయం పరిస్థితిని సమీక్షిస్తుంది. భారత నావికులను సురక్షితంగా తిరిగి మన దేశానికి రప్పించేందుకు ఒమన్ అధికారులతో రాయబారి కార్యాలయం సమన్వయం చేస్తోంది. ఒమన్ అధికారుల సహకారానికి మన విదేశాంగ శాఖ ధన్యవాదాలు తెలిపింది. ఆ ప్రాంతంలో వాణిజ్య నౌకలపై దాడులు జరగడం పట్ల భారత్ ఆందోళన వ్యక్తం చేసింది. అంతర్జాతీయ జలమార్గాలలో ఉద్రిక్త వాతావరణం తగ్గించి శాంతి నెలకొనేలా చర్చలు జరగాలని మన దేశం పునరుద్ఘాటించింది. తక్షణం వాణిజ్య నౌకలు, పౌరుల మౌలిక వసతులపై దాడులు ఆగిపోవాలని, అంతర్జాతీయ జలమార్గాల రవాణాకు ఆటంకం కలగరాదని, పరిస్థితి వీలైనంత త్వరగా పునరుద్ఘాటించాలని విదేశాంగ శాఖ కోరింది. మియామిలో డిసెంబర్లో జరిగే జీ ట్వంటీ

సమావేశాలకు రష్యా అధ్యకుడు వ్లాదిమిర్ పుతిన్ ను అమెరికా ఆహ్వానించిందని ఆ దేశ విదేశాంగ మంత్రి మార్కో రూబియో నిన్న న్యూయార్క్ లో తెలిపారు. ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశాల సందర్భంగా రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లావ్రో తో సమావేశమైన కొద్దిసేపటికి రూబియో ఈ వ్యాఖ్యలు చేశారు. అమెరికా అధ్యకుడితో పాటు ఇతర ప్రపంచ నాయకులతో సమావేశమయ్యేందుకు ఇది మంచి అవకాశంగా తాము భావిస్తున్నామని, రష్యా తమ ఆహ్వానాన్ని అంగీకరిస్తుందని ఆశిస్తున్నట్లు తెలిపారు. ప్రస్తుతం రష్యా ఉక్రెయిన్ మధ్య యుద్దం 5వ సంవత్సరంలోకి ప్రవేశించిన నేపథ్యంలో యుద్దాన్ని ముగించేందుకు పునరుద్ధరించిన ప్రయత్నాల నేపథ్యంలో అమెరికా ఆహ్వానాన్ని పంపింది. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. ఓటర్ల జాబితా సవరణతో సహా అన్ని నిర్ణయాలను ఏకగ్రీవంగా తీసుకున్నామని ఎన్నికల సంఘం తెలిపింది. గత కొన్ని నెలలుగా దేశవ్యాప్తంగా అనేక నిర్ణయాలు తీసుకున్నామని, 40 నూతన కార్యక్రమాలను రూపొందించామని, ప్రత్యేక సమగ్ర ఓటర్ సర్వేతో సహా అనేక కార్యక్రమాలు దేశవ్యాప్తంగా ఎన్నికల సంస్కరణలో భాగంగా జరుగుతున్నాయని ఎన్నికల సంఘం పేర్కొంది. సాధారణ సంస్థల్లో కూడా ఒక నిర్ణయం తీసుకునే ముందు భేదాభిప్రాయాలు ఉంటాయని, తుది నిర్ణయం తీసుకునే ముందు సమగ్ర చర్చలు జరుగుతాయని కమిషన్ తెలిపింది. ఎన్నికల విధానాలపై కమిషన్లోని ప్రతి ఒక్క అధికారి సూచనలను సలహాలు చేసే అధికారం ఉందని, ఇటీవల బీహార్, కేరళం, తమిళనాడు, పుదుచ్చేరి, అస్సాం, వెస్ట్ బెంగాల్ ఎన్నికలను సమర్థవంతంగా నిర్వహించామని సంఘం పేర్కొంది. కొత్త ఉడాన్ పథకం అమలుపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పౌర విమానయాన శాఖతో ఒక అవగాహన ఒప్పందానికి వచ్చింది. న్యూఢిల్లీలో జరిగిన కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ విమానాశ్రయాల అభివృద్ది కార్పొరేషన్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ ఈ ఒప్పందంపై సంతకం చేశారు. పౌర విమానయాన శాఖ మంత్రి కె రామ్మోహన్ నాయుడు ముఖ్య అతిథిగా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. కార్యక్రమంలో విదేశ విమానయాన శాఖకు చెందిన వివిధ అధికారులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్తో పాటు 21 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు ఈ ఒప్పందాన్ని ఇప్పటి వరకు చేసుకున్నాయి. వివిధ వాయుమార్గాలను కలుపుతూ విమానయాన రంగాన్ని బలోపేతం చేసేందుకు, ఇప్పటి వరకు వాయుమార్గాలు నోచుకుని ప్రాంతాలను కలిపే విధంగా కొత్త ఉడాన్ పథకం ఉంది. 2035-36 నాటికి 28,841 కోట్ల రూపాయలతో 120 ప్రాంతాల్లో నూతన విమానాశ్రయాలు రూపొందిస్తారు. పురుషుల స్కీట్ బృంద విభాగంలో కాంస్య పతకాన్ని గెలుచుకున్న అనంతజీత్ సింగ్ నరుక, భవతేజ్ సింగాల్, మీరాజ్ అహ్మద్ ఖాన్లను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అభినందించారు. సమిష్టి కృషి, సునిశ్చిత దృష్టితో బృందం పథకం సాధించిందని మోదీ సామాజిక మాధ్యమం ద్వారా కొనియాడారు. కాగా ఆసియా క్రీడల 5వ రోజు భారత్ రోయింగ్, ఉషు, అథ్లెటిక్స్, షూటింగ్, కెనాయిస్, స్ప్రింట్ విభాగాల్లో పతకాల అవకాశం ఉంది. కాగా ఆసియా క్రీడల్లో 49 కిలోల వెయిట్ లిఫ్టింగ్ మహిళల విభాగంలో రజత పతకాన్ని సాధించిన మీరాబాయి చానుకు రాష్టపతి ద్రౌపది ముర్ము అభినందనలు తెలిపారు. 28 సంవత్సరాల తర్వాత వెయిట్ లిఫ్టింగ్ విభాగంలో చాను ఘనత సాధించిందని సామాజిక మాధ్యమం ద్వారా ముర్ము తెలిపారు. ఒలింపిక్స్, ఆసియా క్రీడలు, కామన్వెల్త్ క్రీడల్లో ఇతర ప్రపంచ ఛాంపియన్షిప్లలో చాను ప్రయాణం యువతకు అథ్లెటిక్స్ విభాగంలో ఒక స్ఫూర్తిదాయకంగా ఉందని అన్నారు. పురుషుల సింగిల్స్ సాఫ్ట్ టెన్నిస్ విభాగంలో కాంస్య పతకాన్ని గెలుచుకున్న జై మీనాకు కూడా రాష్టపతి శుభాకాంక్షలు తెలిపారు. ఈ విభాగంలో భారత్ మొట్టమొదటిసారి చారిత్రాత్మక ప్రతిభ కనపరిచిందన్నారు. మొట్టమొదటిసారి సాఫ్ట్ టెన్నిస్ బాల్ విభాగంలో భారత్ విజయాన్ని అందించిన జై మీనాను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అభినందించారు. దేశంలో ఈ క్రీడకు ఒక నూతన అధ్యాయాన్ని జై మీనా సృష్టించారని సామాజిక మాధ్యమం ద్వారా మోదీ తెలిపారు. పురుషుల సెలక్షన్ కమిటీ చైర్మన్ ఎంపికకు 4వ అక్టోబర్ వరకు సమయం ఉందని బీసీసీఐ కార్యదర్శి దేవజిత్ సైకియా అన్నారు. 18 సెప్టెంబర్ పదవీకాలం ముగిసిన ప్రస్తుత బీసీసీఐ సెలక్షన్ కమిటీ చైర్మన్ అజిత్ అగార్కర్ తన 3 సంవత్సరాల పదవీకాలం అనంతరం కొనసాగేందుకు ఇష్టపడకపోవడంతో నూతన సెలెక్టర్ ఎంపిక అనివార్యమైంది. భారత్ డైనమిక్స్ లిమిటెడ్ బీడీఎల్తో 810 కోట్ల రూపాయల విలువైన 160 శాటిలైట్ స్మార్ట్ యాంటీ ఎయిర్ ఫీల్డ్ ఆయుధాల తయారీ ఒప్పందాన్ని రక్షణ శాఖ కుదుర్చుకుంది. రక్షణ శాఖ కార్యదర్శి రాజేష్ సింగ్ కుమార్ సమక్షంలో న్యూఢిల్లీలో నిన్న ఈ ఒప్పందంపై సంతకాలు జరిగాయి. ఈ శాటిలైట్ ఆయుధాలు 2027-28 2028-29 సంవత్సరాల్లో అందుబాటులోకి వస్తాయి.
జాగ్వార్

సుమో విమానాల ద్వారా సురక్షితంగా వీటిని ప్రయోగించి శత్రుదేశాల వైమానిక స్థావరాలను నిర్వీర్యం చేయవచ్చు. విశేషాలు మరొకసారి. సేవా సంకల్ప్ అభియాన్ లో భాగంగా వాద్నగర్ నుంచి వారణాసికి సేవాయాత్ర చేస్తున్న వారితో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ రోజు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడతారు. శాంతి భద్రతలకు కలుగుతున్న ముప్పులను పరిష్కరించడంలో భారత భద్రతా మండలి అసమర్థత కనిపించడమే కాక సంస్కరణల ఆవశ్యకతను తెలియజేస్తుందని భారత విదేశాంగ మంత్రి ఎస్ జయశంకర్ అన్నారు. G20 సమావేశాలకు రష్యా అధ్యకుడు వ్లాదిమిర్ పుతిన్ ను అమెరికా ఆహ్వానించింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.

0: కొత్తగూడెం కేంద్రం శ్వాసకోశ సమస్యలు నిర్ధారణ చికిత్స. ఈ అంశం గురించి అపోలో హాస్పిటల్స్ పల్మనాలజిస్ట్ డాక్టర్ కిషన్ శ్రీకాంత్ జువ్వా గారితో పరిచయం వింటారు. పరిచయకర్త శ్రీమతి కె నాగలక్ష్మి.
1: శ్రోతలకు నమస్కారం. శ్వాసకోశ వ్యాధుల గురించి గుర్తింపు పరీక్షలు, ఇంకా శ్వాసకోశ వ్యాధులు రాకుండా తీసుకోవలసిన జాగ్రత్తలు, అత్యాధునిక చికిత్సా విధానాల గురించి పల్మనాలజిస్ట్ సీనియర్ కన్సల్టెంట్ డాక్టర్ కిషన్ శ్రీకాంత్ జువ్వా గారిని అడిగి తెలుసుకుందాం. నమస్కారం సార్.
2: నమస్తే అండి.
1: డాక్టర్ గారు, శ్వాసకోశ సమస్యలు ఎన్ని రకాలుగా ఉంటాయండి?
2: శ్వాసకోశ సమస్యలు మనకి మెయిన్ గా అండి విండ్ పైప్, గాలి గొట్టాలకు సంబంధించిన వ్యాధులు అండ్ లంగ్ టిష్యూ, అంటే ఊపిరితిత్తులు ఏదైతే తిత్తిలా కనపడుతుందో మనకి లంగ్స్ లో, దానికి సంబంధించినవి. దాంతోపాటు ఇంటర్స్టీషియల్ లంగ్ డిసీజ్, అంటే ఊపిరితిత్తుల్లో నుంచి గాలి రక్తంలో కలవడానికి దానికి ఏదైతే హెల్ప్ చేస్తుందో దాన్ని ఇంటర్స్టీషియం అంటాం. అది లంగ్ లోనే ఒక పార్ట్. ఇవి కాకుండా పల్మరీ వాస్కులర్ డిసీజెస్, లంగ్స్ లో ఉన్న రక్తనాళాలకు సంబంధించిన వ్యాధులు, ఇట్లా 4 నుంచి 5 రకాలుగా ఉంటాయండి.
1: శ్వాసకోశ సమస్యల్లో ముఖ్యంగా ఆస్తమా అనే సమస్య ఎవరిలో ఎక్కువగా వస్తుందండి?
2: ఆస్తమాని డెఫినెట్ గా మనము వెరీ ఇంపార్టెంట్ లంగ్ డిసీజ్ గా చూడాల్సి వస్తుందండి. ఎందుకంటే మనకి ఎంత మంది అయితే లంగ్స్ పేషెంట్స్ చూసుకుంటే అందులో కనీసం 50% మంది ఊపిరితిత్తులో వ్యాధితో బాధపడుతున్నారంటే వాళ్ళకి అలర్జీ ఆస్తమా అనేది ఎక్కువ ఉంటుంది. ఇది ఎవరికి వస్తుంది అంటే వంశ పారంపర్యంగా వాళ్ళ ఫ్యామిలీలో గనక అలర్జీ ఆస్తమా ఉన్న వాళ్ళకి ఆస్తమా వచ్చే అవకాశం చాలా ఎక్కువ అండి మిగతా వాళ్ళతో కంపేర్ చేసుకుంటే. ఎక్కువగా డస్ట్ ఎక్స్పోజర్ లో ఉండి పనిచేస్తారో, ఫ్యాక్టరీలో గాని పొగ వచ్చే ప్లేసెస్ లో పనిచేస్తారో ఆస్తమా వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుందండి. ఇది కాకుండా కొంతమందికి ఎక్సర్సైజ్ చేస్తారు, ఎక్సర్సైజ్ చేసిన తర్వాత కూడా ఆస్తమా వచ్చే అవకాశం ఉంటుంది. సో దాన్ని ఎక్సర్సైజ్ ఇండ్యూస్డ్ ఆస్తమా అంటాం. 4 నుంచి 5 రకాల కారణాల వల్ల అనేది ఆస్తమా అనేది వచ్చే అవకాశం ఉంటుందండి.
1: సార్, కొంతమందిలో దీర్ఘకాలికంగా ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్స్ ఎక్కువ వస్తూ ఉంటాయి కదా, మరి ఈ ఇన్ఫెక్షన్స్ ప్రాణాంతకంగా మారే అవకాశం ఉంటుందండి?
2: ఉంటుందండి. అందులో మెయిన్ గా మనం చెప్పుకోవాల్సిన దీర్ఘకాలిక వ్యాధుల్లో క్రానిక్ అబ్స్ట్రక్టివ్ పల్మనరీ డిసీజ్ COPD అంటాం. అది దీర్ఘకాలిక ఊపిరితిత్తుల వ్యాధి. దాని వల్ల ఏమవుతుందంటే మనకి లంగ్స్ లో ఉన్న గాలి గొట్టాలతో పాటు ఊపిరితిత్తి రెండు డామేజ్ అవుతాయి. ఆ డామేజ్ అనేది ఎందుకు జరుగుతుంది అంటే ఈ COPD పేషెంట్స్ లో ఎక్కువ మంది స్మోకర్స్ ఉంటారు. కొంత శాతం మంది ఫ్యాక్టరీలో పనిచేసే వాళ్ళు కానీ ఏ పారిశ్రామిక ప్రాంతంలో ఉన్న వాళ్ళు ఎక్కువ గురవుతూ ఉంటారు. వాటిని మనం ఎర్లీగా ఐడెంటిఫై చేసి మెడికేషన్స్ కనుక చేయగలిగితేనే వాళ్ళు త్వరగా కోలుకుంటారు. లేదంటే అది వాళ్ళు పెరుగుతున్నట్టుగానే వాళ్లతో పాటు వ్యాధి కూడా పెరుగుతుంది, చివరికి అది ప్రాణాంతకం అయ్యే అవకాశం కూడా ఉంటుందండి.
1: డాక్టర్ గారు, కొంతమందిలో జలుబు ఎక్కువ కాలం ఉండి తగ్గకుండా తీవ్రమై ఊపిరితిత్తుల్లో నిమ్ములాగా చేరి న్యూమోనియాగా మారే అవకాశం ఉంటుందా? అంటే న్యూమోనియా వ్యాధి ప్రాణాంతకమా?
2: అవునండి. ఇప్పుడు మనం మెయిన్ గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఈ న్యూమోనియా నిమ్మోని ఏదైతే మనం అనుకుంటున్నామో అది మనకి ఊపిరితిత్తి లోపల ఫ్లమ్ లాగా ఫామ్ అవుతుంది. ఫ్లామ్ అయ్యేదానికి కారణం ఏముంటుందంటే బ్యాక్టీరియా వల్ల అవ్వచ్చు, వైరస్ వల్ల అవ్వచ్చు, ఫంగస్ వల్ల అయి ఉండొచ్చు, ఆర్ పారాసైట్స్, ఇంకేదైనా వేరే కారణం వల్ల. సో వీటి కారణాల వల్లనే నిమ్ము వస్తుంది. ఎప్పుడైతే మనం దాన్ని కరెక్ట్ గా టైం కి ఐడెంటిఫై చేసి ఎస్పెషల్లీ పెద్దవాళ్లలోనూ చిన్నపిల్లల్లోనూ ఐడెంటిఫై చేస్తేనే వాళ్ళని మనం ప్రాణాంతకం అవ్వకుండా కాపాడవచ్చు. ఎవరైతే మనం త్వరగా ఐడెంటిఫై చేయలేకపోయామో, మామూలు దగ్గే కదా అని చెప్పి దాన్ని వదిలేసి మనం చిన్న చిన్న టాబ్లెట్ వేసుకుంటూ ఎక్స్రే గానీ స్కాన్ గానీ చేయించుకోకుండా ఎవరైతే టైం పాస్ అయిపోతుందో అలాంటి వాళ్ళకి నిమ్ము ముదిరిపోయి వాళ్ళు డైరెక్ట్ గా ఆయాసంతో హాస్పిటల్ కు వచ్చి ICUలో కూడా జాయిన్ అయ్యే అవకాశం ఉంటుందండి. ఇలాంటి పేషెంట్స్ ఎక్కువగా ప్రాణాంతకం అయ్యే లెవెల్ కి వెంటిలేటర్ మీదకి కూడా వెళ్లే అవకాశం ఉంటుందండి. కోవిడ్ చూసుకున్నాం, ఇప్పుడు కోవిడ్ కూడా ఒక రకమైన లంగ్ న్యూమోనియా.

0: కాకపోతే ఏంటి, అది వైరస్ వల్ల వచ్చే న్యూమోనియా. ఈ లంగ్స్ లో చాలా ఏరియాస్ లో నిమ్మచారటం జరిగింది. అలా ఉన్నప్పుడు కూడా చాలా మందికి ఆక్సిజన్ రిక్వైర్మెంట్ వచ్చింది, కొంతమంది ఇంట్లోనే తగ్గిపోయింది, కొంతమందికి ఐసీయూ వెంటిలేటర్ వరకు వెళ్లారు. సరైన ట్రీటబుల్ మందు లేదు కాబట్టి వెంటిలేటర్ మీదకి వెళ్లి చాలా మంది ప్రాణాంతకం అయ్యారు.
1: సార్, ఈ మధ్యకాలంలో చాలా మందిలో దగ్గు తగ్గకుండా కంటిన్యూస్ గా వస్తోంది, అలాగే మెడిసిన్ తీసుకున్నా కూడా నెలల తరబడి దగ్గు సమస్యతో బాధపడుతూ ఉంటారు. కొంతమందిలో దగ్గినప్పుడు కళ్ళలో బ్లడ్ కూడా పడుతుంది అంటారు. ఇలా ఎందుకు అవుతుందండి? దీనికి ఎటువంటి ట్రీట్మెంట్ ఉంటుంది?
0: దాన్ని క్రానిక్ కాఫ్ అంటామండి సైంటిఫిక్ పరిభాషలో. ఈ క్రానిక్ కాఫ్ ఎక్కువ రోజులు దగ్గు అంటే 3 లేదా అంతకన్నా ఎక్కువ వారాలు గనక దగ్గు కంటిన్యూస్ గా ఉంటే దాన్ని 100% నెగ్లెక్ట్ చేయకూడదు మనము. ఇమీడియట్ గా దానికి డాక్టర్ సలహా తీసుకుని దానికి కావాల్సిన టెస్ట్ గానే మెడికేషన్స్ ఇమీడియట్ గా చేయాలండి. 3 వారాల కన్నా ఎక్కువ ఉండే దగ్గు ఎందుకు వస్తుంది అంటే మెయిన్ గా వచ్చేది ఎలర్జీ ఆస్తమాలో వస్తుంది. సెకండ్ సైనస్ ప్రాబ్లమ్, సైనసైటిస్ అంటాం. ఈ సైనసైటిస్ ప్రాబ్లమ్ వల్ల వస్తుంది. వాళ్ళందరూ ఎక్స్రేలు తీయించుకుంటూ ఉంటారు, చాలా టెస్ట్ చేయించుకుంటూ ఉంటారు, సిటీ స్కాన్ చేయించుకుంటూ ఉంటారు. కాకపోతే ప్రాబ్లం ఏంటంటే సైనస్ ప్రాబ్లం ఉంటుంది వాళ్ళకి. వచ్చేసి గ్యాస్ ప్రాబ్లం. చాలా మంది అనుకుంటారు పొట్టకి దగ్గుకి సంబంధం ఏంటి అని. గ్యాస్ ప్రాబ్లం ఉండటం వల్ల కూడా చాలా మందికి దగ్గు వచ్చే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది.
1: అంటే తీవ్రమైన దగ్గుకి గ్యాస్ట్రిక్ సమస్యకి సంబంధం ఉంటుందండి?
0: అవును, కనెక్షన్ ఉంటుంది. ఇది 3 రకమైన కారణం. 4 కారణం అనేది ఆస్తమా, బ్రాంకియల్ ఆస్తమా అండి. ఈ 4 కారణాల వల్ల ఎక్కువ శాతం పేషెంట్స్ కి 3 లేదా అంతకన్నా ఎక్కువ వారాలు అనేది దగ్గు వచ్చి అలాగే ఉండిపోతుందండి. ఇంకొకటి పాయింట్ మీరు చెప్పింది, దగ్గుతో పాటు రక్తం వస్తుంది, అది దేనివల్ల అని అడిగారు. అది చాలా మందిలో కూడా ఎయిర్వే ఇరిటేషన్, ఎయిర్వే ఇన్ఫ్లమేషన్ ఉండటం వల్ల మోర్ కామన్ గా జరుగుతుంది. గొంతులో గానీ విండ్ పైప్ లో గానీ ఇన్ఫెక్షన్ ఉండడం జరుగుతుంది. 2 వచ్చేసి లంగ్ క్యాన్సర్. ఎవరికైతే లంగ్ క్యాన్సర్ ఇబ్బంది గాలి కొట్టడంలో ఉంటుందో వాళ్ళకి కూడా కొంచెం కొంచెం రక్తం పడుతుంది. కొంతమందిలో టీబీ నిమ్మంటాం, క్షయవ్యాధి అంటాం, అలా ఉన్న వాళ్ళకి కూడా ఇలా దగ్గుతో పాటు రక్తం పడుతుంది. 4వ కారణం వచ్చేసి బ్రాంకియోస్టాసిస్, అంటే గాలి గొట్టాలనేది పెద్ద అవుతాయి. ఆ డైలేట్ అవ్వడం వల్ల చుట్టుపక్కల రక్తనాళాల మీద ప్రెజర్ పడి ఆ ప్రెజర్ లో నుంచి మనకు రక్తం వస్తుంది. ఇలా 4-5 కారణాల వల్ల దగ్గుతో పాటు రక్తం పడే అవకాశం ఉంటుందండి. అందులో కొన్ని కారణాలు అంటే ఇన్ఫెక్షన్ గానీ బ్రాంకియోస్టాసిస్ కానీ పెద్ద లైఫ్ థ్రెటనింగ్ గానీ డేంజర్ అవ్వదండి. ఈ దగ్గుతో పాటు రక్తం గనక క్యాన్సర్ వల్ల గానీ ఆర్ ఇంకో అదర్ కారణం వల్ల గనక వస్తే మనం ఇమీడియట్ గా దాని అటెన్షన్ తీసుకుని కావాల్సిన టెస్ట్ చేయించుకొని ట్రీట్మెంట్ స్టార్ట్ చేయాలి. లేకపోతే లేట్ అయ్యే కొద్ది ప్రాణాంతకం అయ్యే అవకాశం ఉంటుందండి.
1: డాక్టర్ గారు, లంగ్ క్యాన్సర్ ముఖ్యంగా ధూమపానం ఎక్కువగా చేసే వాళ్ళకి వస్తుంది అంటారు కదా, ఎటువంటి దురలవాట్లు లేని ఆరోగ్యవంతులకు కూడా లంగ్ క్యాన్సర్ వచ్చిన సందర్భాలు కొన్ని ఇటీవల కాలంలో చూస్తూ ఉన్నాము. మరి లంగ్ క్యాన్సర్ అనేది ఎందుకు వస్తుందండి?
0: అది ఎందుకంటే దాని జీన్ లోనే ఉంటుందండి. చెడు అలవాట్లు ఉన్న వాళ్ళలోనే కాదు, నార్మల్ ఆరోగ్యంగా ఉన్న వాళ్ళలో కూడా వచ్చే అవకాశం ఉంటుందండి. అది ఎందుకు జరుగుతుంది అంటే చాలా మందికి కారణం లేకుండానే జరుగుతుంది ఒకటి. సెకండ్ వచ్చేసి వంశ పారంపర్యంగా కొంతమందికి ఇబ్బంది ఉంటుంది. వాళ్ళ జీన్ లో గనక క్యాన్సర్ జీన్ ఎక్కువగా ప్రబలుతూ ఉంటే వాళ్ళ వంశంలో అది ఏ రకమైన క్యాన్సర్ అవ్వచ్చు, వాళ్ళకు కూడా లంగ్ క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంటుంది. ఓన్లీ స్మోకింగ్ చేస్తేనో తంబా తింటేనే రావాలి, వేరే వాళ్ళకి రాకూడదని లేదండి. చాలా మందికి మనకి ఇండియా, సౌత్ ఈస్ట్ ఏషియా, చైనా, థాయిలాండ్ ఇలాంటి దేశాల్లో ఎడినో కార్సినోమా అనే రకమైన మన ఊపిరితిత్తు సంబంధించిన క్యాన్సర్ అనేది ఎక్కువగా ఆడవాళ్ళకే వస్తుంది. అది జన్యుపరమైన కారణం.
1: సార్, కొంతమందిలో గురక అనేది చాలా పెద్ద సమస్యగా ఉంటుంది. నిద్రపోయినప్పుడు వీళ్ల గురక వల్ల చుట్టుపక్కల వాళ్లకు కూడా సమస్యగా అనిపిస్తూ ఉంటుంది. కొంతమంది శ్వాస అందక సడన్ గా లేచి కూర్చుంటూ ఉంటారు. ముఖ్యంగా మగవారిలో ఈ సమస్య చాలా ఎక్కువగా ఉంటుంది అని అంటూ ఉంటారు. అలాగే గురకకి సంబంధించి కొన్ని పరికరాలు కూడా అందుబాటులో ఉన్నాయి అంటున్నారు కదా, వాటి గురించి మా శ్రోతలకు వివరిస్తారా?
0: గురక అనేది మెయిన్ గా ఎందుకు వస్తుందంటే అండి, మనకి అప్పర్ ఎయిర్వే అంటే ముక్కులోంచి కానీ నోట్లోంచి కానీ వెళ్లిన గాలి గొంతులో నుంచి లంగ్స్ లోకి వెళ్ళాలి. ఎక్కడైతే గొంతు దగ్గర అడ్డం పడుతుందో అలాంటి వాళ్ళల్లోనే ఎక్కువగా ఈ గురక వచ్చే అవకాశం అనేది ఎక్కువ ఉంటుందండి. ఎందుకు జరుగుతుంది అంటే ఆ గొంతు దగ్గర ఉన్న ఫ్యాట్ ఎక్కువ ఉంటే ఒక కారణము, కొంతమందికి అక్కడ బోన్స్ కొంచెం నేరోగా ఉంటాయి గొంతు దగ్గర, అలాంటి వాళ్ళకు ఉంటేనే మనకి ఎక్కువగా ఈ ప్రాబ్లం అనేది జరుగుతుందండి. అబ్స్ట్రక్టివ్ స్లీప్ యాప్నియా అనే వ్యాధి ఉన్న వాళ్ళకి ఈ గురక ఎక్కువ సార్లు రావడం జరుగుతుంది. మనం చాలా మంది ఇళ్లలో ఏమనుకుంటాము, బాగా గురక పెట్టి పడుకుంటుంటే ఏమనుకుంటాము, బాగా నిద్రపోతున్నారు, ఎవరైతే ఎక్కువ గురక పెడుతున్నారో దాని అర్థం ఏంటంటే వాళ్ళ స్లీప్ క్వాలిటీ బాగా లేదు అని అర్థం. నిద్రపోయే శాతం అనేది వాళ్ళు అనుకుంటారు, కానీ స్లీప్ క్వాలిటీ అనేది ప్రాపర్ గా ఉంటుందండి. అది మనం జాగ్రత్తగా చూసుకుని అది దానికి కావాల్సిన ఎవాల్యుయేషన్ టెస్ట్ త్వరగా చేయించుకొని ఆ గురక కారణం వెతికి మనం ట్రీట్మెంట్ చేయించుకోవాలండి. బుడత ఎక్కువగా ఉన్న వాళ్ళు ఎక్కువ సార్లు పొద్దు పొద్దున నిద్రపోతున్నారు, ఆర్ నైట్

0: ఉలిక్కిపడి లేస్తున్నారు ఆయాసం వల్ల. దాని వల్ల ఏమవుతుందంటే కారణం కనుక్కోవడానికి మనం నిద్ర పరీక్ష చేస్తాం, స్లీప్ స్టడీ అంటూ నిద్ర పరీక్ష చేస్తాం. ఆ నిద్ర పరీక్ష అనేది చేసిన తర్వాత దాంట్లో ఏ ప్రాబ్లం ఉంది మనకు అర్థం అవుతుంది. దాన్ని బట్టి స్లీప్ యాప్ ఆ మిషన్ లో సెట్టింగ్స్ పెట్టుకుని మిషన్ స్టార్ట్ చేస్తాం. ఈ మిషన్ ఆ గురక వల్ల మనకు గొంతు దగ్గర పడుతున్న అడ్డాన్ని గాలి ఫోర్స్ఫుల్ గా వెళ్తుంది కాబట్టి సిపాప్ మిషన్ లో ఆ గాలి ఫోర్స్ఫుల్ గా వెళ్ళటం వల్ల ఓపెన్ చేసి ఉంచుతుంది అలా గొంతు కొలాప్స్ అవ్వకుండా. గొంతు కొలాప్స్ అవ్వట్లేదు కాబట్టి ఎయిర్ ఫ్రీగా లంగ్స్ లోకి వెళ్తుంది, లంగ్స్ లో నుంచి బ్లడ్ లోకి వెళ్తుంది. ఆటోమేటిక్ గా మీ బాడీలో ఆక్సిజన్ పర్సంటేజ్ నైట్ టైం తగ్గకుండా ఉంటుంది. మళ్ళీ మళ్ళీ ఆక్సిజన్ పర్సంటేజ్ తగ్గటం వల్ల వెలుగు వస్తూ ఉంటుందిగా మీకు గురించి పడుతున్నప్పుడు, అది కూడా తగ్గుతుంది. సో మనం ఈ సిపాప్ పెట్టడం వల్ల కంటిన్యూస్ గా మీకు ఎయిర్ ఓపెన్ అయ్యి ఉంటుంది కదా, గాలి కొట్టు ఓపెన్ అయ్యి ఉంటుంది. ఓపెన్ అయ్యి ఉండటం వల్ల మీకు నీట్ గా స్లీప్ అనేది నిద్ర అనేది ఆరాంగా పడుతుంది. డీప్ స్లీప్ లోకి వెళ్తారు, మళ్ళీ డే టైమ్ యాక్టివ్ గా ఉంటారు, మధ్యలో ఉలిక్కి పడలేవరు. స్నోరింగ్ గురక ఉన్న వాళ్ళు స్లీప్ స్టడీ చేయించుకొని సిపాప్ కనుక పెట్టుకుంటే పక్కన వాళ్ళు ప్రశాంతంగా పడుకోవచ్చు, మీరు ప్రశాంతంగా పడుకోవచ్చు.
1: శ్వాసకోశ సమస్యలకు ఏ విధంగా నిర్ధారణ చేస్తారు, అలాగే ఎటువంటి చికిత్సలు అందిస్తారండి?
0: వీటిని నిర్ధారించడానికి మనం మెయిన్ గా కొన్ని సెట్ ఆఫ్ టెస్ట్ చేస్తామండి. ఒకటేమో బ్లడ్ టెస్ట్ చేస్తాము, దాంతో పాటు ఊదే పరీక్ష ఒకటి చేస్తాము సిఓపిడి ఆస్తమా తెలుసుకోవడానికి. ఇంకొకటి వచ్చేసి సిటీ స్కాన్, ఛాతి సిటీ స్కాన్ చేస్తాము. దాంట్లో ఏంటంటే లంగ్ క్యాన్సర్ గానీ న్యూమోనియా గానీ ఈజీగా ఐడెంటిఫై అవుతుందండి. సో ఇలాగ మనం టెస్ట్ బ్లడ్ గానీ ఊదే పరీక్ష గానీ సిటీ స్కాన్ చేసుకుంటే మనకి అన్ని రకాలుగా ఏది ప్రాబ్లం ఉంది ఎలా ఉంది అనేది మనం నిర్ధారణ చేసుకోవచ్చు. కొన్ని వాటికి మాత్రం కొన్ని స్పెషల్ టెస్ట్లు కావాల్సి వస్తుంది. అంటే లంగ్ క్యాన్సర్ కనుక్కోవాలనుకోండి, మనం బ్రాంకోస్కోపీ చేసి సిటీ స్కాన్ లో ఎక్కడైతే ప్రాబ్లం ఉందో అక్కడ లోపలికి వెళ్ళి అక్కడి నుంచి ముక్క తీసుకుని పంపించాలి టెస్ట్ కి. ఆ ముక్కలో కన్ఫర్మ్ అయితేనే లంగ్ క్యాన్సర్ ఉన్నట్టు. సిటీ స్కాన్ లో ఉంటే లంగ్ క్యాన్సర్ ఉన్నట్టు కాదు. డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ టెస్ట్ యూస్ చేసుకుని మనం శ్వాసకోశ వ్యాధులు అనేది కన్ఫర్మ్ చేసుకోవచ్చు. శ్వాసకోశ వ్యాధుల్లో అత్యాధునికంగా వచ్చింది ఇంటర్వెన్షనల్ పల్మనాలజీ అంటాం. సర్జరీ అవసరం లేకుండా ఊపిరితిత్తులు లోపలికి చిన్న లైట్ విత్ కెమెరా ఉండి లోపలికి పంపించి మనం ఎక్కడైతే ప్రాబ్లం ఉందో అక్కడికి వెళ్ళి నెమ్మడిని గాని నెమ్మును గాని ఏంటి అని పరీక్ష చేయటం ఒకటి, దాంతో పాటు ముక్క తీసి పరీక్ష చేసి క్యాన్సర్ ఉందా లేదా నిర్ధారించడము. ఇంకొకటి మీడియాస్టైనల్ లింఫ్ నోడ్స్ అంటే కణుతులు గాని గడ్డలు గాని ఏదైనా ఛాతిలో లావుగా ఉన్నప్పుడు వాటిని కూడా ముక్క తీసి టీబీ గడ్డ క్యాన్సర్ గడ్డ అని కనుక్కోవటము. ఇంకొకటి ఇంటర్స్టీషియల్ లంగ్ డిసీజ్ ILD ఉన్నప్పుడు ట్రయో లంగ్ బయాప్సీ అనే లేటెస్ట్ టెక్నాలజీ ద్వారా ఆ కూలింగ్ టెక్నాలజీ ద్వారా ముక్క తీసి టెస్ట్ పంపించడము. ఇవన్నీ కూడా మనకి లేటెస్ట్ అడ్వాన్సెస్ అండి ఆ ఊపిరితిత్తుల వ్యాధుల్లో. దీంతో పాటు హార్ట్ లో ఎలా అయితే ప్రాబ్లం వస్తే మనం స్టంట్ వేస్తామో, రక్తనాళాల్లో స్టంట్ వేస్తామో, అలాగే ఊపిరితిత్తుల్లో గనక ఇబ్బంది ఎక్కువ శ్వాసకోశ వ్యాధులు లోపలికి వెళ్ళకపోతే మనం దానికి కూడా గాలి కొట్టంగా స్టంట్ వేయచ్చు. ఆ స్టంట్ వేసినప్పుడు మీకు ఊపిరితిత్తులు గట్టిగా నిలబడి మీకు ఆ ఇబ్బంది ఏదైతే దేని గురించి అయితే స్టంట్ వేస్తారో అది డేంజర్ అవ్వకుండా కాపాడగలుగుతాం. ఇలాగ లేటెస్ట్ టెక్నాలజీస్ ఉపయోగించుకుని మనం చాలా వరకు డిఫికల్ట్ లంగ్ ప్రాబ్లమ్స్ అన్ని కూడా మినిమల్లీ ఇన్వేజివ్ పద్ధతిలో చేసి మనము పేషెంట్స్ కి బెనిఫిట్ చేయొచ్చండి.
1: డాక్టర్ గారు, మరి ఊపిరితిత్తులకు సంబంధించి ఎటువంటి సమస్యలు రాకుండా ఉండాలి అంటే ఎటువంటి జాగ్రత్తలు పాటించాలండి?
0: లంగ్స్ హ్యాపీగా హెల్దీగా ఉండడానికి కానీ ఏం చేయాలంటే ఫస్ట్ అండ్ ఫోర్మోస్ట్ అండి, ఎప్పుడైనా మీరు ఇంటి నుంచి బయటికి వెళ్తున్నప్పుడు కంపల్సరీగా మాస్క్ పెట్టుకోవాలి. ఏరియాస్ ఉన్నా గానీ హెవీ ట్రాఫిక్ జోన్స్ ఉన్నా గానీ వీలైనంత వరకు అటువైపు వెళ్లకుండా ఉండేట్టు చూసుకోవాలి. వెళ్తే మాత్రం హెల్మెట్ తో పాటు మాస్క్ కానీ ధరించాలి. స్మోకింగ్ లాంటి అలవాట్లు ఏమన్నా ఉంటే, స్మోకింగ్ కానీ తంబాక్ కానీ ఇ సిగరెట్ కానీ గుట్కా కానీ ఉంటే ఇమీడియట్ గా దాన్ని ఆపేసేయాలండి. ఎందుకంటే దాని వల్ల జరిగే డ్యామేజ్ అనేది మనం వెనక్కి తీసుకురాలి. ఒక్కసారి లంగ్ డ్యామేజ్ అయితే వెనక్కి తీసుకురాలి. ఎవరైతే రెగ్యులర్ గా ఫ్యాక్టరీలో పనిచేయటం గానీ ఆక్యుపేషన్ వైజ్ దుమ్ము ధూళి ఎక్స్పోజర్ ఎక్కువగా ఉంటుందో వాళ్ళకి ఉద్యోగం వీలైతే మార్చుకోవటము, మార్చుకోలేని వాళ్ళు ప్రతి 6 నెలలకు కానీ 3 నెలలకు కానీ కంపెనీ గైడ్ లైన్ ప్రకారము ప్రీ ఎంప్లాయ్మెంట్ చెకప్ గాని రెగ్యులర్ ఎంప్లాయ్మెంట్ చెకప్ అని ఉంటుంది వాళ్ళకి. ఆ ఎంప్లాయ్మెంట్ చెకప్ రెగ్యులర్ గా చేయించుకొని లంగ్స్ ని కండిషన్ లో ఉంచుకోవటం. అది వ్యాక్సినేషన్, ఫ్లూ వ్యాక్సిన్ అండ్ న్యూమోనియా వ్యాక్సిన్ అనేది రెగ్యులర్ గా ఎవ్రీ ఇయర్ చేయించుకోవాలి. న్యూమోనియా గానీ స్పైన్ ఫ్లూ నుంచి ఆర్ కోవిడ్ నుంచి గానీ మనల్ని మనం కాపాడుకోవచ్చు. వీటితో పాటు రెగ్యులర్ డైలీ ఎక్సర్సైజెస్, డీప్ బ్రీతింగ్ ఎక్సర్సైజెస్ అవ్వచ్చు, ప్రాణాయామం అవ్వచ్చు, మెడిటేషన్ అవ్వచ్చు, వీటిలో ఎవరైతే రెగ్యులర్ గా ఫాలో అవుతారో వాళ్ళకి లంగ్ కెపాసిటీ అనేది హెల్దీగా ఉంటుందండి. ఈ రెగ్యులర్ డీప్ బ్రీతింగ్ ఎక్సర్సైజెస్ వాకింగ్ తో పాటు 2.5 to 3 liters వాటర్ రెగ్యులర్ గా ఎవరైతే తాగి రొటీన్ గా మెయింటైన్ చేస్తారో వాళ్ళకనేది లంగ్స్ మ్యూకోజా ఎక్కువ ఫ్లమ్ డిపాజిట్ అవ్వకుండా
2: హెల్దీగా

0: ఉండి ఈజీగా మీరు లంగ్ హెల్త్ అనేది బాగా మెయింటైన్ చేసుకోవచ్చండి.
1: శ్వాసకోశ వ్యాధులు, వాటిని గుర్తించడం, అలాగే అత్యాధునిక చికిత్స విధానాల గురించి మా శ్రోతలకి చాలా చక్కగా వివరంగా తెలియజేసినందుకు మీకు ధన్యవాదాలండి. నమస్కారం.
2: నమస్తే అండి.
3: మీరు ఇంతవరకు శ్వాసకోశ సమస్యలు, నిర్ధారణ, చికిత్స ఈ అంశం గురించి అపోలో హాస్పిటల్స్ పల్మనాలజిస్ట్ డాక్టర్ కిషన్ శ్రీకాంత్ జువ్వా గారితో పరిచయం విన్నారు. పరిచయకర్త శ్రీమతి కె నాగలక్ష్మి.
4: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి ఫార్మ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫార్మ్ 7, సవరణలకు ఫార్మ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా DLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం శ్రోతలు 100.1 మెగాహెర్ట్స్ పై చిత్రగీతాలు వింటారు. కార్యక్రమంలో ముందుగా షిరిడి సాయి చిత్రం కోసం శ్వేతా పండిట్ పాడిన పాట

0: మీరింతవరకు చిత్రగీతాలను విన్నారు. ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం. గిరిసీమలు గిరిజనుల పాటలు వింటారు.
1: ఆకాశవాణి

0: గిరిజన ప్రజా జీవన విధానాల మేళవింపు గిరిసీమలు గిరిజనుల కార్యక్రమం.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఈఆర్ఓ, ఏఆర్ఓ లేదా డిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.

పాడి పాడి నా చెల్లు పల్లెరే కొలు నాటారమ్మాగలి బోబో వాద కందే బోబో మరజల్లు కాదే ముల్లు ప్రేమ.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఏఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా డిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ
1: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం.

0: పాటల పల్లకిలో శ్రోతల ముచ్చట,
1: మాటలు మీవి పాటలు మావి.
0: ప్రతి శుక్రవారం ఉదయం 11 గంటలకు కాల్ చేయండి 08744295038,
1: మరొక నెంబర్ 295039.
0: మీ మాటలు మా పాటలు ప్రతి శనివారం ఉదయం 8:30
1: తిరిగి సోమవారం మధ్యాహ్నం 2:30 పునః ప్రసారం.
0: పాటల పల్లకిలో శ్రోతల ముచ్చట.

ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం నిలయంలో సమయం 8 గంటలు కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో సమాచార్ ప్రభాత్, అనంతరం 8:15 కు మార్నింగ్ న్యూస్ ప్రసారం ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి.

0: విద్య ఉద్యోగ సమాచారం ఉద్యోగ వాణి.
1: ఈనాటి ఉద్యోగవాణి కార్యక్రమానికి స్వాగతం. హైదరాబాద్ లోని సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పెట్రోకెమికల్స్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ ఒప్పంద ప్రాతిపదికన లెక్చరర్ ఇన్స్ట్రక్టర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతూ ఉంది. 10 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. పోస్టుల వివరాలు ఈ విధంగా ఉన్నాయి. ప్లాస్టిక్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీలో 2 పోస్టులు, మెకానికల్ ఇంజనీరింగ్ లో 1 పోస్టు, మ్యాథమెటిక్స్ లో 1 పోస్టు, ఇంగ్లీష్ లెక్చరర్ 1 పోస్టు, కెమిస్ట్రీలో 1 పోస్టు, ఫిజిక్స్ లో 1 పోస్టు, ఇన్స్ట్రక్టర్ స్కిల్ డెవలప్మెంట్ లో 3 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో బ్యాచిలర్స్ డిగ్రీ, మాస్టర్స్ డిగ్రీ, బీఈ, బీటెక్, డిప్లొమా పాస్ అయిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకునేందుకు అర్హులు. అభ్యర్థుల వయసు 65 సంవత్సరాలు మించకూడదు. విద్యార్హతలు షార్ట్ లిస్టు ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఆన్లైన్ చిరునామా www.cipet.gov.in www.cipet.gov.in ఈ వెబ్సైట్ ద్వారా మీ దరఖాస్తులు పంపడానికి ఆఖరు తేదీ సెప్టెంబర్ 28, 2026. మరొక ప్రకటన. ఎస్బీఐ ఒప్పంద ప్రాతిపదికన హెల్త్ మేనేజ్మెంట్ సేవలకు సంబంధించి స్పెషలిస్ట్ క్యాడర్ పోస్టులకు నోటిఫికేషన్ ను విడుదల చేసింది. జోనల్ హెడ్ రిటైల్ 1 పోస్టు, రీజనల్ హెడ్ 5 పోస్టులు, రిలేషన్షిప్ మేనేజర్ టీమ్ లీడ్ 24 పోస్టులు, ఇన్వెస్ట్మెంట్ స్పెషలిస్ట్ 9 పోస్టులు, ఇన్వెస్ట్మెంట్ ఆఫీసర్ 4 పోస్టులు, వీసీ హెల్త్ 91 పోస్టులు, ఏవీసీ హెల్త్ 73 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. అభ్యర్థులు డిగ్రీ, ఎంబీఏ, సీఏ, సీఎఫ్ఏ పాస్ అయి ఉండాలి. వీటితో పాటు ఉద్యోగ అనుభవం కూడా లెక్కల్లోకి తీసుకుంటారు. ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేయబడతారు. దరఖాస్తులు ఆన్లైన్ లో పంపించుకోవాలి. ఆన్లైన్ చిరునామా https://sbi.bank.in ఈ వెబ్సైట్ ద్వారా మీ దరఖాస్తులు పంపడానికి ఆఖరు తేదీ సెప్టెంబర్ 25, 2026. మరొక ప్రకటన. బ్యాంక్ ఆఫ్ ఇండియా మెటీరియల్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ ను జారీ చేసింది. చీఫ్ మేనేజర్ 10 పోస్టులు, సీనియర్ మేనేజర్లు 49 పోస్టులు, మేనేజర్లు 118 పోస్టులు, ఆఫీసర్లు 28 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఫుల్ స్టాక్ ఇంజనీరింగ్, డిజిటల్ ప్లాట్ఫామ్స్, సప్లై చైన్, ట్రేడ్ ఫైనాన్స్, డిజిటల్ బ్యాంకింగ్, ఐటీ ప్రొక్యూర్మెంట్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, డేటా ఇంజనీరింగ్ తదితర విభాగాలలో ఈ ఖాళీలు ఉన్నాయి. అభ్యర్థులు పోస్టును బట్టి సంబంధిత డిసిప్లిన్ లో డిగ్రీ, ఇంజనీరింగ్, పీజీ పాస్ అయి ఉండాలి. ఆన్లైన్ టెస్ట్ ద్వారా అలాగే ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేయబడతారు. మీ దరఖాస్తును www.bankofindia.bank.in అనే వెబ్సైట్ లో పొందవచ్చు. www.bankofindia.bank.in ఈ వెబ్సైట్ లో దరఖాస్తు నమూనా, ఇతర సమాచారం లభ్యమవుతుంది. ఆన్లైన్ లో మీ దరఖాస్తులు పంపడానికి ఆఖరు తేదీ సెప్టెంబర్ 25, 2026.
0: మీరింతవరకు విద్య ఉద్యోగ సమాచారం ఉద్యోగ వాణి విన్నారు.

ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం శ్రోతలు తమకు ఎంతగానో నచ్చిన పాటను టెలిఫోన్ ద్వారా కోరుకునే చిత్రగీతాల కార్యక్రమం మీ మాటతో ఓ పాట. మీరు ఫోన్ చేయవలసిన నెంబర్లు 29538, మరొక నెంబర్ 29538, ఎస్టీడీ కోడ్ 0870.

0: మీరు కోరిన పాటను వినిపించేందుకు సిద్ధంగా ఉన్నాను. నేను మీ రేడియో నేస్తం పల్నాటి శ్రీలత. కార్యక్రమంలో మన మొదటి శ్రోత, హలో.
1: నమస్తే మేడం.
0: హలో, నమస్కారం అండి. ఎవరు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? సార్, ఇవాళ ఏ పాట వినిపించమంటారు? శ్రీకృష్ణుడి సత్య. ఓకే సార్, మీరు అడిగిన విధంగా పాట వినిపిస్తున్నాము, వినండి.
1: హలో,
0: శ్రీకృష్ణుడి సత్య చిత్రం నుంచి మీరు కోరిన విధంగా పాట వినిపిస్తున్నాము, వినండి. సార్, ఓకే సార్, ఓకే అండి.

0: కార్యక్రమంలో మన తర్వాత శ్రోత. హలో,
1: గుడ్ మార్నింగ్ మేడం.
0: గుడ్ మార్నింగ్ అండి. ఎవరు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
1: నేను కొత్తగూడెం బోర్డిగడ్డ నుంచి మాట్లాడుతున్నా. నా పేరు రాధాపాసి.
0: రాధాపాసి గారు ఎలా ఉన్నారండి?
1: బాగున్నారు. బాగున్నారా?
0: బాగున్నామ్మా. ఇవాళ ఏ పాట వినిపించమంటారు?
1: నాకు పుట్టింటి గౌరవం సినిమా నుంచి పాట వినిపించండి.
0: పుట్టింటి గౌరవం నుంచి ఏ పాట అమ్మా? తప్పకుండా అండి, మీరు కోరిన విధంగా పాట వినిపిస్తాను, వినండి.

0: కార్యక్రమంలో మన తర్వాత శ్రోత. హలో,
1: హలో, మరి నమస్తే అండి.
0: నమస్కారం అండి. ఎవరు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
1: నేను నాగేశ్వరరావు ఎందుకంటే నెహ్రూ బస్సు నుంచి మాట్లాడుతున్నాను.
0: నెహ్రూ బస్సు నుంచి నాగేశ్వరరావు గారు, ఇవాళ ఏ పాట వినిపించమంటారండి?
1: నాకు ఈరోజు చదువుకున్న అమ్మాయిలో ఒక పాట ఉందండి.
0: ఓకే సార్, మీరు కోరిన విధంగా చదువుకున్న అమ్మాయిలు చిత్రం నుంచి పాటను వినిపిస్తున్నాము, వినండి.
1: ఓకే, థ్యాంక్ యూ మేడం.

0: కార్యక్రమంలో మన తర్వాత శ్రోత. హలో,
1: హలో, గుడ్ మార్నింగ్ మేడం.
0: గుడ్ మార్నింగ్ అండి. ఎవరు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
1: నా పేరు మారుబోయిన శ్రీనివాసరావు, ప్రశాంతి నగర్, లక్ష్మీదేవిపల్లి నుంచి.
0: లక్ష్మీదేవిపల్లి నుంచి మారుబోయిన శ్రీనివాస్ గారు. సరే, ఇవాళ ఏ పాట వినిపించమంటారు?
1: రంగం రౌడి సినిమాలోంచి ఎదురు చూసింది, నిదుర కాసింది కొలువ నీ కోసమే, వెలుగు వైరావి వెలుతురే నీ. ఈ పాట వేయండి మేడం.
0: సరే సార్, మీరు కోరిన విధంగా పాట వినిపిస్తాను. చాలా బాగా పాడారు పాట.
1: ఓకే, థ్యాంక్ యూ.

0: కార్యక్రమంలో మన తర్వాత శ్రోత. హలో,
1: హలో, గుడ్ మార్నింగ్ మేడం.
0: గుడ్ మార్నింగ్ అండి. ఎవరు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
1: చిన్నపాసి తిరుపతి.
0: చిన్నపాసి గారు ఎలా ఉన్నారండి?
1: బాగున్నామ్మా.
0: ఏ, ఇవాళ ఏ పాట వినిపించమంటారు? బుల్లెమ్మాబుల్లోడు చిత్రం నుంచి. ఓకే అండి, మీరు కోరిన విధంగా పాట వినిపిస్తున్నాము, వినండి.
1: థ్యాంక్ యూ మేడం.

0: కార్యక్రమంలో మన తర్వాత శ్రోత. హలో.
1: హలో, నమస్తే. గుడ్ మార్నింగ్ మేడం.
0: గుడ్ మార్నింగ్ అమ్మా. ఎవరు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
1: నా పేరు నూర్జహాన్ మేడం, కొత్తగూడెం బర్మా క్యాంప్ నుంచి మాట్లాడుతున్నా మేడం.
0: కొత్తగూడెం బర్మా క్యాంప్ నుంచి నూర్జహాన్ గారు, ఇవాళ ఏ పాట వినిపించమంటారమ్మా?
1: ఈ రోజు సినిమా పేరు రావణుడే రాముడైతే సినిమాలో నుంచి

0: సరేమ్మా, మీరు కోరిన విధంగా రావణుడే రాముడైతే చిత్రం నుంచి పాట వినిపిస్తున్నాము, వినండి.
1: ఓకే మేడం, థ్యాంక్ యూ మేడం.

0: కార్యక్రమంలో మన తర్వాత శ్రోత. హలో.
1: హలో, శుభోదయం అండి.
0: శుభోదయం అమ్మా. ఎవరు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? స్వీటీ గారు, ఇవాళ ఏ పాట వినిపించమంటారండి?
1: ప్రేమ కావాలి మూవీ నుంచి ఏదైనా మధ్య సాంగ్ వినిపించండి.
0: ఓకే అమ్మా, మీరు కోరిన విధంగా ప్రేమ కావాలి చిత్రం నుంచి పాట వినిపిస్తున్నాము, వినండి.

0: కార్యక్రమంలో మన తర్వాత శ్రోత. హలో,
1: నమస్కారం మేడం గారు. నేను సుబ్బారెడ్డి చెన్నప్పారావు మాట్లాడుతున్నాను. బాగున్నారా?
0: బాగున్నామండి. అప్పారావు గారు ఎలా ఉన్నారు?
1: వర్షాలు ముందుకు పడతాం.
0: ఇవాళ ఏ పాట వినిపించమంటారు?
1: ఇప్పుడే అటువంటి
0: ఓకే, ఇవాళ ఏ పాట వినిపించమంటారా?
1: జీవన

0: కొమ్మలో నుంచి ఒక గోపికి పూసిన కొమ్మలం అనే పాట కోరుకుంటున్నానండి.
1: ఓకే అండి, మీరు కోరిన విధంగా జీవన రాగం చిత్రం నుంచి.
0: మొన్న మంగళవారం నాడు మధుబంతి ప్రసారం అయిందండి.
1: అవును,
0: దాని గురించి సెల్ ఫోన్ సోషల్ మీడియాకి ఏ రకంగా జనం ఎడిట్ అవుతున్నారో, దాని వల్ల ఏ విధంగా ఏకాగ్రత తక్కువ అవుతుందో అన్ని విపులంగా శృతి గారు మధుమంజు చక్కగా నిర్వహించారండి. శృతి గారికి, మీకు ప్రసారం చేసిన కొత్త ఆకాశవాణి కేంద్రం వారికి మధుమంజులు కలిసి ప్రసారం చేయాలని కోరుకుంటూ సెలవు.
1: ఓకే అమ్మా, మీరు కోరిన విధంగా పాట వినిపిస్తున్నాము, వినండి.

0: శ్రోతలు ఫోన్ మాట్లాడే సమయంలో రేడియోలకు టీవీలకు దూరంగా ఉండండి, ఎందుకంటే కాల్ కట్ అయ్యే అవకాశం ఉంది, శ్రోతలు గమనించగలరు. కార్యక్రమంలో మన తర్వాత శ్రోత. హలో.
1: హలో, నమస్తే అండి.
0: నమస్తే అండి, ఎవరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? వెంకటేశ్వరరావు గారు, ఇవాళ ఏ పాట వినిపించమంటారండి? రేమనగర్ చిత్రం నుంచి ఏ పాట అండి?
1: మనసు మనిషి మనసు మనిషికి
0: ఓకే అండి, పాట చాలా బాగా పాడారు, మీకోసం పాట వినిపిస్తున్నాము, వినండి.
2: తాగితే మరిచిపోగలను, తాగనివ్వదు. మర్చిపోతే తాగగలను, మరువనివ్వదు.

0: కార్యక్రమంలో మన తర్వాత శ్రోత. హలో,
1: గుడ్ మార్నింగ్ మేడం.
0: గుడ్ మార్నింగ్ అమ్మా. ఎవరు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
1: జాన్సీ పాపకొల్లు నుంచి, జీరోపాడు మండలం.
0: పాపకొల్లు నుంచి జాన్సీ గారు, ఇవాళ ఏ పాట వినిపించమంటారు?
1: రంగం మూవీ నుంచి ఎందుకు ఏమో సాంగ్ ప్లే చేయండి.
0: ఓకే అమ్మా, మీరు కోరిన విధంగా రంగం చిత్రం నుంచి పాట వినిపిస్తున్నాము, వినండి.

0: కార్యక్రమంలో మన తర్వాత శ్రోత. హలో, నమస్కారం అండి. ఎవరు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? ఆకాష గారు, ఇవాళ ఏ పాట వినిపించమంటారండి? ఓకే అండి, మీరు కోరిన విధంగా రిక్షా ఓడి చిత్రం నుంచి పాట వినిపిస్తున్నాము, వినండి.
1: ఓకే, థ్యాంక్ యూ మేడం.

0: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం మీ అందరి హృదయాలను దోచుకుంటున్న కార్యక్రమం నాకు నచ్చిన పాట. ప్రతి బుధవారం ఉదయం 8:35 తిరిగి గురువారం సాయంత్రం 4 గంటలకు.
1: మీరు ఈ కార్యక్రమంలో పాల్గొనాలంటే మీ పేరు, ఊరు, సినిమా పేరు, పాట ఎందుకు నచ్చింది, మీ హృదయాన్ని కదిలించిన సన్నివేశం
0: 2-3 వాక్యాలతో చెప్పి వాట్సాప్ వాయిస్ మెసేజ్ కి పంపించగలరు.

0: వాట్సాప్ నంబర్ 8367576757.
1: వాట్సాప్ నంబర్ మరొకసారి 8367576757.
0: ఇది కేవలం మీ హృదయ స్పందన తెలిపే కార్యక్రమం.
1: నాకు నచ్చిన పాట

0: అనితా, ఈ మధ్య నువ్వు చాలా రిలాక్స్డ్ గా కనిపిస్తున్నావు.
1: ఎల్ఐసి యొక్క బీమా లక్ష్మి ప్లాన్ తీసుకున్నాను. చిన్న మొత్తాల పొదుపు పెద్ద రాబడిగా మారుతుంది. మనకి ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా ఉంటుంది. గ్యారంటీడ్ అడిషన్స్, 3 ఆకర్షణీయమైన ఆప్షన్స్ తో అడిషనల్ సర్వైవల్ బెనిఫిట్, ఇందులో ఆటో కవర్ కూడా ఉంది. ఈ ప్లాన్ ప్రత్యేకంగా మహిళల కోసమే. ఎల్ఐసి హర్ పల్ ఆప్కె సాథ్.
2: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా DLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
3: కార్యక్రమంలో మన తర్వాత శ్రోత, హలో.
4: నమస్తే మేడం గారు.
3: నమస్తే అండి. ఎవరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
4: నా పేరు సుల్తాన్ శ్రీనివాస్ మేడం గారు, వెంకటేశ్వర కాలనీ కిన్నెర స్టీల్ ఏరియా, కొత్తగూడెం మేడం గారు.
3: కొత్తగూడెం నుంచి శ్రీనివాస్ గారు, ఇవాళ ఏ పాట వినిపించమంటారండి?
4: పాపం పసివాడి నుంచి అయ్యో పసివాడైన పాట కావాలి మేడం గారు.
3: ఓకే అండి, మీరు కోరిన విధంగా పాపం పసివాడి చిత్రం నుంచి పాట వినిపిస్తున్నాము, వినండి.
4: శ్రోతల పేరు చెప్పచ్చా మేడం గారు?
3: చెప్పండి.
4: మురారి, రమణ, తేజస్విని, చేత్రలహరి, దేవకి, నందన్, భద్రమ్మ, నవీన్ మేడం గారు.
3: ఓకే అండి, మీరు కోరిన విధంగా పాట వినిపిస్తున్నాము, వినండి.
4: ధన్యవాదాలు మేడం గారు.

0: పాటల పల్లకిలు శ్రోతల ముచ్చట
1: మాటలు మీవి పాటలు మావి.
0: ప్రతి శుక్రవారం ఉదయం 11 గంటలకు కాల్ చేయండి 08744290503.
1: మరొక నంబర్ 295039.
0: మీ మాటలు మా పాటలు ప్రతి శనివారం ఉదయం 8:30
1: తిరిగి సోమవారం మధ్యాహ్నం 2:30 పునః ప్రసారం.
0: పాటల పల్లకిలు శ్రోతల ముచ్చట.

0: తెలంగాణ రాష్టంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాప్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా DLOకు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: ఇంతకీ కస్టమర్ కేర్ ఎక్కడుంది?
2: మేడం
3: చెప్పండి.
2: ఈ కేవైసీ అప్డేట్ కోసం నాకు మాటిమాటికి మెసేజ్ ఎందుకు వస్తుంది?
3: ఎందుకంటే బ్యాంకింగ్ సేవల కోసం నిశ్చితమైన సమయానికి కేవైసీ అప్డేట్ చేయించాలి.
2: కానీ ఇది ఎలాగవుతుంది?
3: గుర్తింపు లేదా చిరునామాలో ఏ మార్పు లేకపోతే మీ బ్యాంక్ లేదా ఏటీఎం లేదా బిజినెస్ కరెస్పాండెంట్ అంటే బీసీ వద్దకు వెళ్ళండి, లేదా బ్యాంక్ లో రిజిస్టర్డ్ ఈమెయిల్ లేదా మొబైల్ నంబర్ లేదా మొబైల్ బ్యాంకింగ్ యాప్ లేదా ఉత్తరం ద్వారా దాని స్వీయ ప్రకటన ఇవ్వండి.
2: అలాగా? మరి ఏదైనా మార్పు ఉంటేనో?
3: అలాగైతే కొత్త గుర్తింపు ఇంకా చిరునామా ప్రమాణ పత్రాలు చూపించి కేవైసీ అప్డేట్ చేసుకోవచ్చు.
2: అంతేనా?
3: అంతే.
2: అర్థమైంది.
3: మీకు దగ్గరలో ఉన్న గ్రామ పంచాయతీ క్యాంప్ కి లేదా బ్యాంక్ శాఖకి వెళ్లి కూడా మీ కేవైసీ అప్డేట్ చేసుకోవచ్చు.
4: కార్యక్రమంలో మన తర్వాత శ్రోత. హలో, నమస్కారం అండి. ఎవరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? సాగర్ నరసింహారావు గారు. ఇవాళ ఏ పాట వినిపించమంటారండి? ఓకే అండి, మీరు కోరిన విధంగా అల్లరి ప్రియుడు చిత్రం నుంచి పాట వినిపిస్తున్నాము, వినండి.
5: థ్యాంక్ యూ మేడం.

0: సైబాల్
1: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రీ అభిలాషి. సైబాల్
2: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాప్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా BLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి.

0: వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం. మీ ఆత్మీయులకు పెళ్లిరోజు, పుట్టినరోజు, పదవీ విరమణ శుభాకాంక్షలు ఆకాశవాణిలో తెలియజేయాలనుకుంటున్నారా?
2: మీ స్నేహితులను, ఆత్మీయులను ఆనందపరచండి. అతి తక్కువ ధరతో ఆకాశవాణిలో శుభాకాంక్షలు తెలియజేయడానికి సంప్రదించండి.
1: 9989679076.
2: మరొక నెంబర్ 7989701158. కార్యక్రమంలో మన చివరి శ్రోత. హలో, నమస్కారం అండి. ఎవరు, ఎక్కడి నుంచి? పాన్ షాప్, రమ్య పాన్ షాప్. సార్, ఇవాళ ఏ పాట వినిపించమంటారు? ఓకే అండి, మీరు కోరిన విధంగా అందాల రాముడు చిత్రం నుంచి పాట వినిపిస్తున్నాము, వినండి.
3: థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ.

మీరింతవరకు టెలిఫోన్ ద్వారా కోరుకునే చిత్రగీతాల కార్యక్రమం మీ మాటతో ఓ పాట విన్నారు. కార్యక్రమ నిర్వహణ శ్రీ కొలిపాక శంకరారావు, సాంకేతిక సహకారం అందించిన వారు శ్రీ మాలత్ సుమన్ గారు. ఈనాటి ఈ కార్యక్రమం మిమ్మల్ని ఎంతగానో అలరించిందని ఆశిస్తూ నేను మీ రేడియో నేస్తం పల్నాటి శ్రీలత. ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం.

ఏకచిత్ర గానం శీర్షికన శ్రీ సాయిబాబా మూవీస్ వారి శ్రీరామరాజ్యం చిత్రం నుంచి పాటలు వింటారు. సంగీతం అందించారు ఇళయరాజా. గానం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, శ్రేయా ఘోషల్, అనిత, కీర్తన, శ్వేత, టిప్పు. ఇప్పుడు వినండి ఏకచిత్ర గానం శీర్షికన శ్రీరామరాజ్యం చిత్రం నుంచి పాటలను.

మీరింతవరకు ఏకచిత్రగానం శీర్షికన శ్రీ సాయిబాబా మూవీస్ వారి శ్రీరామరాజ్యం చిత్రం నుంచి పాటలను విన్నారు. ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం.

శ్రోతలు 100.1 మెగాహెర్ట్స్ పై చిత్రగీతాలను వింటారు. కార్యక్రమంలో ముందుగా చిరుజల్లు చిత్రం కోసం ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం చిత్ర విశాల పాడిన పాట.

0: జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా DLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: శ్రోతలు 100.1 మెగాహెర్ట్స్ పై చిత్ర గీతాలను వింటున్నారు. కార్యక్రమంలో తర్వాత సూర్యవంశం చిత్రం కోసం ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం సుజాత పాడిన పాట.

0: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం.
1: వినరా వినరావో నరుడా, బ్రహ్మం మాతా పొన్ను గోదురా, కాల జ్ఞానం కల్లగాదురా.
2: పాటల పల్లకిలో శ్రోతల ముచ్చట.
0: ఎలాంటి ముచ్చటైనా సరే, మాటలు మీవి, పాటలు మావి.
2: ప్రతి శుక్రవారం ఉదయం 11 గంటలకు
0: 08744295038,
2: మరొక నెంబర్ 295039.

0: కార్యక్రమంలో తర్వాత చందమామ చిత్రం కోసం కార్తీక్, ఎంఎం త్రిలేఖ, నోయల్ పాడిన పాట.
1: Moonlight is warmer, both our love went together, Chanda Mama.

0: పాటలు మావి.
1: ప్రతి శుక్రవారం ఉదయం 11 గంటలకు కాల్ చేయండి 08744295038.
0: మరొక నెంబర్ 29503.
1: మీ మాటలు మా పాటలు ప్రతి శనివారం ఉదయం 8:35
0: తిరిగి సోమవారం మధ్యాహ్నం 2:30 పునఃప్రసారం.

అసలు నకిలి కనిపెట్టాలా, డగాలు చేసే మగాను బాబుల ముసుగు లుసుగు పసిగట్టాలా.

మా కన్నా మా పనోళ్ళులండి, కొమ్ముల్ తిరిగిన కంత్రిల్లండి. మదంతా పాడు బొట్టకు కూడు పెట్టే పాత ఇద్దండి, దగాలు దారుణాలు సాగగాని పోటులాటండి. కులాసాగా కూలి చేసే కసాయోళ్ళు దగుల్బాదీగాళ్ళు చుట్టూరా ఉన్నారు. జాగ్రత్త బాబు అమ్మ జాగ్రత్త.

0: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం. మీ ఆత్మీయులకు పెళ్లిరోజు, పుట్టినరోజు, పదవీ విరమణ శుభాకాంక్షలు ఆకాశవాణిలో తెలియజేయాలనుకుంటున్నారా? మీ స్నేహితులను, ఆత్మీయులను ఆనందపరచండి. అతి తక్కువ ధరతో ఆకాశవాణిలో శుభాకాంక్షలు తెలియజేయడానికి సంప్రదించండి
1: 9989679076.
0: మరొక నెంబర్ 7989701158.
2: కొల్లగొట్టి నాదిరో, కొల్లగొట్టి నాదిరో, కొల్లగొట్టి నా గుండెనే ముల్లే కట్టి నాదిరో.
3: సప్తపది చిత్రం కోసం ఎస్ జానకి పాడిన పాట.

సీతారామయ్య గారి మనవరాల చిత్రం కోసం ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం చిత్రా బృందం పాడిన పాట విన్నారు, చిత్రగీతాలు వింటున్నారు. కార్యక్రమంలో తర్వాత స్వాతి మత్యం చిత్రం కోసం ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం బృందం

సీతా స్వయంవరం ప్రకటించిన పిమ్మట జనకుని కొలువులో ప్రవేశించే జానకిని సభాసదులందరూ పదే పదే చూడగా శ్రీరామచంద్రమూర్తి కన్నెత్తి చూడడేమని అనుకుంటున్నారట తమలో సీతమ్మ అనుంగు చెలికత్తెలు.

0: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం మీ అందరి హృదయాలను దోచుకుంటున్న కార్యక్రమం నాకు నచ్చిన పాట. ప్రతి బుధవారం ఉదయం 8:35 తిరిగి గురువారం సాయంత్రం 4 గంటలకు.
1: మీరు ఈ కార్యక్రమంలో పాల్గొనాలంటే మీ పేరు, ఊరు, సినిమా పేరు, పాట ఎందుకు నచ్చింది, మీ హృదయాన్ని కదిలించిన సన్నివేశం
0: 2-3 వాక్యాలతో చెప్పి వాట్సాప్ వాయిస్ మెసేజ్ కి పంపించగలరు.

0: వాట్సాప్ నంబర్ 8367576757.
1: వాట్సాప్ నంబర్ మరొకసారి 8367576757.
0: ఇది కేవలం మీ హృదయ స్పందన తెలిపే కార్యక్రమం.
1: నాకు నచ్చిన పాట

0: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం.
1: వినరా వినరా ఓ నరుడా, బ్రహ్మం మాతా పొన్ను గోదురా, కాల జ్ఞానం కల్లగాదురా.
2: పాటల పల్లకిలో శ్రోతల ముచ్చట.
0: ఎలాంటి ముచ్చటైనా సరే, మాటలు మీవి, పాటలు మావి.
2: ప్రతి శుక్రవారం ఉదయం 11 గంటలకు
0: 08744295038,
2: మరొక నెంబర్ 295039.

0: సందర్భం ఏదైనా సరే
1: మరుపురాని ఆ మధుర క్షణాలు
0: మీ మాటలు మా పాటలు
1: పాటల పల్లకిలో శ్రోతల ముచ్చట
2: ఆత్మతృప్తికై మనుషులు ఆడుకునే నాటకం నాటకింత నాటకం.
3: స్వర్ణ కమలం చిత్రం కోసం ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం.

చిత్రగీతాలు విన్నారు. ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం నిలయంలో సమయం 12 గంటలు కావస్తోంది. మరికొద్ది క్షణాలు ముందుగా హిందీలో అనంతరం ఆంగ్లంలో వార్తల ప్రసారం ఆకాశవాణి ఢిల్లీ కేంద్రంలో జరిగింది.

0: According to police, the incident took place around midnight near Dayanatpur village under the Jewar police station area. Police said identities of the 9 deceased passengers have not yet been ascertained. President Draupadi Murmu, Vice President C.P. Radhakrishnan and Prime Minister Narendra Modi have expressed grief over the loss of lives. The Prime Minister has also announced an ex gratia of 2 lakh rupees from the Prime Minister's National Relief Fund to the next of kin of each deceased. The injured would be given 50,000 rupees. The United States has said it is willing to explore a limited ceasefire between Russia and Ukraine, covering energy and grain. U.S. Secretary of State Marco Rubio said both sides have expressed interest in such an arrangement while stressing that no formal proposal or agreement has been reached. Pune will host the UCI Road World Championships in 2032, marking the first time cycling's prestigious global road championships would be held in India. The decision was announced at the UCI Congress in Montreal following Pune's final candidature presentation. Benchmark domestic equity indices were trading around 1% lower in the forenoon session today. The Sensex declined 704 points to 74,124, while the Nifty fell 235 points to 23,212 when reports last came in. And with that, we end this news bulletin.
1: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం.
2: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాప్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఏఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా డిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ వారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
3: ముఖాన్ నటిమల గజ్జా బొబ్బలా నడుగుల కామరా బురద పుల్లా.
4: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రీ అభిలాషి సైబాల్.
5: హే నేహ, ఈ మధ్య నువ్వు చాలా రిలాక్స్ గా కనిపిస్తున్నావు. ఎల్ఐసి యొక్క బీమా లక్ష్మి ప్లాన్ తీసుకున్నాను. చిన్న మొత్తాల పొదుపు పెద్ద రాబడిగా మారుతుంది. మనకి ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా ఉంటుంది. గ్యారంటీడ్ అడిషన్స్, 3 ఆకర్షణీయమైన ఆప్షన్స్ తో అడిషనల్ సర్వైవల్ బెనిఫిట్, ఇందులో ఆటో కవర్ కూడా ఉంది. ఈ ప్లాన్ ప్రత్యేకంగా మహిళల కోసమే. ఎల్ఐసి హర్ పల్ ఆప్కె సాథ్.
6: ఇంతకీ కస్టమర్ కేర్ ఎక్కడుంది? మేడం
5: చెప్పండి,
6: ఈ కేవైసీ అప్డేట్ కోసం నాకు మాటిమాటికి మెసేజ్ ఎందుకు వస్తుంది?
5: ఎందుకంటే బ్యాంకింగ్ సేవల కోసం నిశ్చితమైన సమయానికి కేవైసీ అప్డేట్ చేయించాలి.
6: కానీ ఇది ఎలాగవుతుంది?
5: గుర్తింపు లేదా చిరునామాలో ఏ మార్పు లేకపోతే మీ బ్యాంక్ లేదా ఏటీఎం లేదా బిజినెస్ కరెస్పాండెంట్ అంటే బీసీ వద్దకు వెళ్ళండి. లేదా బ్యాంక్ లో రిజిస్టర్డ్ ఈమెయిల్ లేదా మొబైల్ నంబర్ లేదా మొబైల్ బ్యాంకింగ్ యాప్ లేదా ఉత్తరం ద్వారా దాని స్వీయ ప్రకటన ఇవ్వండి.
6: అలాగా? మరి ఏదైనా మార్పు ఉంటేనో?
5: అలాగైతే కొత్త గుర్తింపు, ఇంకా చిరునామా ప్రమాణ పత్రాలు చూపించి కేవైసీ అప్డేట్ చేసుకోవచ్చు.
6: అంతేనా?
5: అంతే.
6: అర్థమైంది.
5: మీకు దగ్గరలో ఉన్న గ్రామ పంచాయతీ క్యాంప్ కి లేదా బ్యాంక్ శాఖకి వెళ్లి కూడా మీ కేవైసీ అప్డేట్ చేసుకోవచ్చు.
7: ఆర్బీఐ అంటుంది,
5: విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి.
1: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం. ఈనాటి శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో పండిట్ రాజేంద్ర ప్రసన్న గారి

0: తెలుసుకున్నారు. పండిట్ రాజేంద్ర ప్రసన్న గారి వేణుగానం విన్నారు. ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం నిలయంలో సమయం 12:30 కావస్తోంది. మరికొద్ది క్షణంలో తెలుగులో వార్తల ప్రసారం. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి రిలే.
1: రాబోయే జీవితానికి ప్రధాన లక్ష్యమని, అది ప్రతి ఒక్కరిలో అంతర్భాగంగా ఉండాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చెప్పారు. రాజకీయాల్లో అత్యున్నత స్థానం పొందినప్పటికీ సేవే పరమార్థంగా ఉండాలని అన్నారు. వాదనగర్ నుంచి వారణాసి వరకు సేవాయాత్ర చేస్తున్న యువతతో దృశ్య మాధ్యమం ద్వారా మోదీ మాట్లాడారు. సేవో పరమో ధర్మ, సేవయే అత్యున్నత మార్గంగా ఉండాలని ప్రధానమంత్రి అన్నారు.
2: సేవా యహీ ముఖ్య హమారా కామ్ హోనా చాహియే ఔర్ హమ్ సేవా కర్ కర్ కే హీ సేవా కా సందేశ్ దేంగే, శబ్దో మే నహీ దేంగే. హమారే ఆచరణ సే లోగో కో పతా చలే కి రాజనీతి మే సత్తా కితనీ హీ క్యో నా బడీ హో జాయే, లేకిన్ హమారా మార్గ్ సేవా కా హీ రహేగా. హమ్ కభీ భీ సేవా కే మార్గ్ సే నహీ విచలిత హోంగే. కితనే హీ ఉంచే శిఖర్ పర్ పహుంచేంగే, లేకిన్ సేవా పరమో ధర్మ ఇస్ భావ్ కో లేకే ఆగే బడేంగే.
1: ఈ కార్యక్రమంలో సేవాయాత్రికులు తమ అనుభవాన్ని ప్రధానమంత్రితో పంచుకున్నారు. యాత్రలో భాగంగా వివిధ ప్రాంతాల్లో మొక్కలు నాటడం, పరిశుభ్రతా చర్యలు చేపట్టడం జరిగిందన్నారు. ప్రభుత్వ పథకాల పట్ల సానుకూల దృక్పథంతో ఉన్నట్లు ప్రజలు తమతో చెప్పారని సేవాయాత్రికులు ప్రధానమంత్రితో చెప్పారు. ఐక్యరాజ్య సమితి సర్వసభ్య సమావేశంలో భాగంగా వివిధ దేశాల నాయకులతో మన విదేశాంగ మంత్రి ఎస్ జయశంకర్ చర్చలు జరిపారు. నెదర్లాండ్స్ విదేశాంగ మంత్రి టామ్ బ్రెన్సన్స్ తో ఉక్రెయిన్ పరిస్థితులపై మాట్లాడిన జయశంకర్, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ సంవత్సరం మొదట్లో నెదర్లాండ్స్ పర్యటన సందర్భంగా చేసిన వాగ్దానాలపై తదుపరి చర్యల పట్ల చర్చలు జరిపారు. ఫిన్లాండ్ విదేశాంగ మంత్రి ఎలీనా వాల్డెనస్ తో యూరోపియన్ యూనియన్ తో ద్వైపాక్షిక సహకారంపై చర్చలు జరిపారు. సాల్వోనియా విదేశాంగ మంత్రి థామస్ కజర్ తో భారత్ యూరోపియన్ యూనియన్ స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందంతో పాటు ఇతర అంశాలపై చర్చించారు. భారత్ కారికోమ్ విదేశాంగ మంత్రుల సమావేశంలో కరేబియన్లోని పునరుత్పాదక ఇంధన సంస్థలకు శిక్షతో పాటు ఆరోగ్య రంగంలో సహకారంపై జయశంకర్ చర్చించారు. పసిఫిక్ ద్వీప మహాసముద్ర దేశాలతో వాతావరణ మార్పులు, ఎల్నినో ప్రభావం, అంతరిక్ష రంగాల్లో సహకారంపై జయశంకర్ చర్చలు జరిపారు. దేశ ప్రగతిలో మారిటైమ్ రంగం కీలక భూమిక పోషిస్తుందని కేంద్ర ఓడరేవులు, షిప్పింగ్, జలవనరుల మంత్రి సర్బానంద్ సోనోవాల్ తెలిపారు. మారిటైమ్ పరిశ్రమ అభివృద్దికి మౌలిక సదుపాయాల ఆధునికీకరణ, సంస్కరణలు తమ ప్రభుత్వం తీసుకుందని సామాజిక మాధ్యమం ద్వారా మంత్రి చెప్పారు. ప్రపంచ మారిటైమ్ డే సందర్భంగా ఈరోజు ప్రపంచవ్యాప్తంగా సముద్రయాన దినోత్సవం మారిటైమ్ డేని జరుపుకుంటున్నారు. ప్రపంచ మారిటైమ్ పరిశ్రమ కార్మికుల కృషిని గుర్తిస్తూ ప్రతి సంవత్సరం సెప్టెంబర్ ఆఖరి గురువారాన్ని మారిటైమ్ డేగా జరుపుకుంటారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ ఆదివారం ఉదయం 11 గంటలకు ఆకాశవాణిలో ప్రసారమయ్యే మన్ కీ బాత్ కార్యక్రమంలో దేశ విదేశీ ప్రజలతో తన ఆలోచనలను పంచుకోనున్నారు. కాగా నెలవారీ ప్రసారమయ్యే ఈ రేడియో కార్యక్రమంలో ఇది 138వ సంచిక. ఈ కార్యక్రమం ఆకాశవాణి, దూరదర్శన్ నెట్వర్క్ అంతటా, ఏఆర్ న్యూస్ వెబ్సైట్లో, న్యూస్ ఆన్ ఎయిర్ మొబైల్ యాప్లో ప్రసారమవుతుంది. అలాగే ఏఆర్ న్యూస్, డిడి న్యూస్, పీఎంఓ, సమాచార ప్రసార మంత్రిత్వ శాఖల యూట్యూబ్ ఛానళ్లలో కూడా ప్రత్యక్ష ప్రసారమవుతుంది. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం తీవ్ర వాయుగుండంగా మారి ఉత్తర కోస్తాంధ్ర, దక్షిణ ఒడిషా తీరం వెంబడి కళింగపట్నం వద్ద తీరం దాటి భూభాగం మీదుగా ప్రయాణిస్తోంది. దీని ప్రభావం వల్ల దక్షిణ ఒడిషా ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఉత్తరాంధ్ర జిల్లాల్లో ఎడతెరిపి లేకుండా వర్షం పడుతుంది. శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం, మన్యం, విశాఖపట్నం, అల్లూరి సీతారామరాజు జిల్లాల్లో తీవ్ర వాయుగుండం ప్రభావం అధికంగా ఉంది. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోనూ వర్షాలు కురుస్తున్నాయి. కొన్ని చోట్ల ఈదురుగాలులు వీయడంతో విద్యుత్ స్తంభాలు, చెట్లు నేలకొరిగాయి. వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. పంటలకు పెద్ద ఎత్తున నష్టం వాటిల్లింది. ఆంధ్రప్రదేశ్లో భారీ వర్షాలకు పలు విమానాలను దారి మళ్లించారు. విశాఖ నుంచి విజయవాడకు వెళ్లాల్సిన ఇండిగో విమానాన్ని శంషాబాద్ కు మళ్లించారు. హైదరాబాద్ నుంచి రాజమహేంద్రం వెళ్లాల్సిన స్టార్ ఎయిర్లైన్స్ విమానాన్ని బెంగళూరుకు మరలించారు. వాతావరణం అనుకూలించకపోవడం వల్ల ఎయిర్లైన్స్ కు చెందిన పలు విమానాలు రద్దయ్యాయి. తెలంగాణలో పలు చోట్ల 3 రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ ఎరుపు రంగు హెచ్చరికలు జారీ చేసింది. దేశ రాజధాని న్యూఢిల్లీలో మహిళలు, ట్రాన్స్ జెండర్ వ్యక్తులకు సురక్షమైన, పరిశుభ్రమైన, గౌరవప్రదమైన ఉపాధి అవకాశాలు కల్పించాలనే లక్ష్యంతో రూపొందించిన దుర్గా ఈ ఆటో పథకానికి ఢిల్లీ కేబినెట్ ఆమోదం తెలిపింది. ఈ పథకం మొదటి దశలో 1,300 పింక్ ఎలక్ట్రిక్ ఆటోలను గుర్తించిన లబ్దిదారులకు అందిస్తారు.

టాక్సీ డ్రైవర్ల కొరకు ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ భారత్ టాక్సీ అనే పథకాన్ని ప్రకటించారు. భారత్ టాక్సీలో ద్విత్రిచక్ర వాహన చోదకులు కమిషన్ లేకుండా రిజిస్ట్రేషన్ చేయించుకోవచ్చు. వారికి 5 లక్షల రూపాయల వరకు సామాజిక భద్రత లభిస్తుంది. లక్నో, గోరఖ్పూర్, వారణాసి, ప్రయాగ్రాజ్లలో ఇప్పటికే భారత్ టాక్సీ సేవలు అందుబాటులో ఉన్నాయి. గ్రేటర్ నోయిడా యమునా ఎక్స్ప్రెస్ రహదారిపై గత రాత్రి స్లీపర్ బస్సుకు నిప్పంటుకోవడంతో కనీసం 9 మంది మరణించారు. బస్సు అద్దాల నుంచి బయటకు దూకి మిగిలిన వారు ప్రాణాలతో బయటపడ్డారు. జవారు పోలీస్ స్టేషన్ పరిధిలో దయంత్పూర్ గ్రామ సమీపంలో ఘటన జరిగినట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై రాష్టపతి ద్రౌపది ముర్ము, ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మరణించిన వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. ప్రమాదంలో గాయపడ్డ వారు త్వరగా కోలుకోవాలని కోరారు. ప్రధానమంత్రి జాతీయ విపత్తు సహాయ నిధి నుంచి మరణించిన వారి కుటుంబాలకు 2 లక్షల రూపాయలు, గాయపడ్డ వారికి 50,000 రూపాయల పరిహారాన్ని ప్రకటించారు. ఈ రోజు స్టాక్ మార్కెట్లు నష్టాలతో మొదలయ్యాయి. సెన్సెక్స్ 704 పాయింట్లు నష్టపోయి 74,124 వద్ద, నిఫ్టీ 235 పాయింట్లు నష్టపోయి 23,212 వద్ద ట్రేడ్ అవుతున్నాయి. బ్యాంకింగ్, బీమా, గనులకు సంబంధించిన స్టాక్లు అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కొంటున్నాయి. ఇంధనం, ధాన్యం రంగాలకు సంబంధించి రష్యా, ఉక్రెయిన్ మధ్య పరిమిత కాల కాల్పుల విరమణ ఒప్పందాన్ని అన్వేషించడానికి సిద్దంగా ఉన్నామని అమెరికా తెలిపింది. ఇరు దేశాలు ఇటువంటి ఏర్పాటుపై ఆసక్తి చూపాయని అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో తెలిపారు. తాము మాస్కో, కీవులతో చర్చలు జరిపామని, తమ అధికారులు ఉక్రెయిన్ అధ్యకుడు వ్లాదిమిర్ జెలెన్స్కీతో పాటు రష్యా అధికారులతో చర్చలు జరుపుతున్నారని అన్నారు. ఇంధనం, మౌలిక సదుపాయాల అంశంపై ఇరుపక్షాల వాదనలు భిన్నంగా ఉన్నందున ఒక ఒప్పందానికి రావడం కష్టమని రూబియో

0: దేవి నోరంకు రాష్టపతి ద్రౌపది ముర్ము, ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలిపారు. మూడు వరుస ఆసియా క్రీడల్లో మూడు పతకాలు సాధించిన రోసీ బీనాదేవి చరిత్ర సృష్టించారని రాష్టపతి అన్నారు. స్కల్స్ విభాగంలో సప్నం సింగ్, సల్మాన్ ఖాన్ కాంస్య పతకం సాధించడం పట్ల రాష్టపతి ద్రౌపది ముర్ము, ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలిపారు. ఈ క్రీడల్లో వీరు పతకం సాధించడం పట్ల సమిష్టి కృషికి, పట్టుదలకు తార్కాణమని అన్నారు. విశేషాలు మరొకసారి. నిజాయితీ, బాధ్యత, దేశభక్తి వంటి సద్గుణాలు కలిగిన యువశక్తి దేశానికి అవసరమని రాష్టపతి ద్రౌపది ముర్ము అన్నారు. సేవయే జీవితానికి ప్రధాన లక్ష్యమని, అది ప్రతి ఒక్కరిలో అంతర్భాగంగా ఉండాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చెప్పారు. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం తీవ్ర వాయుగుండంగా మారి ఉత్తర కోస్తాంధ్ర, దక్షిణ ఒడిషా తీరం వెంబడి కళింగపట్నం వద్ద తీరం దాటి భూభాగం మీదుగా ప్రయాణిస్తోంది. 2026 ఆసియా క్రీడల్లో భాగంగా ఉషు మహిళల 60 కిలోల శాందా విభాగంలో రజత పతకాన్ని సాధించిన రోషి బీనాదేవి నోరంకు రాష్టపతి ద్రౌపది ముర్ము, ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలిపారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం చిత్రగీతాలు వింటారు. ముందుగా చిలిపి కృష్ణుడి చిత్రం కోసం ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, బి సుశీల పాడిన పాట.

0: గంగా మంగ చిత్రం కోసం వి రామకృష్ణ పి సుశీల పాడిన పాట.
1: అరే అరే అరే అరే అరే అరే అరే అరే అరే అరే అరే అరే అరే అరే అరే అరే అరే అరే అరే అరే అరే అరే అరే అరే అరే అరే అరే అరే అరే అరే అరే అరే అరే అరే అరే అరే అరే అరే అరే అరే అరే అరే అరే అరే అరే అరే అరే అరే అరే అరే అరే అరే అరే అరే అరే అరే అరే అరే అరే అరే అరే అరే అరే అరే అరే అరే అరే అరే అరే అరే అరే అరే అరే అరే అరే అరే అరే అరే అరే అరే అరే అరే అరే అరే అరే అరే అరే అరే అరే అరే అరే అరే అరే అరే అరే అరే అరే అరే అరే అరే అరే అరే అరే అరే అరే అరే అరే అరే అరే అరే అరే అరే అరే అరే అరే అరే అరే అరే అరే అరే అరే అరే అరే అరే అరే అరే

కార్యక్రమంలో చివరిగా గూడు పుట్ట అనే చిత్రం కోసం ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల పాడిన పాట విన్నారు.

ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం నిలయంలో సమయం 1:10 కావస్తోంది. మరికొద్ది క్షణాల్లో ముందుగా ప్రాంతీయ వార్తలు, అనంతరం వనితవాణి కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది అక్కపెట్టి మృణాలిని. ముందుగా ముఖ్యాంశాలు. దానం నాగేందర్ ఎమ్మెల్యేగా అనర్హుడని ప్రకటించిన హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ దానం వేసిన పిటిషన్ను సుప్రీంకోర్టు ఈ రోజు డిస్మిస్ చేసింది. బ్యాంక్ యూనియన్ల సమ్మె నేపథ్యంలో ఈ నెల 27న ఆదివారం అన్ని బ్యాంకులు తెరిచి ఉంటాయని కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ వెల్లడించింది. హైదరాబాద్లో వైభవంగా సాగిన గణపతి నవరాత్రోత్సవాల ముగింపు వేడుకలకు రాష్ట ప్రభుత్వం, పోలీస్ విభాగం, భాగ్యనగర గణేష్ ఉత్సవ కమిటీ సమన్వయంతో అన్ని ఏర్పాట్లు చేస్తోంది. రాష్టంలో పలుచోట్ల ఈ రోజు, రేపు, ఎల్లుండి భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. దానం నాగేందర్ వేసిన పిటిషన్ను సుప్రీంకోర్టు డిస్మిస్ చేసింది. దానం నాగేందర్ ఎమ్మెల్యేగా అనర్హుడని ప్రకటించిన హైకోర్టు తీర్పును సుప్రీం సమర్థించింది. ఒక పార్టీ నుంచి గెలిచి మరో పార్టీ తరపున పోటీ చేయడాన్ని తప్పుపట్టిన సుప్రీంకోర్టు దానం పిటిషన్ను కొట్టివేసింది. హైకోర్టు తీర్పులో జోక్యం చేసుకోవడానికి ఏమీ లేదని, ఘర్ వాపసీ చట్టసభలకు వర్తించదని స్పష్టం చేసింది. ఎత్తిపోతల పథకాల పంపులకు, వ్యవసాయానికి విద్యుత్ సరఫరాలో ఆటంకాలు లేకుండా చూడాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు. విద్యుత్ శాఖపై ఎంసీఆర్ హెచ్ఆర్డీలో నిర్వహించిన సమీక్షలో మాట్లాడుతూ అన్ని థర్మల్ కేంద్రాలు పూర్తి సామర్థ్యంతో ఉత్పత్తి చేయాలన్నారు. అవసరానికి తగినట్లు విద్యుత్ కొనుగోలు చేయాలని, జెన్కోకు సింగరేణి నాణ్యమైన బొగ్గు సరఫరా చేయాలని సూచించారు. సాగుకు కేవలం సోలార్ విద్యుత్తునే సరఫరా చేయాలని కేంద్రం డిస్కంలకు సూచించినట్లు అధికారులు సీఎంకు తెలిపారు. ఇన్వెస్ట్ తెలంగాణ గ్లోబల్ సమ్మిట్ 2026 ఏర్పాట్లను ప్రతిష్టాత్మకంగా చేపట్టాలని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అధికారులను ఆదేశించారు. డిసెంబర్ 7 నుంచి 9 వరకు జరిగే ఈ సదస్సు కోసం సచివాలయంలో సన్నాహక సమావేశం నిర్వహించారు. దాదాపు 10 ప్రత్యేక అధికారుల కమిటీలు, మంత్రుల నేతృత్వంలో ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్లను ఏర్పాటు చేశారు. దేశ విదేశాల్లో రోడ్ షోలు నిర్వహిస్తామని, వార్ రూమ్ ద్వారా నిరంతరం పర్యవేక్షిస్తామని తెలిపారు. 2047 నాటికి తెలంగాణను 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మార్చడమే లక్ష్యమన్నారు. ఇంటి ముంగటికే పౌర సేవలు అందించే మీ సేవ డోర్ డెలివరీ సర్వీసెస్ ను ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు బాగ్లింగంపల్లిలో ప్రారంభించారు. టోల్ ఫ్రీ నెంబర్ 1100 లేదా మీ సేవ పోర్టల్ ద్వారా స్లాట్ బుక్ చేసుకుంటే జనన మరణ ధృవీకరణ పత్రాలు, ఆదాయ, కుల, నివాస సర్టిఫికెట్లు, ఈసీ కాపీలు వంటి సేవలను ఇంటి దగ్గరే అందిస్తారు. తొలి దశలో క్యూర్ ప్రాంతాల్లో అమలు చేసి తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా విస్తరిస్తామని మంత్రి తెలిపారు. ఆదిలాబాద్ రిమ్స్ లోని నవజాత శిశు సంరక్షణ విభాగంలో జరిగిన అగ్ని ప్రమాదంపై తెలంగాణ మానవ హక్కుల కమిషన్ సుమోటోగా స్పందించింది. ప్రమాదానికి దారితీసిన పరిస్థితులు, భద్రతా ఏర్పాట్లు, సహాయక చర్యలపై సమగ్ర నివేదిక ఇవ్వాలని జస్టిస్ షమీం అక్తర్ నేతృత్వంలోని కమిషన్ వైద్యారోగ్య శాఖ ముఖ్య కార్యదర్శిని ఆదేశించింది. ఈ నెల 28 నుంచి 30 వరకు బ్యాంక్ యూనియన్ల సమ్మె నేపథ్యంలో ఖాతాదారుల సౌకర్యార్థం ఈ నెల 27న ఆదివారం అన్ని ప్రభుత్వ రంగ బ్యాంకులు, గ్రామీణ బ్యాంకులు తెరిచి ఉంటాయని కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ వెల్లడించింది. వారాంతపు సెలవులైన 26, 27 తేదీలతో సమ్మె కలిసి రావడంతో వరుసగా 5 రోజుల పాటు బ్యాంకింగ్ సేవలు నిలిచిపోయే అవకాశం ఉందని పేర్కొంది. దీంతో ఆదివారం అన్ని బ్యాంకు శాఖలు కరెన్సీ చెస్ట్లు పూర్తి స్థాయిలో మార్చేసేందుకు రిజర్వ్ బ్యాంక్ అనుమతి ఇచ్చింది. అత్యవసర బ్యాంకింగ్ సేవలకు ఎలాంటి అంతరాయం కలగకుండా చర్యలు తీసుకున్నట్టు మంత్రిత్వ శాఖ తెలిపింది. యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ను ప్రైవేట్ వ్యక్తులకు అప్పగించేందుకే బొగ్గు కొరత పేరుతో విద్యుత్ ఉత్పత్తి నిలిపివేశారని సూర్యాపేట ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి ఆరోపించారు. నల్గొండ జిల్లా దామరచర్లలోని ప్లాంట్ను మాజీ

0: ఎమ్మెల్యేలతో కలిసి సందర్శించిన అనంతరం ఆయన మాట్లాడుతూ 20 రోజులకు సరిపడా బొగ్గు నిల్వ చేసుకోవాల్సి ఉన్నా ప్రభుత్వం సక్రమంగా దిగుమతి చేసుకోవడం లేదని విమర్శించారు. హైదరాబాద్ లో వైభవంగా సాగిన గణపతి నవరాత్రోత్సవాల ముగింపు వేడుకలకు సర్వం సన్నద్దమైంది. రాష్ట ప్రభుత్వ యంత్రాంగం, పోలీస్ విభాగం భాగ్యనగర గణేష్ ఉత్సవ కమిటీ సమన్వయంతో ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. రేపు జరిగే మహానిమజ్జన శోభాయాత్రతో ఉత్సవాలు పరిసమాప్తి అవుతాయి. బాలాపూర్ గణేష్ నుంచి జరిగే తుది శోభాయాత్ర కోసం అత్యంత కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేశారు. ఊరేగింపు సాగే మార్గాల్లో 10,000 సీసీ కెమెరాలు, 24 డ్రోన్లు, దాదాపు 10 హైరేజ్ కెమెరాలను నిఘా కోసం ఉపయోగిస్తున్నారు. వీటిని బంజారాహిల్స్ కమాండ్ కంట్రోల్ నెంబర్ సెంటర్ కు అనుసంధానించి నిమజ్జన వేడుకలను పర్యవేక్షించనున్నారు. శోభాయాత్ర వినాయక సాగర్ పొడవున 20,000 మంది సిబ్బందికి తోడు 4 ఆర్ఏఎఫ్, 2 సీఆర్పీఎఫ్ కంపెనీలను, 53 బీడీ టీంలను మోహరించారు. ప్రధాన జలాశయాల వద్ద గజ ఈతగాళ్లను, రెస్క్యూ బోట్లను సిద్దంగా ఉంచారు. 14,929 మండపాలకు అనుమతులు ఇవ్వగా ఇప్పటి వరకు 32,878 విగ్రహాల నిమజ్జనం పూర్తయిందని అధికారులు తెలిపారు. డీజేలు, బాణాసంచాపై నిషేధం ఉందని, అసభ్య ప్రవర్తనపై కఠిన చర్యలు తీసుకుంటామని సిపి సజ్జనార్ హెచ్చరించారు. మరోవైపు గణేష్ ఉత్సవాల సందర్భంగా గణపతి మండపాల వద్ద మహిళలు, యువతుల భద్రత కోసం షీ టీమ్స్ విస్తృతంగా మోహరించాయి. సెప్టెంబర్ 14 నుంచి 23 వరకు ఈవ్ టీజింగ్, అభ్యంతకర ప్రవర్తనకు పాల్పడిన 1530 మందిని అదుపులోకి తీసుకున్నాయి. వీరిలో 724 మందికి వెరిఫికేషన్ అనంతరం కౌన్సిలింగ్ ఇచ్చి హెచ్చరించి వదిలిపెట్టారు. 48 మందికి శిక్ష పడింది. ప్రధాన మండపాలు, రద్దీ ప్రాంతాలు, నిమజ్జన మార్గాల్లో షీ టీమ్స్ నిఘా కొనసాగిస్తున్నాయి. 47వ సామూహిక గణపతి నిమజ్జనం వైభవంగా నిర్వహించేందుకు అవసరమైన ఏర్పాట్లు చేసినట్లు భాగ్యనగర గణేష్ ఉత్సవ కమిటీ ప్రధాన కార్యదర్శి డాక్టర్ రావినూతల శశిధర్ తెలిపారు. సంస్కృతి సంప్రదాయాలను పాటిస్తూ శాంతియుతంగా వేడుకలు ముగిసేలా ప్రభుత్వానికి సహకారం అందిస్తున్నామని, నగరం లోపలి ప్రాంతాల్లో స్వాగత వేదికలు ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు.
1: భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా పటిష్టమైనటువంటి భద్రతను పోలీసు విభాగం అన్ని చర్యలు తీసుకుని చేయడం జరిగింది. 30,000 మంది పోలీసు సిబ్బంది భద్రతల్లో పట నిమగ్నమై ఉన్నారు. సామాజిక సంస్థల సహకారంతో ప్రసాద వితరణ కేంద్రాలను, మంచినీటి వ్యవస్థలను, ప్రజలకు కనీస అవసరాలను తీర్చేటువంటి అన్ని ఏర్పాట్లను భాగ్యనగర గణేష్ ఉత్సవ సమితి పూర్తి చేసింది.
0: కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా గణేష్ నిమజ్జనం ఊరేగింపు ఘనంగా కొనసాగుతున్నాయి. నిన్న సాయంత్రం నుండి విరామం లేకుండా వర్షం కురుస్తున్నప్పటికీ యువత వర్షంలో తడుస్తూ నృత్యాలు చేస్తూ ఊరేగింపులో పాల్గొన్నారు. కరీంనగర్ లోని పాత బజార్లో చిన్న హనుమాన్ దేవస్థానం వద్ద ఏర్పాటు చేసిన 1వ నంబర్ గణపతికి రాష్ట బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ నిన్న సాయంత్రం ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ,
2: వేడుకల్లో రాజకీయాలకు అతీతంగా ఆ భగవంతుడి ఆశీర్వచనంతో మనమందరం కూడా పిల్లా జిల్లాతో బాగుండాలని సందర్భంగా భగవంతుని ప్రార్థిస్తూ నిర్వాహకులకు అభినందన తెలియజేస్తున్నాను. భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి 47 సంవత్సరాలుగా సామూహిక వేడుకలు ఏ విధంగా జరుపుతా ఉన్నాయో, ఖైరతాబాద్ 72 సంవత్సరాలు ఏ విధంగా వేడుకలు జరుగుతా ఉన్నాయో, పాత బజార్ కూడా రికార్డు నుంచి 80 సంవత్సరాలుగా విఘ్నేశ్వరుని పూజలు చేసి అందరినీ చల్లగా చూడమని ప్రార్థిస్తా ఉన్నాం.
0: మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలో రేపు జరిగే గణేష్ నిమజ్జనానికి పోలీస్ మున్సిపల్ యంత్రాంగాలు విస్తృత ఏర్పాట్లు చేశాయి. మల్కాజ్గిరి పోలీస్ కమిషనర్ బి సుమతి ఆధ్వర్యంలో సుమారు 5,749 మంది పోలీస్ సిబ్బంది, 1200 మంది ట్రాఫిక్ సిబ్బంది బందోబస్తులో పాల్గొనున్నారు. ప్రధాన ఊరేగింపు మార్గాలు, నిమజ్జన కేంద్రాలను సుమారు 5,000 సీసీ కెమెరాలు, డ్రోన్లతో పర్యవేక్షించనున్నారు. స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమంలో భాగంగా మల్కాజ్గిరి మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో గణేష్ నిమజ్జనాల సందర్భంగా పారిశుద్ధ్య నిర్వహణకు ప్రత్యేక చర్యలు చేపట్టినట్లు కార్పొరేషన్ అదనపు కమిషనర్ సిఎన్ రఘుప్రసాద్ తెలిపారు. నిమజ్జన కేంద్రాల వద్ద సేకరించే పూలు, పచ్చ వ్యర్థాలను ఇతర చెత్తతో కలపకుండా ప్రత్యేకంగా సేకరించి వాటిని సేంద్రియ ఉత్పత్తుల తయారీకి వినియోగించేలా ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు.
3: మన నగరాన్ని పరిశుభ్రంగా ఉంచడం అనేది మనందరి బాధ్యత. గణేష్ ఉత్సవాల సందర్భంగా పూలు, ఆకులు, పత్రి వంటి పూజా వ్యర్థాలు ఉంటాయి. ఇవన్నీ కూడా చెత్తలో కలవకుండా సపరేట్ గా విడిగా సేకరించాలి. ఆ పూల వ్యర్థాలతోటి అగరబత్తి చేయడం అనేది యాక్టివిటీ ఒకటి జరుగుతుంది. స్వచ్ఛత అనేది కేవలం మున్సిపాలిటీ బాధ్యతే కాదు, మనందరి బాధ్యత. అందరం కలిసి ముందు

0: పాటిద్దాం. స్వచ్ఛ మలినాల దినం నేను స్వచ్ఛతా హీ సేవను మన జీవన విధానంగా మార్చుకున్నాం.
1: రాష్టంలో పలు చోట్ల ఈ రోజు, రేపు, ఎల్లుండి భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. రెడ్ అలర్ట్ జారీ చేసిన జిల్లాల కలెక్టర్లు మరింత అప్రమత్తంగా ఉండాలని విపత్తు నిర్వహణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆదేశించారు. దానం నాగేందర్ ఎమ్మెల్యేగా అనర్హుడని ప్రకటించిన హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ దానం చేసిన పిటిషన్ను సుప్రీంకోర్టు ఈ రోజు డిస్మిస్ చేసింది. బ్యాంక్ యూనియన్ల సమ్మె నేపథ్యంలో ఈ నెల 27న ఆదివారం అన్ని బ్యాంకులు తెరిచి ఉంటాయని కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ వెల్లడించింది. హైదరాబాద్లో వైభవంగా సాగిన గణపతి నవరాత్రోత్సవాల ముగింపు వేడుకలకు రాష్ట ప్రభుత్వం, పోలీస్ విభాగం, భాగ్యనగర గణేష్ ఉత్సవ సమితి సమన్వయంతో అన్ని ఏర్పాట్లు చేస్తోంది. ఆకాశవాణి

0: ఆకాశవాణి ఈనాటి వనితాలోకం కార్యక్రమంలో సాహిత్యంతో దోస్తీ శీర్షికన డాక్టర్ కాళ్లకూరి శైలజ గారి ఆశయలు కథా సంపుటి పుస్తక సమీక్ష వింటారు. పరిచయకర్త శ్రీమతి సత్యగౌరి మోగంటి.
1: ప్రముఖ సాహితీవేత్త, ఒక సర్జన్ డాక్టర్ కాళ్లకూరి శైలజ గారు, ఈవిడ కాకినాడ వాసి. ఈమె రచించినటువంటి పుస్తకాలలో ఒకటైనటువంటి ఆశీలు అనే కథా సంపుటి గురించి ఇప్పుడు నేను మీతో మాట్లాడుతున్నాను. ఒక ఒక్కపోత గురించి మాట్లాడడానికి వచ్చాను. ఒక్కపోత అంటే ఏంటి? ఒక్కపోతతో మనకు ఊపిరాడదు ఒక్కోసారి. మనందరి ఇళ్లలో ఉన్నటువంటి ఒక్కపోత ఇది. ముందుగా రచయిత్రి గురించి ఒక మాట చెప్తాను. ఈమె కాకినాడ వాస్తవ్యులు. తల్లిదండ్రులు శ్రీ హరినాథబాబు శేషమ్మ గారు జనరల్ సర్జరీలో పీజీ, డిఎన్బి లాప్రోస్కోపిక్ సర్జరీలో స్పెషలైజేషన్ చేసి ప్రస్తుతం రంగరాయ మెడికల్ కాలేజీలో అసోసియేట్ ప్రొఫెసర్గా ఉన్నారు. ఈమె ఆపరేషన్స్ అంటే ఒంట్లో ఉన్నటువంటి దోషాలను తొలగించడానికి ఆపరేషన్ ఎలా చేస్తారో, అలాగే మనసులను కూడా కోసి ఈవిడ స్వస్థత పరచాలనే ఒక మంచి సదుద్దేశ్యంతో ఈ కార్యక్రమం చేపట్టారనిపించింది కథా రచనలు. ఈమె ఇంతకీ మనిషి దేహాన్ని ఇవిడ రోజు కోసి చూస్తారు, అందులో ఏ సందేహం లేదు. కానీ రచయిత్తగా మనిషి మనసును కోసి చూస్తున్నారు. ఎలా? సాంకేతికత అనేది మరమనిషిగా మార్చేస్తోంది ప్రతి ఒక్కరిని దాదాపు. అందుకు సాహిత్యం షాక్ అబ్జార్బర్గా పనిచేయాలని ఈవిడకి బలంగా నమ్ముతారు. ఇప్పటికీ ఆమె గాంధీజీ మీద, డావోయిజం మీద, కవిత్వం మీద 6 పుస్తకాలు రాశారు. ఇది 7వ పుస్తకం, ఆశీలు ఒక్కపోత కథలు. ఇప్పుడు అసలు విషయానికి వద్దాం. ఆశీలంటే ఏంటి? మనం ఆశలు అంటాం, కానీ ఈవిడ ఆశీలు అంటుంది. ఆశీలు అంటే పన్ను అంతేగాని ఆశలు కాదు, వేరే కాదు, ట్యాక్స్. మనం బతికినందుకు, ప్రేమించినందుకు, బంధాలను మోసినందుకు, మోస్తున్నందుకు కట్టాల్సిన పన్ను. ప్రేమ పన్ను, బాధ్యత పన్ను, ఒంటరితనం పన్ను, ఈ పన్నులన్నీ కట్టలేక ఉక్కిరి బిక్కిరి అవుతున్న మనుషుల కథలే ఈ ఒక్కపోత కథలు. ఆశీలు అంటే అది. పాపం ఆ పన్నులు కట్టలేకపోతే

అన్నారు. అది ఎలాగో మనం ఈరోజు చూద్దాం. ఈ ఒక్క పోత ఏసీ లేకపోతే వచ్చేది కాదు, మాటలు లేకపోవడం వల్ల వచ్చేది, మనుషుల మధ్య లాలిత్యపు అనుబంధం లేకపోవడం వల్ల వచ్చేది, మనుషులందరూ ఒక దగ్గర కూర్చుని మాట్లాడుకోకపోవడం వల్ల వచ్చేది. ఎవరి గదికి వాళ్ళు, ఎవరి ఫోను వాళ్ళు, ఎవరి టీవీ వాళ్ళు, ఎవరి ప్రపంచం వాళ్ళు, ఇలా ఉండి మధ్యలో మాటలు కరువు అయిపోయి దానివల్ల వచ్చినటువంటి ఒక్కపోత. సరే, ఇందులో ఒక మూడు కథలను నేను ప్రత్యేకంగా తీసుకున్నాను. మొదటి కథ అసీలు. ఇందులో సింహాచలం అనే పాత్ర ఉంటుంది. బయట ప్రపంచంతో కొడవలు పట్టి పోరాడతాడు, కానీ అతను ప్రపంచంతో కొడవలు పట్టి పోరాడినా అతని పోరాటం భూమి కోసం కాదు, వేరే సంపద కోసం కాదు, వేరే సౌకర్యాల కోసం కాదు, తన ఉనికి కోసం, తన మనుగడ కోసం, తన కోసం, నేను ఉన్నాను అని అరవడం కోసం. ఇది ఎంత బాధాకరమైనది! ఒక మనిషి బ్రతికి ఉండి నేనున్నాను, నా ఉనికిని గమనించండి అని చెప్పడం అనేది చాలా కళ్ళల్లోంచి నీళ్లు ఊరతాయి మనకి. కానీ ఇటువంటి ఒక్కపోత కథలను మనం నిజమైన ప్రపంచంలో చాలా చూస్తాం, చూస్తుంటాం. మనందరిలో కూడా ఒక సింహాచలం ఉంటాడు, మనందరి మధ్య ఒక సింహాచలం బతుకుతూ ఉంటాడు. ఆఫీసులో, సమాజంలో గుర్తింపు కోసం పోరాడే మనిషి, కానీ ఇంట్లోకి రాగానే ఆ పోరాటంలో ఓడిపోతాడు. ఎందుకంటే ఇంట్లో పోరాటం కాదు, మాట్లాడుకోవాలి. పోరాడితే ఎలా అవదు, మాట్లాడాలంటే అక్కడ మనుషులు ఉండాలి, వాళ్ళు రావాలి, మాట్లాడాలి. ఈ కథ మనకు బతకడానికి పన్ను కట్టాలన్న విషయాన్ని గుర్తు చేస్తుంది. రెండవ కథ ఓ అమ్మ కథ. ఇది ఈ సంకలనంలో గుండెకాయ లాంటిది. దివ్య అనే అమ్మాయి, ఆ అమ్మకు పిల్లలు లేరు, తన పిల్లలంటూ లేరు. కానీ యూనివర్సిటీలో తన సీనియర్ గర్భవతిగా వాంతులు చేసుకుంటుంటే భయపడి ఉప్పు పంచదార కలిపి నీళ్లు ఇచ్చి కాపాడుతుంది. మానవత్వం అని చెప్పచ్చు, లేదా మనిషితనం అని చెప్పచ్చు. అయితే ఇక్కడ రచయిత్రి అమ్మ అనే పదానికి ఒక సరికొత్త నిర్వచనం ఇస్తుంది. ఇది చాలా ముఖ్యమైనది. అమ్మంటే కన్నది మాత్రమే కాదు, కనిపెట్టుకుని ఉండేది. అమ్మంటే శరీరం కాదు, ఒక ధైర్యం, ఒక అండ. అమ్మంటే ఒంటరి కాదు, ఒక పోరాటం. తర్వాత చాలా రోజులైపోతుంది, దివ్యకి క్యాన్సర్ అనే ఒక జబ్బు వస్తుంది. ఆపరేషన్ జరుగుతుంది. ఆ నొప్పిలో ఆమె నోట్లోంచి వచ్చే మాట ఒక్కటే, అమ్మా. తల్లి ఉన్నా లేకున్నా మనకి దెబ్బ తగిలిందనుకోండి, అమ్మా అంటాం. మనకి ఏదైనా బాధ వచ్చిందనుకోండి, అమ్మా అంటాం. అంటే మన జీవితంలో, మన శరీరంలో, మన భావంలో, మన ఊపిరిలో అమ్మ అనేది ఉంది. దివ్య అంటుంది, ఎవరూ కొలవలేని దూరం అని. అంటే క్యాన్సర్ నొప్పి కన్నా తన బాధని ఎవరూ పూర్తిగా అర్థం చేసుకోలేదన్న ఒంటరితనం ఆవిడని ఎక్కువ బాధిస్తుంది. నిజానికి క్యాన్సరో మరోటో జబ్బు వచ్చి చచ్చిపోతే బాధలేదు, కానీ ఆ బాధని భరించడం కూడా కష్టం కాదు. కానీ ఒక మనిషి అయినా తనతో మాట్లాడడానికి లేకపోతే ఆ ప్రపంచం అనేది చాలా దుర్భరం. అదే ఈవిడ ఎదుర్కొంటున్న పరిస్థితి. ఇకపోతే ఈవిడ తన సవతి కూతురు హరిణికి ఏం చేస్తుందంటో, అంటే ఆవిడ మనసు మనకు అక్కడ తెలుస్తుంది ఏం చేస్తుందో తెలుసా? కేవలం మగపిల్లలకే బండి నేర్పే ఈ సమాజంలో, ఇక్కడ ఉండొచ్చండి, నగరాల్లో ఉండొచ్చు, పల్లెటూళ్ళల్లో అబ్బాయి అయితే కానివ్వండి పంపుతారు, అమ్మాయి అయితే ప్రభుత్వ పాఠశాల పంపుతారు, వాళ్ళ ఇంట్లో చాకరీ అంతా చేసి బడికి వస్తారు. పోని వాళ్ళ అమ్మాయి ఏమన్నా కూర్చుంటుంది అనుకుంటున్నారా? కాదు, కూలి పనికి వెళ్ళిపోతుంది. తండ్రి కూడా బాధ్యతగా ఉంటే పర్వాలేదు, తండ్రి తాగుబోతూ తిరిగిపోతూ అయితే ఇక ఆ తల్లి పరిస్థితి, ఆ కూతురు పరిస్థితి. ఇలాంటి కన్నీటి కథలు నేను ఎన్ని చూశానో చెప్పలేను. ఎంతమందికి ధైర్యాన్ని ఇచ్చానో వాళ్ళకి, నాకు చేతనైంది నేను చేశానో నేను చెప్పలేను. వాళ్ళ పరిస్థితులు కొంతమంది మారేయి, కొంతమంది మారలేదు, ఇలా ఉంటుంది. ఇంతకీ అసలు విషయంలోకి వస్తే, అలాంటి మగపిల్లలకు మాత్రమే బండి నేర్పేటటువంటి సమాజంలో ఆమె
తన సవతి కూతురు మళ్ళీ తన సొంత కూతురు కాదు, సవతి కూతురికి ఒక బండి కొనిస్తుంది, స్కూటీ.

బండి నడపడం అంటే జీవితాన్ని చేతుల్లోకి తీసుకోవడం అని చెప్తుంది. బండి నడపడం అంటే బండి మీద ప్రయాణం చేయడం కాదు, జీవితాన్ని మన చేతుల్లోకి తీసుకోవడం. ఇది స్త్రీవాద నినాదం కాదు, ఇది ఒక తల్లి తన కూతురికి ఇచ్చే రెక్కలు. ఈమె ఒక స్త్రీ దివ్య, ఆవిడికి పిల్లలు లేరు. తన సవతి కూతురైనా సరే తన ఆడ మనసు, తల్లి మనసు చూసి ఆమెకి ఈ బండిచ్చి చెప్తుంది, ఇది నువ్వు జీవితాన్ని చేతుల్లోకి తీసుకోవడం, ఇది నీ జీవితాన్ని దీని మీద ఆధారపడి ఉంటుంది అన్న చెప్పే విషయం ఉంది. చూశారు ఆవిడ యొక్క ఔన్నత్యానికి అది చిహ్నం. ఇకపోతే చివరిలో హరిణి పిన్ని పిన్ని అని ఏడుస్తుంటుంది. రక్త సంబంధం లేకపోయినా ఆ పిలుపులో 1000 అమ్మల బలం కనబడుతుంది. ఒక్క సన్నివేశం కోసం ఈ పుస్తకం చదవాలండి. దివ్య చనిపోవడం, ఆ టైంలోనూ ఈ సవతి కూతురు రావడం, ఆవిడ ఆడవడం, ఈవిడలోనూ ఆవిడలోనూ అన్న తల్లి మనసు ఆడతనం అనేది మనకి కన్నీళ్లు తెప్పిస్తాయి. మూడవ కథ తెరచాటు. ఇది మన అందరి ఇంటి కథే, ప్రతిదీ మన ఇంటి కథే ఇంచుమించు. చాలా ఇళ్లలో ఉన్నాయి ఇవన్నీ. కథ మొదలయ్యేది ఒక్క ఫోన్ కాల్తో, ఒకే ఒక్క ఫోన్ కాల్తో. హాయ్ మను, 7:30 ఫోన్ వస్తుంది. ఇది మనం రోజు వినే మాటే. అమ్మ చనిపోయి 1 ఏడాది కాలేదు. తండ్రి దివాకర్ హీజ్ ఇన్ లవ్ అన్న వార్తను మామయ్య మనూకి చెప్తాడు. కొడుకు షాక్ అవుతాడు. ఇది ఎంత దౌర్భాగ్యం అండి. పిల్లలు ఎక్కడెక్కడో ఫారెన్లో ఉంటారు, తల్లిదండ్రులు ఇక్కడ వదిలేస్తారు, కానీ తల్లో తండ్రి ఒక్కడే మిగిలిపోతే ఆ బ్రతుకు ఎంత దుర్భరం అండి. అలాగే ఇంకో మాట, తండ్రి చచ్చిపోతే తల్లి పిల్లల కోసం, మనుగడ కోసం ధైర్యంగా ఏదో ఒకలా బ్రతుకుతుందండి, వాళ్ళకి బ్రతుకు తీరు చూపిస్తుంది, తను బ్రతుకుతుంది. కానీ తండ్రికి అవి చేతకావు, చాలా డిప్రెషన్కి వెళ్ళిపోతాడు ఆయన. అటువంటి దివాకర్ గురించి అంటే ఒక తండ్రి ఇతను ఈ పుస్తకంలో, హీజ్ ఇన్ లవ్ అని ఆ అతని మేనమామ చెప్తాడు. అక్కడికి కొడుకు షాక్ అయిపో, కొడుకు షాక్ అయిపోవడం ఏంటి ఈ రోజుల్లో అంతే. ఇక్కడ రచయిత్రి గొప్పతనం ఏంటంటే ఎవరిని విలన్ చేయలేదు, ఎవరి పరిస్థితులు వాళ్ళని మనకి చూపించింది. అమ్మ ఆల్ ఇన్ వన్, అలాంటి అమ్మ. నాకు కాఫీ కావాలండి, అమ్మ. పుస్తకం వెతకాలంటే అమ్మ. లేకపోతే అక్కడెక్కడో తాళం కావాలంటే అమ్మ. ఇల్లంతా అమ్మ నిండిపోయి ఉంటుంది. అది మాయమైపోయింది కదా ఒక్కసారి అనే కొడుకు బాధ కూడా నిజమే అని ఈ రచయిత్రి చెప్పడం ఆవిడ గొప్పతనం. అలాగే నాకు లైఫ్ ఆగిపోయినట్టుంది, నన్ను ఎవరు చూస్తారు, కూతురు కొడుకు కూడా ఇక్కడ లేరే, వాళ్ళు ఎక్కడో ఉన్నారు, నేను ఎలా బ్రతకాలి అని తండ్రి దివాకర్ ఒంటరితనం సత్యమే. ఎవరి కోణంలో నుంచి చూస్తే వాళ్ళది సత్యం. మన సమాజంలో ఆడది భర్త చచ్చిపోతే ఏడవచ్చు, కానీ మగాడు భార్య చచ్చిపోతే ఏడవకూడదు. ఎందుకు? అతని ఒంటరితనం ఎవరికి కనిపించదు. కానీ మొట్టమొదటి చెయ్యేందుకున్నది భార్య, చెయ్యేందుకుంది భర్తే కదా. అతను ఆవిడని కోల్పోతే ఆవిడ లేని ఒంటరితనం అతనికి ఎంత దుర్భరంగా ఉంటుందో ఆలోచించండి. అటువంటి సున్నితమైనటువంటి విషయాన్ని ఈ రచయిత్రి పట్టుకున్నారు. ఒకే సోఫాలో కూర్చున్నారు తండ్రి కొడుకులిద్దరూ. వాళ్ళ మధ్య సరిహద్దులు పెరిగిపోతున్నాయి. ఎందుకు? టేక్ ఇట్ ఈజీ, టేక్ ఇట్ ఈజీ అనే ఒక్క సంభాషణతో కట్ చేసేస్తే వాళ్ళ బాధ తీరుతుందా, వాళ్ళ ఆవేదనకి దారి కనిపిస్తుందా? కనిపించదు. ఇది నేటి జనరేషన్లో ప్రేమ కూడా ఒత్తిడిగా మారడానికి ఒక నిదర్శనం. దేన్ని పట్టించుకునేంత అవకాశం వాళ్ళకి లేదు. సాఫ్ట్వేర్ కంపెనీలు, రకరకాల బిజినెస్లు వచ్చేసాయి. పరుగు పరుగు పరుగు పరుగు, ఒకటే పరుగు. వాళ్ళ తిండి వాళ్లే సరిగా తింటం లేదు. అలాంటిది మనుషుల మధ్య ప్రేమను ఆలోచించడానికి వాళ్ళకి ఎక్కడ టైం ఉంటుంది? ఇది సత్యం, మనం అంగీకరించలేనటువంటి సత్యం. గదిలో ఉష్ణోగ్రత గ్లోబల్ వార్మింగ్ లా పెరిగిపోతుంది అన్నమాట. గ్లోబల్ వార్మింగ్ బెటరే, కానీ మనుషుల మధ్య ఒక్కపోత మధ్య ఉష్ణోగ్రత పెరిగిపోతే తగ్గడానికి ఒక్క ప్రేమ, ఒక్క మాట, ఒక్క అనుబంధం ఇవే ఉంటాయి. ఇది రచయిత్రి వాడినటువంటి అద్భుతమైనటువంటి ఒక ప్రతీక. కొడుకు అమ్మ బతికిన ఇల్లు నాకు కావాలంటాడు. అమ్మ జ్ఞాపకం

0: కాలతో ఉన్న ఇల్లు అది, ఆ ఇల్లుని నేను అమ్మని తలుచుకుంటాను, ప్రతి దాంట్లో అమ్మని చూస్తాను అంటాడు. ప్రేమంటే ఇటుకులు సిమెంటు కాదు, జ్ఞాపకాలు కావాలని. స్నేహితులారా, చివరిగా ఒక్క మాట, డాక్టర్ శైలజ గారు రాసినటువంటి శిల్పంలో మూడు ప్రత్యేకతలున్నాయి. ఒకటి, ఆవిడికి ఇల్లే యూనివర్సిటీ, కొబ్బరి బండి, ఆపరేషన్ థియేటరు, సోఫా, ఇవే ఆమె కథలకు వేదికలు. పెద్ద పెద్ద యుద్ధాలు రాయదు, ఇంట్లో మౌనాన్ని రాస్తుంది, కానీ పెద్ద ప్రపంచ యుద్ధం కంటే కూడా భయంకరమైనటువంటిది. ప్రేమరాహిత్యం ఉన్న ఇంట్లో మౌనం అంతకంటే పెద్ద యుద్ధ వాతావరణం. అయితే రెండు భాషలలోనూ నిజాయితీ. హీఈస్ ఇన్ లవ్, ఎస్ కరెక్ట్, అతను ఒంటరివాడు, ఈ పిల్లలు లేరు, భార్య లేదు, మరి అతనికి ఏదో ఒక ఆసరా కావాలి కదా, ఆల్ ఓకే అని మన రోజువారి మన నాన్న ఓకే బాయ్, నాన్న గుడ్ మార్నింగ్, ఆల్ ఆర్ ఓకే బాయ్, ఈ మాటలు సరిపోతాయా, అతని మనసును సేద తీరుస్తాయా అంటే మన గుండెల మీద చేసుకుని చెప్తే తీర్చవు, అవేవి కూడా వాళ్ళ బాధని తీర్చవు. కాబట్టి ఈ కథలు మన కథల్లా అనిపిస్తాయి. మన అపార్ట్మెంట్స్ లోనే చూస్తే బూలెడు మంది ఉన్నారు. మూడవది, ఈమె తీర్పు చెప్పదు, ఎవరికి కూడా జడ్జిమెంట్ ఇచ్చే రచయిత్రి కారు, ప్రశ్న వేసే రచయిత్రి, మాటల ఔషధాన్నిచ్చే డాక్టర్. దేనికైనా సరే ప్రశ్నించాలి, ఇంత ప్రపంచం యావత్ సృష్టి అభివృద్ధి చెందింది అంటే ప్రశ్న, ఒక కుతూహలం, దీని నుంచే అంత అభివృద్ధి జరిగింది. అలాంటి ప్రశ్న వేస్తారు ఈవిడ, ఆ ప్రశ్నలో నుంచే మనం ముందుకు అడుగు వేయగలుగుతాం. అలాగే బాధకి మాట ప్రేమ అనేది ఒక ఔషధం, ఇదీని ఆవిడ చూపిస్తారు. సర్జన్గా ఆవిడ ప్రతిరోజు నాకు తెలుసు దేహంలో ఎన్నో గడ్డలను తీస్తుంటారు, రచయిత్రగా మనుషుల మధ్య గడ్డ కట్టినటువంటి మౌనాన్ని కూడా ఇలా పుస్తకాల రూపంలో, రచనల రూపంలో తీస్తున్నారని చెప్తాను నేను. అందుకే ఈ పుస్తకం చదివిన తర్వాత నాకు ఒకటి అనిపించింది, ఇల్లు అంటే ఇటుకలు కాదు, సిమెంట్ కాదు, గోడలు కాదు, మనుషులే దానికి పునాది, ప్రేమే దాన్ని అభివృద్ధి చెందించేది. ఒక మనుషులని ఒక చక్కటి కుటుంబంగా ఒక దగ్గర నిలబెట్టగలిగేది వారి మధ్య ఉన్నటువంటి అవగాహన ప్రేమ. తల్లి తండ్రిని అర్థం చేసుకోవాలి, తండ్రి తల్లిని అర్థం చేసుకోవాలి, వీరిరువురు పిల్లల్ని అర్థం చేసుకోవాలి, పిల్లలు కూడా ఇంట్లో తల్లిదండ్రులను అర్థం చేసుకోవాలి. ఈ రకమైనటువంటి అవగాహన ఉంటే ఏ కుటుంబము కూడా ఇటుకులు గోడ అవదు, అదొక ఇల్లే అవుతుంది. ఇటువంటి ఆశీలు అనే మన అందరి ఆశీలు, ఈ ఆశీలకు నా మనసారా ఆశీస్సులు. ధన్యవాదాలు.
1: మీరింతవరకు సాహిత్యంతో దోస్తీ శీర్షికను డాక్టర్ కాళ్ళకూరి శైలజ గారి ఆశీలు కథా సంపుటి పుస్తక సమీక్ష వింటారు. పరిచయకర్త శ్రీమతి సత్యగౌరి మోగంటి. కార్యక్రమంలో ఇప్పుడు కనకదుర్గ గారు పాడిన లలిత గీతాలు.

0: ఈనాటి వనితాలోకం స్త్రీల కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది. ఆకాశవాణి.
1: హాయ్ కవిత.
2: హాయ్.
1: ఆఫీస్ కి ఇంత ఆలస్యంగా వచ్చావేంటే?
2: అవును శారదా, ఈ రోజు మా అమ్మ పుట్టినరోజుగా, అందుకే ఆలస్యమైంది.
1: అర్థమైంది. ఈ రోజు మీ అమ్మ 80వ పుట్టినరోజు కదా. ప్రతి ఏడాది హోటల్లో గ్రాండ్ గా పార్టీ ఇస్తావే, మరి ఈసారి ఆ పార్టీకి నన్ను మన స్టాఫ్ ని పిలవలేదే?
2: అసలు నేను హోటల్లో పార్టీ చేస్తే కదా మిమ్మల్ని పిలవడానికి.
1: అంటే మీ ఇంట్లోనే సింపుల్ గా చేసుకున్నావా పిసినారి?
2: లేదు, ఇంట్లో కూడా పార్టీ చేసుకోలేదు.
1: మరి
2: అసలు బర్త్డే కేక్ కూడా కట్ చేయలేదు.
1: తప్పు కదే కవిత. పాపం 80 ఏళ్ల మీ అమ్మ కోసం ఆ మాత్రం చిన్న ఖర్చు చేయలేకపోతే ఎలా? ఆ ముసలి తల్లి ఎంతగా బాధపడిందో.
2: ఆమె ఏమీ బాధపడలేదు, పైగా మునుపెన్నడూ లేని విధంగా సంతోషించింది తెలుసా?
1: అదేలా, అన్నదానం కార్యక్రమం ఏమైనా చేశావా నువ్వు?
2: అన్నదానం చేస్తే ఒక్క పూటకే కడుపు నిండుతుంది, కానీ ప్రతి క్షణం జనం ఊపిరితిత్తులు నిండేలా ఆక్సిజన్ దానం చేశానే.
1: ఆ, కొంచెం అర్థమయ్యేటట్లు చెప్తావా తల్లి?
2: అలానే, మన ప్రధానమంత్రి ఏక్ పేట్ మాకీనాం అనే కొత్త కార్యక్రమం మొదలు పెట్టారు కదా.
1: హా, అవును.
2: అంటే తల్లి పేరుతో ఓ చెట్టు నాటు అని అర్థం. ఒకప్పుడు విదేశీ ప్రధానులు మన నగరానికి వస్తే వాళ్ల యాత్ర జ్ఞాపకార్థం ఓ చెట్టును నాటేవారు, తెలుసా?
1: అవునవును.
2: ఆ చెట్టు ఉన్నంతకాలం ఆక్సిజన్ మనకిస్తుంది, అంటే ఆ మధురమైన యాత్ర ఎల్లకాలం మధుర స్మృతిగా మిగిలిపోతుంది.
1: నిజమేనే.
2: ఇప్పుడు అది మనలాంటి సామాన్యుల చేతికి వచ్చింది కాబట్టి మనకు జన్మనిచ్చిన తల్లి పేరుతో ఒక్క చెట్టు నాటితే చాలు, మన అమ్మ ఆ చెట్టుతో పాటు 4 కాలాలు బతుకుతుంది. మనకే కాదు, మనందరికీ ఆక్సిజన్ ఇచ్చి మన ఊపిరితిత్తులు నింపుతుంది. అందుకే మా అమ్మ చేత్తో కొన్ని మొక్కలు నాటించాను.
1: ఓ,
2: ఆమెతో పాటు నేను మా కుటుంబ సభ్యులం కలిసి ఆమె 80 ఏళ్ల పుట్టినరోజును పురస్కరించుకుని మా వీధి నిండా మొత్తం 80 చెట్లను నాటాం.
1: ఆహా,
2: ఆమె పోయినా ఆ చెట్ల గాలితో మా అమ్మ మాకు స్వచ్ఛమైన శ్వాసనిస్తుంది.
1: అబ్బా, ఎంత గొప్ప ఆలోచనే. బర్త్డే పార్టీలకు కేక్ కటింగ్లకు 1000 రూపాయలు తగలేయడం కంటే ఇలా తక్కువ ఖర్చుతో చెట్లు నాటితే చాలు. నేను కూడా దీనినే అనుసరిస్తాను. వచ్చేవారం మా అమ్మ జయంతికి నేను కూడా మా అమ్మ పేరుతో 84 చెట్లు నాటుతాను. వచ్చే ఏడాది 85 చెట్లు నాటుతాను. ఇలా ప్రతి ఏడాది చెట్టు సంఖ్యను పెంచుతూనే పోతానే.
2: వెరీ గుడ్, చాలా మంచి పని.
3: అవును, స్వచ్ఛతా దివస్ స్వచ్ఛ భారత్ లో భాగంగా ఏక్ పేడ్ మాకేనామ్ అంటే తల్లి పేరుతో ఓ చెట్టు నాటే కార్యక్రమాన్ని మీరు కూడా చేపట్టండి. మీ తల్లి పేరుతో ఒక చెట్టు నాటితే చాలు, ఆమె మీకు జన్మనిచ్చినట్లు ఆమె పేరుతో నాటే ఆ చెట్టు ఎల్లకాలం స్వచ్ఛమైన గాలినిచ్చి మనల్ని తల్లిలా కాపాడుతుంది. ఏక్ పేడ్ మాకేనామ్.

కిన్నెర లహరి కార్యక్రమానికి మీరు కూడా ఉత్తరం రాయాలనుకుంటున్నారా? అయితే మా అడ్రస్ కిన్నెర లహరి, కేరాప్ స్టేషన్ డైరెక్టర్, ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం, రామవరం పోస్ట్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, పిన్ కోడ్ 507118.

కిమ్మరి లహరి శ్రోతల కోరిన చిత్రగీతాల కార్యక్రమంలో ముందుగా పెళ్లి చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన ఈ పాటను వినిపించమంటూ కోరుతున్న శ్రోతలు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా లక్ష్మీదేవిపల్లి మండలం ప్రశాంతి నగర్ నుండి మారబోయిన శ్రీనివాసరావు, పద్మ, జక్కుల నరేష్, హర్షిత, జోషిక, అకుల్, అర్జున్, బెజవాడ నాగరాజు, శ్వేత, జాహ్నవి, బదావతి లింగయ్య, సావిత్రి ఇంకా వీరి కుటుంబ సభ్యులు కోరుతున్నారు. వీరందరి కోసం ఈ పాట

కిన్నెర లహరి కార్యక్రమంలో తర్వాత కూలి నెంబర్ 1 చిత్రం కోసం ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం బృందం పాడిన ఈ పాటను వినిపించమంటూ కోరుతున్న శ్రోతలు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చండగొండ మండలం పోకలగూడెం గ్రామం నుండి చిట్టంశెట్టి రాంబాబు, సుజాత, సంతోష్, అవినాష్, చిట్టంశెట్టి పుల్లయ్య, సత్యవతి ఇంకా వీరి కుటుంబ సభ్యులు కోరుతున్నారు. వీరందరి కోసం ఈ పాట

కిన్నెర లహరి కార్యక్రమంలో తర్వాత ఆయుధం చిత్రం కోసం శంకర్ మహాదేవన్ స్వర్ణలత పాడిన ఈ పాటను కోరుతున్న శ్రోతలు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు కాలరీస్ కళాసింబస్తి నుండి మేకల్ మల్లేష్ యాదవ్, లక్ష్మీదేవి, రూపేష్ కుమార్ యాదవ్, కళ్యాణ్ చక్రవర్తి యాదవ్, మారేపల్లి కుమారస్వామి, సరోజ, దూడం ఉమాశంకర్, రజిత, జాడిపెంటయ్య, సూరజ్ బలి, జుగల్ కిషోర్, ఖండేల్వాల్, మురళీధర్, భూతడ, కవిత, గట్టికల్లు, శ్రీనివాస్ యాదవ్ ఇంకా వేరే కుటుంబ సభ్యులు కోరుతున్నారు. వీరందరి కోసం ఈ పాట

కిన్నెర లహరి కార్యక్రమంలో తర్వాత క్రిమినల్ చిత్రం కోసం ఎంఎం కీరవాణి చిత్ర పాడిన ఈ పాటను కోరుతున్న శ్రోతలు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సుజాతనగర్ మండలం గరీబ్పేట నుండి నర్సింగ్ వెంకన్న, పద్మ, రమేష్, ఆకాంక్ష, జశ్వంత్ సాయి, సవిత, శ్రీకాంత్, వీరాస్వామి, సుశీల, శేషాద్రి, హనుమంతరావు ఇంకా వీరు మిత్రులు కోరుతున్నారు. వీరందరి కోసం ఈ పాట.

కిన్నెర లహరి కార్యక్రమంలో తర్వాత పవిత్ర బంధం చిత్రం కోసం ఘంటసాల సుశీల పాడిన ఈ పాటను వినిపించమంటూ కోరుతున్న శ్రోతలు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రాంపురం గ్రామం నుండి కట్ల సతీష్, సుమలత, సంతోష్ కుమార్, నిత్య సంతోష్ని, కట్ల రాజేశం, సరోజిని, మాయా ఇంకా వీరి కుటుంబ సభ్యులు ఇదే పాట కోసం ఎన్టీఆర్ జిల్లా సుబ్బాయిగూడెం నుండి ఎన్న పరవ్, అమ్మ వెంకట నరసమ్మ ఇంకా వీరి కుటుంబ సభ్యులు కోరుతున్నారు. వీరందరి కోసం ఈ పాట

0: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం మీ అందరి హృదయాలను దోచుకుంటున్న కార్యక్రమం నాకు నచ్చిన పాట. ప్రతి బుధవారం ఉదయం 8:35 తిరిగి గురువారం సాయంత్రం 4 గంటలకు.
1: మీరు ఈ కార్యక్రమంలో పాల్గొనాలంటే మీ పేరు, ఊరు, సినిమా పేరు, పాట ఎందుకు నచ్చింది, మీ హృదయాన్ని కదిలించిన సన్నివేశం
0: 2-3 వాక్యాలతో చెప్పి వాట్సాప్ వాయిస్ మెసేజ్ కి పంపించగలరు.

0: వాట్సాప్ నంబర్ 8367576757.
1: వాట్సాప్ నంబర్ మరొకసారి 8367576757.
0: ఇది కేవలం మీ హృదయ స్పందన తెలిపే కార్యక్రమం. నాకు నచ్చిన పాట.

కిన్నెర లహరి శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరుకునే చిత్రగీతాలు వింటున్నారు. కార్యక్రమంలో తర్వాత జీవనరాగం చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల పాడిన ఈ పాట కోసం ఎల్లెందు బాటంఫెట్ బస్తీ నుండి చిన్నపాసి, కన్నపాసి, బాలపాసి, అరుణదేవి, అరుణ్ కుమార్, అమృత, బబిత, కృష్ణ చరిత, చాపల్, చైతు, అక్షయ, అమృత, శతాక్షి, అంబు, యశ్వంత్, భానురాజ్, రాజ్విక, రాహుల్ ఖన్నా, రాజా, మౌనిక, రాధపాసి, భవపాసి, రోషిణి, రోహిత్, రోహితవల్లి, ఉమా, పార్వతీబాయ్, చోటాపూరన్పాసి, ఉమాశంకర్, ఎండి షాకిర్, షాజాది, రాంఫల్ వీరంతా కోరుతున్నారు. వీరందరి కోసం ఈ పాట

దీపం చిత్రం కోసం ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, ఎస్ జానకి పాడిన ఈ పాటను వినిపించమంటూ కోరుతున్న శ్రోతలు ఇల్లందు కాలరేస్, కళాసిబ్బస్తి నుండి మేఘల్ మల్లేష్ యాదవ్, లక్ష్మీదేవి, రూపేష్ కుమార్ యాదవ్, శ్రీప్రియ, కళ్యాణ్ చక్రవర్తి యాదవ్, అనూష, దూడం ఉమాశంకర్, రజిత, మారేపల్లి కుమారస్వామి, సుజాత, జాడిపెంటయ్య, సంగం రాములు, జయలక్ష్మి, సిలివేరి నరసింహారావు, లక్ష్మీనారాయణ, శ్యామ్ సార్, జీవీఆర్, దంతాల్ ఆనంద్, సాయి రాజేష్ వీరంతా కోరుతున్నారు. వీరందరి కోసం ఈ పాట

కిందనాడి శ్రోతలు కోరిన చిత్రగీతాల కార్యక్రమంలో తర్వాత శశీంద్రి చిత్రం కోసం స్వర్ణలత పాడిన ఈ పాటను వినిపించమంటూ కోరుతున్న శ్రోతలు, నిజామాబాద్ జిల్లా సిరిగొండ మండలం న్యావనంది గ్రామం నుండి శ్రీరామ వసంత భారతి లాస్య సాస్విక శ్రీరామ హనుమాన్లు హరీష్ అరుణ్ అజయ్ హార్దిక్ చారి శ్రీశాంత్ చారి మంచుల శ్రీనివాస్ చారి సన్నీచారి ఇంకా వీరి కుటుంబ సభ్యులు వీరందరి కోసం ఈ పాట

కిన్నెర లహరి కార్యక్రమంలో తర్వాత సన్ ఆఫ్ సత్యమూర్తి చిత్రం కోసం దేవిశ్రీ ప్రసాద్ శ్రావణ భార్గవి పాడిన ఈ పాటను వినిపించమంటూ కోరుతున్న శ్రోతలు రఘునాథపాలెం మండలం ఏర్లపూడి గ్రామం నుండి కాపర్తి బాబుచారి, సతీష్చారి, పవన్చారి, బ్రహ్మయ్యచారి, సత్యవతి, అమృతమ్మ, కాపర్తి, కళ్యాణి ఇంకా వీరి కుటుంబ సభ్యులు కోరుతున్నారు. వీరందరి కోసం ఈ పాట

సోగ్గాడే చిన్నయన చిత్రం కోసం హరిహరన్ కౌశల్య పాడిన ఈ పాటను వినిపించమంటూ కోరుతున్న శ్రోతలు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు 14 నంబర్ బస్తీ నుండి భరత్లాల్ పరదేశి, భారతీబాయి, జ్యోతిబాయి, అంజలిబాయి, రాజమందిని, రమేష్ లోద్, అజయ్ లోద్, ఆదిత్య లోద్,

జాన్విక, విశ్రుతులోత్, లక్ష్మి, ప్రహ్లాద్, శివనారాయణ్, శకుంతల, దీక్షిత, స్వరూప, భారతి, భరత్ వీరంతా కోరుతున్నారు వీరందరి కోసం ఈ పాట.

వరిగా శుభలగ్నం చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడిన ఈ పాటను వినిపించమంటూ కోరుతున్న శ్రోతలు, ఎల్లుండి కరెంట్ ఆఫీస్ బాలాజీనగర్ నుండి మోకాళ్ళ శరవయ్య, లక్ష్మీ నరసింహ, శ్రీనివాసరావు, ప్రసాద్, అనిత, చంద్రశేఖర్, సుమతి, పప్పి, కావేరి, రోహిత్, అక్రుతేజ. ఇదే పాట కోసం వరంగల్ కరీమాబాద్ బొమ్మలగుడి దగ్గర నుండి గోని రవి, అరుణ, విజయ్ కుమార్, కీర్తన, నాగిరెడ్డి, అజయ్ కుమార్. ఇంకా ఇదే పాట కోసం జగిత్యాల జిల్లా కోరుట్ల మండలం వెంకటాపూర్ నుండి అనుమల్ల నాగరాజు, రాజేశ్వరి, హంసిని, హరిణి, నయన, మోక్షిత్, రాజేష్, లలిత, మహేష్, రజని, సుధీర్, రజిత, మణిదీప్, మణిచంద్ర కోరుతున్నారు. మీరందరి కోసం ఈ పాట

ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం ఏకచిత్రగానం శీర్షికన శ్యామ్ ప్రసాద్ ఆర్ట్స్ వారి ఖైదీ నెంబర్ 786 చిత్రంలోని చిత్రగీతాలు వింటారు.

ఏకచిత్ర గానం శీర్షికన మీరింతవరకు శ్యాం ప్రసాద్ ఆర్ట్స్ వారి ఖైదీ నెంబర్ 786 చిత్రంలోని చిత్రగీతాలు విన్నారు.

0: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం నాకు నచ్చిన పాట నిర్వహణ శ్రీ కొలిపాక శంకరరావు, సహకారం శ్రీమతి ఎం స్వప్న.
1: నా పేరు యమునా మాది శ్రీయత్నగర్. నాకు నచ్చిన పాట ఓ పాపాలాలి సినిమా. మా తీరాల చిన్న కళ్ళు పలికేసిన

నా పేరు షారిక్. నేను పోవూరు నుంచి, నెల్లూరు జిల్లా. నాకు నచ్చిన పాట జానకిరాముడు చిత్రం నుంచి, నీ చరణం కమలమృతం.

0: నా పేరు బండారు త్రిమూర్తుల గుప్త. నేను తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురం నుంచి మాట్లాడుతున్నాను. నాకు నచ్చిన పాట అల్లరి ప్రియుడు. ఈ చిత్రంలో ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, చిత్ర బృందం పాడిన పాట. గీత రచన సీతారామ శాస్త్రి, సంగీతం ఎంఎం కీరవాణి.
1: ఒక మనసు కునీడే పుట్టినరో

చిత్తూరు జిల్లా పూతలపట్టి మండలం తలుపులపల్లి గ్రామం నుంచి నరేంద్ర నాయుడు మాట్లాడుతున్నాను. నాకిష్టమైన పాట పైసా వసూలు సినిమాలో కన్ను కన్ను కలిశాయి.

ఆళ్ళంచ మండలం పుల్లాయగడం గ్రామం నుంచి నేను శెట్టిపల్లి జీవన్. నాకు నచ్చిన పాట రాజేంద్ర ప్రసాద్ నటించిన దేవుళ్ళు చిత్రం నుండి. నీ ప్రేమ కోరే చిన్నారులం, నీ వడినాడే చందమామలం.

నా పేరు మారవేణ శ్రీనివాసరావు, ప్రశాంతి నగర్, లక్ష్మీదేవిపల్లి నుండి. నాకు నచ్చిన పాట రక్త సంబంధం. ఈ సినిమాలో అన్నా చెల్లెల అనుబంధానికి ప్రత్యేకంగా నిలిచిన సినిమా ఇది. ఈ సినిమాలో ఘంటసాల మాస్టరు బి వసంత గారు పాడిన ఈ పాట అంటే నాకు

ఝాన్సీ జుడేపాడు మండలం తాతకొలను నుండి నాకు నచ్చిన పాట అర్జున్ చిత్రం నుండి. మధుర మధుర తర మీనాక్షి కంచి పట్టు నా కామాక్షి, మహిమ గల మీనాక్షి కాశీలో విశాలాక్షి.

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రామవరం పటేల్ బస్తీ నుండి తులసి రామరాజు మహాశివభట్టు. నాకు నచ్చిన పాట. 16 ఏళ్ల వయసు చిత్రం కోసం ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఎస్ జానకి ఆలపించిన కట్టు.

Y

అందరికి నమస్కారం. నా పేరు యాకూబ్ పాషా, కొత్తగూడెం నుంచి మాట్లాడుతున్నాను. నాకు నచ్చిన పాట కుమార రాజ చిత్రం నుండి అనురాగ దేవత నీవే.

0: అనురాగ దేవత
1: నా పేరు చిన్నపాసి ఇల్లందు బాటం ఫిట్ బస్తీ. నాకు నచ్చిన పాట భక్త తుకారం చిత్ర నుంచి.

నా పేరు ఎనుగంటి నాగేశ్వరరావు, నెహ్రూ బస్తీ. నాకు నచ్చిన సినిమా పాట డాక్టర్ చక్రవర్తి. రచన ఆత్రేయ, సంగీతం ఎస్ రాజేశ్వరరావు గారు. ఈ పాట అంటే నాకు చాలా ఇష్టం.

0: వీరింతవరకు నాకు నచ్చిన పాట శ్రోతల హృదయ స్పందన విన్నారు. నిర్వహణ శ్రీ కొలిపాక శంకరరావు, సహకారం శ్రీమతి ఎం స్వప్న. మీరు ఈ కార్యక్రమంలో పాల్గొనాలంటే మీ పేరు, ఊరు, సినిమా పేరు, పాట ఎందుకు నచ్చింది, మీ హృదయాన్ని కదిలించిన సన్నివేశం 2-3 వాక్యాలతో చెప్పి వాట్సాప్ వాయిస్ మెసేజ్ కి పంపగలరు. వాట్సాప్ నెంబర్ 8367576757. వాట్సాప్ నెంబర్ మరొకసారి 8367576757. ఇది కేవలం మీ హృదయ స్పందనను తెలిపే కార్యక్రమం నాకు నచ్చిన పాట శ్రోతల ఆనందమై ఆకాశవాణి ఆకాంక్ష. ఈ కార్యక్రమం ప్రతి బుధవారం ఉదయం 8:35 నాకు నచ్చిన పాట.
1: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం, చిత్రగీతాలు వింటారు. ముందుగా వినండి, మనసంతా నువ్వే చిత్రం నుండి ఈ పాట.

కరెంట్ చిత్రం నుండి నేహ బాసిన్ పాడినపాట. సాహిత్యం రామజోగయ్య శాస్త్రి, సంగీతం దేవిశ్రీ ప్రసాద్.

0: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం. మీ ఆత్మీయులకు పెళ్లిరోజు, పుట్టినరోజు, పదవీ విరమణ శుభాకాంక్షలు ఆకాశవాణిలో తెలియజేయాలనుకుంటున్నారా?
1: మీ స్నేహితులను, ఆత్మీయులను ఆనందపరచండి. అతి తక్కువ ధరతో ఆకాశవాణిలో శుభాకాంక్షలు తెలియజేయడానికి సంప్రదించండి.
0: 9989679076.
1: మరొక నెంబర్ 7989701158.

0: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం.
1: వినరా వినరా ఓ నరుడా, బ్రహ్మం మాట పొన్ను బోధురా, కాల జ్ఞానం కల్లగాడురా.
2: పాటల పల్లకిలో శ్రోతల ముచ్చట.
0: ఎలాంటి ముచ్చటైనా సరే, మాటలు మీవి, పాటలు మావి.
2: ప్రతి

0: సందర్భం ఏదైనా సరే
1: మరుపురాని ఆ మధుర క్షణాలు
0: మీ మాటలు మా పాటలు
1: పాటల పల్లకిలో శ్రోతల ముచ్చట
2: అనుబంధం.

నా ఆటోగ్రాఫ్ స్వీట్ మెమరీస్ చిత్రం నుండి సందీప్ భౌమిక్ గంగా పాన పాట సాహిత్యం చంద్రబోస్ సంగీతం ఎంఎం కీరవాణి.

0: దీన్ని తెలుగులో కారం అంటారు. మరి మలయాళంలో ఓహో, ఇది తీపి మీ భాషలో
1: మధురం.
0: మరి చేదు చేదు చేదు చేదు.

0: పెదాలు ఏమంటారు
1: చుండు
0: నడుముని
1: ఇడుపు
0: నా పెదాలతో నీ నడుము మీద ఇలా చేస్తే ఏమంటారు
1: ఆశ దోష అమ్మమండి మీ

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాప్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా DLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. చేవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: మిస్టర్ పర్ఫెక్ట్ చిత్రం నుండి శ్రేయ ఘోషల్ పన్నపాట, సాహిత్యం అనంత శ్రీరామ్, సంగీతం డి దేవిశ్రీ ప్రసాద్.

ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం చిత్రగీతాలు వింటున్నారు. నిన్ను కోరి చిత్రం నుండి చిన్మయి శ్రీపాద, కార్తీక్.

0: బొంబాయి చిత్రం నుండి చిత్ర పన్నపాట
1: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం,
0: సంగీతం ఏఆర్ రెహమాన్.

0: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం. మీ అందరి హృదయాలను దోచుకుంటున్న కార్యక్రమం నాకు నచ్చిన పాట. ప్రతి బుధవారం ఉదయం 8:35 తిరిగి గురువారం సాయంత్రం 4:00.
1: మీరు ఈ కార్యక్రమంలో పాల్గొనాలంటే మీ పేరు, ఊరు, సినిమా పేరు, పాట ఎందుకు నచ్చింది, మీ హృదయాన్ని కదిలించిన సన్నివేశం
0: 2-3 వాక్యాలతో చెప్పి వాట్సాప్ వాయిస్ మెసేజ్ కి పంపించగలరు.
2: శశిరేఖ ఓ మాట చెప్పాలి, చెప్పాక ఫీల్ కాక.
1: వాట్సాప్ నెంబర్ 8367576757.
0: వాట్సాప్ నెంబర్ మరొకసారి 8367576757.
1: ఇది కేవలం మీ హృదయ స్పందన తెలిపే కార్యక్రమం నాకు నచ్చిన పాట.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా DLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. చేవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: మజ్ను చిత్రం నుండి చిన్నయ్య పాడిన పాట. సాహిత్యం శ్రీమణి, సంగీతం గోపీసుందర్.

చిత్రగీతాలు ఇంతటితో సమాప్తం. సమయం 6 గంటలు కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో హిందీలో వార్తలు ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి రిలే.

0: today. Indian Railways has approved the introduction of a new daily train service between Kanpur Central and Anand Vihar Terminal, providing an overnight rail connectivity option between Kanpur and Delhi. The Indian Railways has also approved the construction of a four-lane road over bridge at Alkapuri in Vadodara Division of Western Railway. The cost of the project is over 166 crore rupees, and this cost will be shared equally between the railways and the state government. In Asian Games shooting, Ananjit Singh Narukha and Parinaz Dhaliwal bagged bronze medal in the mixed skeet team event at Aichi Nagoya today. This is India's first ever Asian Games medal in the mixed skeet team category. The Indian pair missed just four of their 48 shots and finished level with South Korea, but lost in the tie break. They finished just 1 point behind the leading Chinese pair to secure India another shooting medal. China defeated South Korea by 52-51 to win the gold. Indian boxer Parveen made it to the quarterfinals of the women's 65kg category after receiving a walkover from Tajikistan's Malika Nozimova in the round of 16 at Nishuya in Japan today. Satnam Singh and Salman Khan won a bronze in the men's double sculls as India concluded their rowing campaign at the Asian Games 2026 in Aichi, Nagoya with one medal today. Prime Minister Narendra Modi has lauded the Indian duo after their bronze-winning feat at the Games. Human rights violations and socio-economic deprivation in the Pakistan-occupied Jammu and Kashmir POJK were raised at the ongoing 63rd session of the UN Human Rights Council in Geneva. Social activist Harleen Kaur said the people in POJK have been on the streets for months demanding food, electricity and employment. And that is the end of this news bulletin.
1: ఆకాశవాణి సమయం 6:10 తెలుగులో ప్రాంతీయ వార్తలు వింటారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కంభంపాటి లక్ష్మీ ప్రసూన. శాసనసభ సభ్యత్వ అనర్హతపై సుప్రీంకోర్టు నిర్ణయాన్ని ఖైరతాబాద్ మాజీ ఎమ్మెల్యే దానం నాగేందర్ స్వాగతించారు. దానం పిటిషన్పై సుప్రీంకోర్టు నిర్ణయం అనంతరం కాంగ్రెస్ బీఆర్ఎస్ నేతల రాజకీయ అవకాశవాద వైఖరిపై కేంద్ర మంత్రి బండి సంజయ్, బీజేపీ రాష్ట అధ్యకుడు రామచంద్రరావు అసంతృప్తి వ్యక్తం చేశారు. తెలంగాణను అంతర్జాతీయ పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దేలా సమగ్ర కార్యాచరణ ప్రణాళికను సిద్దం చేయాలని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క అధికారులను ఆదేశించారు. ప్రభుత్వ ప్రైవేట్ ఆసుపత్రుల్లో అగ్నిమాపక భద్రతా ప్రమాణాలపై ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. తన శాసనసభ సభ్యత్వ అనర్హతపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును ఖైరతాబాద్ మాజీ ఎమ్మెల్యే దానం నాగేందర్ స్వాగతించారు. చట్టబద్దమైన ప్రక్రియపై గౌరవంతోనే న్యాయ పోరాటం చేసినట్లు తెలిపిన ఆయన, పార్టీ మార్పిడి నిరోధక చట్టం కింద ఉపశమనం కోరే క్రమంలో ఈ తీర్పును ముందే ఊహించానని అన్నారు. అనివార్యమైన ఉప ఎన్నికకు సిద్దంగా ఉన్నట్లు ప్రకటించిన దానం, ఖైరతాబాద్ నియోజకవర్గ ప్రజలతో ఉన్న సుదీర్ఘ అనుబంధం ఆధారంగా వారి మద్దతు కోరతానని స్పష్టం చేశారు. సుప్రీంకోర్టు తీర్పు అనంతరం కాంగ్రెస్ బీఆర్ఎస్ నేతల రాజకీయ అవకాశవాద వైఖరిపై కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్, బీజేపీ రాష్ట అధ్యకుడు రామచంద్రరావు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఖైరతాబాద్ అనర్హత పిటిషన్ కేసుపై మీడియాలో వస్తున్న తప్పుడు కథనాలను ఖండించిన మంత్రి బండి సంజయ్ కుమార్, ఖైరతాబాద్ ఉప ఎన్నిక అనివార్యమని స్పష్టం చేశారు. పోటీ చేసేందుకు ఇరు పార్టీలకు నైతిక హక్కు లేదని పేర్కొంటూ అనైతిక పార్టీ మార్పిడులకు స్వస్తి చెప్పేలా ప్రజలు తగిన గుణపాఠం చెప్పాలని పిలుపునిచ్చారు. అలాగే ఎమ్మెల్యే దానం నాగేందర్ అనర్హతను సమర్థిస్తూ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును తెలంగాణ బీజేపీ అధ్యకుడు ఎన్ రామచంద్రరావు స్వాగతించారు. ఈ సందర్భంగా పార్టీ మార్పిడులను ప్రోత్సహిస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీరును తప్పుపట్టారు. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలందరూ వెంటనే రాజీనామా చేసి ఉప ఎన్నికలను ఎదుర్కోవాలని డిమాండ్ చేశారు. ఎమ్మెల్యే దానం నాగేందర్ అనర్హతపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు రాజ్యాంగ విజయమని బీజేపీ శాసనసభ పక్ష నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి కొనియాడారు. సీఎం రేవంత్ రెడ్డి తక్షణమే పార్టీ మారిన ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించి ఉప ఎన్నికలకు వెళ్లాలని డిమాండ్ చేశారు. దానం నాగేందర్ అనర్హతను సమర్థిస్తూ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు రాజ్యాంగ పరిరక్షణ విషయంలో కాంగ్రెస్ వైఖరిని బయటపెట్టిందని మాజీ మంత్రి హరీష్ రావు విమర్శించారు. రాజ్యాంగ నైతికతపై తనకున్న నిబద్దతను తెలియపరిచేలా కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తక్షణమే పార్టీ మారిన ఎమ్మెల్యేలందరితో రాజీనామా చేయించి ప్రజా తీర్పును

0: దుర్కునేలా చూడాలని డిమాండ్ చేశారు. తెలంగాణను అంతర్జాతీయ పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దేలా సమగ్ర కార్యాచరణ ప్రణాళికను సిద్దం చేయాలని ఉప ముఖ్యమంత్రి మల్లుభట్టి విక్రమార్క పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అధికారులను ఆదేశించారు. ప్రజాభవన్లో నిర్వహించిన సమీక్షలో ప్రభుత్వ ప్రైవేట్ భాగస్వామ్యాలు, ఆస్తుల ధృవీకరణ, రామప్ప వంటి వారసత్వ సంపద పరిరక్షణ, ఆదాయాన్నిచ్చే పర్యాటక సర్క్యూట్ల ఏర్పాటు, విద్యార్థుల కోసం తెలంగాణ దర్శిని విద్యా కార్యక్రమం ప్రోత్సాహంపై వారు ప్రత్యేకంగా దృష్టి సారించారు. 77 ప్రభుత్వ ప్రైవేటు ఆసుపత్రుల్లో అగ్నిమాపక భద్రతా ప్రమాణాలపై ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. క్రమబద్దమైన ఆడిట్లు, లోపాల గుర్తింపు, అవసరమైన దిద్దుబాటు చర్యలపై చర్చించారు. ఆరోగ్య శాఖ అధికారులు తమ ప్రస్తుత భద్రతా ప్రాధాన్యతలను వివరించగా ఉన్న లోపాలను వెంటనే సరిదిద్దాలని మంత్రి ఆదేశించారు. ఈ సమావేశంలో ప్రత్యేక సీఎస్ నవీన్ మిట్టల్, ఫైర్ సేఫ్టీ డీజీ విక్రమ్ సింగ్ మాన్ సహా పలువురు ముఖ్య శాఖాధిపతులు పాల్గొన్నారు. గణేష్ నిమజ్జనం 2026 సందర్భంగా భక్తుల సౌకర్యార్థం హైదరాబాద్ మెట్రో రైలు సేవలను రేపు అర్దరాత్రి 1 గంట వరకు పొడిగించారు. ట్రాఫిక్ ఇబ్బందుల దృష్ట్యా ప్రజలు మెట్రో రవాణాను ఉపయోగించుకోవాలని అధికారులు విజ్ఞప్తి చేశారు. మరోవైపు ఖైరతాబాద్ గణేష్ నిమజ్జనానికి ఏర్పాట్లు వేగంగా జరుగుతున్నాయి. ఉదయాన్నే శోభాయాత్ర ప్రారంభమై నగర వ్యాప్త ట్రాఫిక్ మళ్లింపుల నడుమ రేపు మధ్యాహ్నానికి నిమజ్జనం పూర్తవచ్చని అధికారులు తెలిపారు. గణేష్ నిమజ్జన శోభాయాత్ర కారణంగా తెలంగాణ హైకోర్టు రేపు సెలవు ప్రకటించింది. హైదరాబాద్, సికింద్రాబాద్ జంట నగరాలు, మేడ్చల్, మల్కాజ్గిరి, రంగారెడ్డి జిల్లాల పరిధిలోని హైకోర్టు కోర్టులకు ఈ సెలవు వర్తిస్తుంది. దీనికి బదులుగా డిసెంబర్ 5 శనివారం నాడు పనిదినంగా ప్రకటించింది. ఈ నెల 30న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ప్రారంభం కానున్న నూతన సమీకృత కలెక్టరేట్ భవన ప్రారంభోత్సవానికి విస్తృత ఏర్పాట్లు చేయాలని రవాణా బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ కరీంనగర్ జిల్లా అధికారులను ఆదేశించారు. భద్రత, ట్రాఫిక్ నియంత్రణ, సుందరీకరణ పనులను స్థానిక ఎమ్మెల్యేలు, కలెక్టర్ చిత్రామిశ్రా, పోలీస్ కమిషనర్ గౌస్ ఆలంలతో కలిసి సమీక్షించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. హైదరాబాద్లోని భారత్ ఫ్యూచర్ సిటీలో డిసెంబర్ 7 నుంచి 9 వరకు జరిగే ఇన్వెస్ట్ తెలంగాణ గ్లోబల్ సమ్మిట్లో భాగంగా రక్షా ఎక్స్పో 2026 నిర్వహించనున్నట్లు తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు ప్రకటించారు. అంతర్జాతీయ పెట్టుబడులను ప్రోత్సహించే లక్ష్యంతో జరిగే ఈ కార్యక్రమంలో B2B సమావేశాలు, ఎయిర్ షోలు, ప్రత్యక్ష సాంకేతిక ప్రదర్శనలు ఉంటాయని తెలిపారు. ఇంటర్న్షిప్ సమయంలో విష ప్రయోగానికి గురై మృతి చెందిన ఇంజనీరింగ్ విద్యార్థిని హత్యకు బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని రాష్ట సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ హామీ ఇచ్చారు. రేగడి మద్దికుంటలోని బాధితురాలి కుటుంబాన్ని స్థానిక అధికారులతో కలిసి పరామర్శించారు. 4,12,500 రూపాయల ప్రభుత్వ పరిహారం అందించిన మంత్రి కుటుంబానికి పూర్తి మద్దతిస్తామని స్పష్టం చేస్తూ నిందితులకు కఠిన శిక్ష పడేలా చూడాలని పోలీసులను ఆదేశించారు. ఉమ్మడి వరంగల్, ఖమ్మం జిల్లాల పరిధిపై వరంగల్ IODCలో రేపు జరిగే ప్రాంతీయ సమీక్ష సమావేశానికి మంత్రి సీతక్క అధ్యక్షత వహించనున్నారు. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ది, రక్షిత మంచినీటి సరఫరా, మహిళా శిశు సంక్షేమ శాఖల కింద చేపడుతున్న అభివృద్ది కార్యక్రమాలను మంత్రి సమీక్షిస్తారు. అక్టోబర్ 2026 నుండి జూన్ 2027 వరకు ఎల్నినో ప్రభావాన్ని తగ్గించే చర్యలు, మౌలిక వసతుల నిర్మాణం, హ్యామ్ రోడ్లు, తాగునీటి సరఫరా అంశాలపై ఈ సమావేశం ప్రధానంగా దృష్టి సారిస్తుంది. మంచిర్యాల జిల్లా జైపూర్ మండల కేంద్రంలో 1,80,00,000 రూపాయలతో నిర్మించనున్న ఎస్సీ బాలుర వసతి గృహానికి మంత్రి వివేక్ వెంకటస్వామి భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఎన్టీపీసీ సమర్థవంతంగా పనిచేస్తోందని, ఉద్యోగాల కల్పనతో పాటు సీఎస్ఆర్ నిధులతో అభివృద్ది పనులు కొనసాగుతున్నాయని తెలిపారు.
1: ప్లాంట్ మంచిగా నడుస్తుంది, ఉద్యోగాలు ఇస్తున్నారు, సిఎస్ఆర్ వర్క్స్ నడుస్తున్నాయి. వాళ్ళు ఇంతకు ముందేమో సిఎస్ఆర్ నిధులు ఇక్కడ తీసుకెళ్లి సిరిసిల్ల, సిద్దిపేట, గజ్వేల్ లో ఖర్చు పెట్టడం జరిగింది. కానీ నేను వచ్చిన తర్వాత సిఎస్ఆర్, డిఎంఎఫ్టి నిధులు అన్ని కూడా మన ఈ చెన్నూరు నియోజకవర్గంలో ఖర్చు పెడుతున్నాము.
0: ఎఫ్పీఓల ద్వారా వ్యవసాయ ఉత్పత్తుల ఎగుమతులను ప్రోత్సహించాలని జనగామ జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా అన్నారు. ఈ రోజు జిల్లా సమీకృత కలెక్టర్ కార్యాలయంలో వ్యవసాయ ఉత్పత్తుల ఎగుమతులపై రైతులకు అవగాహన కల్పించే ఉద్దేశంతో జిల్లా కలెక్టర్ అధ్యక్షతన వ్యవసాయ, ప్రాసెస్డ్ ఆహార ఉత్పత్తుల ఎగుమతుల అభివృద్ది సంస్థ ఆధ్వర్యంలో జిల్లా స్థాయి ఎగుమతుల అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ మున్సిపాలిటీ పరిధిలో

0: 160 డబల్ బెడ్రూమ్ ఇళ్లకు ఈ రోజు లక్కీ డ్రా ద్వారా లబ్దిదారులను ఎంపిక చేశారు. మొత్తం 4611 దరఖాస్తులు అందగా క్షేత్రస్థాయి పరిశీలన అనంతరం 1254 మందిని అర్హులుగా గుర్తించి లక్కీ డ్రా తీసినట్లు ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు తెలిపారు. తెలంగాణ రాష్ట ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకయ్య 5 కమిషన్ సభ్యులతో కలిసి సంగారెడ్డి జిల్లాలో పర్యటించారు. సంగారెడ్డి కలెక్టరేట్ లో అధికారులతో సమాపేశం నిర్వహించారు. సమాపేశంలో ఎస్సీ ఎస్టీల భూ సమస్యలు, ఎస్సీ ఎస్టీ అస్ట్రాసిటీకి సంబంధించిన అంశాలు, రోస్టర్ పాయింట్ల అమలు, ప్రభుత్వ శాఖల్లో ఎస్సీ ఎస్టీ ఉద్యోగుల బ్యాక్లాగ్ ఖాళీలు తదితర అంశాలపై చర్చించారు. ఆసిఫాబాద్ జిల్లాలో నిన్న రాత్రి నుండి కురుస్తున్న వర్షానికి ప్రధాన ప్రాజెక్టుల గేట్లు ఎత్తి నీటిని కిందకి వదులుతున్నారు. జిల్లాలో ఈ రోజు ఉదయం నుండి కొన్ని మండలాల్లో వర్షం ఆగినప్పటికీ ఏజెన్సీ మండలాలైన కెరమొరి, తిరియాని, జైనూర్లలో వర్షం కురిసింది. జైనూర్లో అత్యధికంగా 114 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. యాదాద్రి భువనగిరి జిల్లాలోని నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు ఈ నెల 26 జిల్లా కేంద్రంలోని జాబ్ మేళా నిర్వహించనున్నట్లు జిల్లా ఉపాధి కల్పన అధికారిణి ఎన్ పద్మ ఈ రోజు ఒక ప్రకటనలో తెలిపారు. విద్యార్థులకు మెనూ ప్రకారం నాణ్యమైన భోజనం అందించాలని రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ గరిమ అగర్వాల్ అధికారులను ఆదేశించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని గిరిజన సంక్షేమ శాఖ హాస్టల్లో జిల్లా కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. బాసరలో గోదావరి పుష్కరాల పనులను నిర్మల్ జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా పరిశీలించారు. భక్తుల రద్దీని సమర్థవంతంగా నిర్వహించేందుకు అవసరమైన పూర్తి వసతులు, సరైన పార్కింగ్, హెలీప్యాడ్లు, మౌలిక వసతుల అభివృద్ది పనులను అనుకున్న సమయానికి పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ఆసిఫాబాద్ జిల్లాలోని సిర్పూర్ నియోజకవర్గంలో రోడ్ల విషయంలో బీఆర్ఎస్ పార్టీ విద్యార్థులను అడ్డం పెట్టుకుని రాజకీయం చేయడం సరైంది కాదని సిర్పూర్ బీజేపీ ఎమ్మెల్యే పాల్వాయి హరీష్ బాబు అన్నారు. ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 7:05 జాతీయ వార్తలు వింటారు.
1: ఇయం ఆకాశవాణి. సంప్రతి వార్తాః శ్రూయంతాం. ప్రవాచిక నిధిః ఝాః. ఆదౌ ముఖ్యాః వార్తాః. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సేవాభావం జీవనస్య పరమ పురుషార్థత్వేన ప్రఖ్యాపయత్. సేవా పరమో ధర్మ ఇతి న్యాయః సర్వథా అనుసరణీయః ముఖ్య సంకల్పః ఇత్యపి అసౌ సబలం అకథయత్. సంయుక్త రాష్ట్ర మహాసభాయాః ఉపవేశనే విదేశకార్యమంత్రిణా డాక్టర్ ఎస్ జయశంకరేణ ఫిప్పెక్ విదేశమంత్రిమండలస్య సమలంకృత ద్వితీయపీఠికా. ప్రశాసనేన ప్రోదీరితం భారతం స్వాభ్యంతరావశ్యకతానాం 99.2% జంగమదూరవాణీయంత్రాణి స్వదేశే ఏవ సంపాదయతి. చికిత్సా స్నాతకోత్తర ప్రవేశార్థం NBEMS సంస్థయా నీట్ PG పరిణామః సముద్ఘోషితః. ఒడిశా పశ్చిమబంగ ప్రభృతి పంచ రాజ్యేషు అతివృష్టిపరా రక్తవర్ణీయ సంచేతనా ఋతు విజ్ఞాన విభాగేన ప్రఖ్యాపితా. అపి చ ఏషియాయి క్రీడాసు పురుష కబడ్డీ స్పర్ధాయాం అంతిమ సమూహ క్రీడాయాం చీనీ తైపే దళం పరాభూయ భారతం ఉపాంత్య చక్రే ప్రవేశం ప్రసాధయత్. అథ వార్తాః విశదీకృత్య. వడనగర్ వారాణసీ సేవాయాత్రా ప్రసంగే ప్రధానమంత్రిణా నరేంద్రమోదినా సేవాభావః జీవనస్య పరమ పురుషార్థత్వేన ప్రతిపాదితః. తేన ప్రోదీరితం యత్ రాజనీతి శీర్షం ప్రాప్తేనాపి అధికారిణా సేవా పరమో ధర్మ ఇతి న్యాయః సర్వథా న విస్మరణీయః. సాక్షాదాభాస్య సంభాషణే తేన సేవా ప్రవృత్తిః సర్వనాగరికేషు సమాహూతా.
2: సేవా యహీ ముఖ్య హమారా కామ్ హోనా చాహియే ఔర్ హమ్ సేవా కర్ కర్ కే హీ సేవా కా సందేశ్ దేంగే శబ్దో మే నహీ దేంగే హమారే ఆచరణ సే లోగో కో పతా చలే కి రాజనీతి మే సత్తా కిత్ని హీ క్యో నా బడీ హో జాయే లేకిన్ హమారా మార్గ్ సేవా కా హీ రహేగా హమ్ కభీ భీ సేవా కే మార్గ్ సే నహీ విచలిత్ హోంగే కిత్నే హీ ఉంచే శిఖర్ పర్ పహుంచేంగే లేకిన్ సేవా పరమో ధర్మ ఇస్ భావ్ కో లేకే ఆగే బడేంగే.
1: ప్రధానమంత్రి ప్రఖ్యాపయత్ యత్ సేవాభావః ఏవ రాష్ట్ర వికాసస్య ముఖ్య ప్రవర్తక బలమస్తి. తేన సబలం ప్రోక్తం యత్ పీఎం కిసాన్ నిధి వా పీఎం సూర్యఘర్ యోజన వా ఏతాదృశీనాం అనంతానాం జనకల్యాణ పరియోజనానాం అంతిమ జన ప్రాపణ

0: कर्तुं पारयिष्यन्ति। भारतर्तु विज्ञान विभागेन अद्य पश्चिम बंग तेलंगाना छत्तीसगढ़ तटीयांध्र प्रदेश ओडिशा राज्येषु अतिभीषण वृष्टेः संभावनामधिकृत्य रेड अलर्ट इति संचेतना प्रख्यापिता। ऋतु विज्ञान विभागेन बिहार झारखंड विदर्भ सिक्किम राज्येषु च अद्य अतिवृष्टि परं पूर्वानुमानं प्रकटितम्। एतदतिरिच्य अण्डमान निकोबार द्वीप समूहेषु असम मेघालय पूर्वीय मध्य प्रदेश पूर्वीय उत्तर प्रदेश कर्नाटक केरल माहे मराठवाड़ा क्षेत्रेषु च अतिवृष्टेः संभावना प्रकटिता। ग्रेटर नोएडा मंडलस्थे यमुना द्रुत मार्गे ह्यः अर्धरात्रौ संवृत्तायां दारुणायां यानाग्नि दुर्घटनायां न्यूनातिन्यूनं 9 यात्रिणः मृत्युमुपगताः। आरक्षक सूचनानुसारेण दुर्घटना एषा जेवर आरक्षक स्थानान्तर्गत दयातानपुर ग्रामस्य समीपे मध्यरात्रौ समजनी। आरक्षकैः प्रोक्तं यत् मृतकानां 9 यात्रिणां अभिज्ञान प्रक्रिया सम्प्रति साध्या न जाता। जापान देशे समायोजितासु एशियाई क्रीडा 20-26 इत्येतासु भारतस्य पुरुष कबड्डी दलं स्वकीयायाम् अन्तिमायां वर्ग अ प्रतिद्वन्द्वितायां चीनी ताइपे दलं 37-21 इति सुस्पष्ट अंकांतरालेन पराजय्य उपांत्य स्पर्धायां प्रविष्टम्। भारतेन क्रीडारम्भादेव स्वकीयं प्रभुत्वं संस्थाप्य मध्यानन्तरं यावत् 23-11 इति सुदृढ अग्रता गृहीता। उत्तरार्धे च पुनरपि 14-10 इत्यंकैः तैव वर्चस्वं निरन्तरं परिपालितम्। वर्गचक्रे भारतस्य एषः अनुक्रमा चतुर्थः विजयः अस्ति इति वार्ताः।
1: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం ప్రసార వివరాలు. ఈ పూట అలాగే రేపు ప్రసారమయ్యే కార్యక్రమాలు. ముందుగా ఈ పూట ప్రసారమయ్యే కార్యక్రమాలు 6:50 వ్యవసాయ సూచనలు, 7:00 మార్కెట్ ధరలు, 7:05 తెలుగులో వార్తలు, 7:15 కిసాన్ వాణి ప్రయోజిత కార్యక్రమం. ఇందులో మిరప పంటలో సమగ్ర సస్య రక్షణ గురించి రాజేంద్రనగర్ వ్యవసాయ కళాశాల అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ ఎం రాజశేఖర్ గారితో ఫోన్ ఇన్ లైవ్ కార్యక్రమం. 7:40 వికసిత్ భారత్, 8:00 కిన్నెరలహరి శ్రోతలు కోరిన చిత్రగీతాలు, 8:40 సమాచార సంధ్య, 9:00 న్యూస్ ఎట్ 9, 9:15 స్పాట్ లైట్, 9:30 అఖిల భారత ప్రాంతీయ జానపద లలిత సంగీతం జాతీయ రూపకం, 10:00 మధురిమ ఆపాత మధుర గీతాలు. ఇవి ఈ పూట ప్రసారాలు. ఇక రేపు ప్రసారమయ్యే ముఖ్య కార్యక్రమాలు. రేపు ఉదయం 5:55 దేశభక్తి గీతం, 6:05 ఆంగ్లంలో వార్తలు, 6:10 అంజలి భక్తి గీతాలు, 6:30 సుభాషితం సమర్పణ శ్రీ ఎస్కే భాషిత్, 6:30 రైతు సమాచారం, 6:40 ప్రాంతీయ వార్తలు, 7:00 జిల్లా సమగ్ర నివేదిక, 7:15 చిత్రగీతాలు, 7:30 విజయపథం చేతిరాతే భవిష్యత్తుకు బాట నిర్వహణ శ్రీ కొలిపాక శంకరరావు, వ్యాఖ్యానం శ్రీ ఎస్ శ్యాంప్రసాద్, శ్రీమతి బిశ్రుతి. అనంతరం చిత్రగీతాలు. 8:30 ఉద్యోగవాణి విద్యా ఉద్యోగ సమాచారం, అనంతరం కిన్నెరలహరి శ్రోతలు కోరిన చిత్రగీతాలు, 9:30 ఏకచిత్రగానం, 11:00 చిత్రగీతాలు, 12:10 శాస్త్రీయ సంగీతం విజి జోగ్ గారి వయలిన్ వాదనం, 12:40 ప్రియదర్శిని స్త్రీల కార్యక్రమంలో అభ్యుదయ పదంలో ఆధునిక ఆమని ప్రసంగం, అలాగే మందారం చెప్పే ముచ్చట్లు ప్రసంగం వింటారు. మీ మాటతో 2:30 మీ మాటతో పాట ఫోన్ ఇన్ లైవ్ ప్రోగ్రాం

ఫోన్ నెంబర్లు 0874429503 మరో నెంబరు 0874429503 నిర్వహణ శ్రీ కొలిపాక శంకరరావు 3:30 ఏకచిత్ర గానం 4:00 చిత్రగీతాలు 5:30 జానపద గేయాలు 6:00 హిందీలో వార్తలు 6:05 ఆంగ్లంలో వార్తలు 6:10 ప్రాంతీయ వార్తలు 6:20 సంస్కృతంలో వార్తలు 6:30 చిత్రగీతాలు 6:50 వ్యవసాయ సూచనలు మార్కెట్ ధరలు 7:05 తెలుగులో వార్తలు 7:15 మన రైతు మన గ్రామం సమగ్ర సమాచారంలో ప్రస్తుత పరిస్థితులలో వాతావరణ ఆధారిత వ్యవసాయ సలహాలు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కృషి విజ్ఞాన కేంద్రం సీనియర్ శాస్త్రవేత్త మరియు ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ టి భరత్ గారు అందిస్తున్న వివరాలు. అలాగే బంతి సాగులో మెలకువలు పరిచయ కార్యక్రమం. ఇంకా జీవ వైవిధ్యం ఒక అవగాహన ప్రసంగం వినవచ్చు. 7:40 వికసిత్ భారత్, 8:00 కిన్నెర లహరి శ్రోతృకరణ చిత్రగీతాలు, 8:40 సమాచార సంధ్య, 9:00 న్యూస్ ఎట్ 9, 9:15 స్పాట్ లైట్, 9:30 కరెంట్ అఫైర్స్, 10:00 మనోరంజన్ హిందీ చిత్రగీతాలు.

0: ప్రసార వివరాలు సమాప్తం. సమయం 6:30. జానపద సంగీతం వింటారు. ముందుగా కొన్ని ప్రకటనలు.
1: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం.

0: పాటల పల్లకిలో శ్రోతల ముచ్చట,
1: మాటలు మీవి పాటలు మావి.
0: ప్రతి శుక్రవారం ఉదయం 11 గంటలకు కాల్ చేయండి 08744295038.
1: మరొక నెంబర్ 295039.
0: మీ మాటలు మా పాటలు ప్రతి శనివారం ఉదయం 8:30.
1: తిరిగి సోమవారం మధ్యాహ్నం 2:30 పునః ప్రసారం.
0: పాటల పల్లకిలో శ్రోతల ముచ్చట.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాప్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా BLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: ప్రకటనల సమాప్తం. జనపద గేయాలు వింటారు.
2: ఆడపిల్ల అలంటేనే లోకానా అలసైపోయి.

తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి ఫామ్ 6తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా DLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. చేవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.

0: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం.
1: మనసారా చలితారా నా గుండెని మొత్తం తవ్వి తవ్వి చందనమంతా చల్లగదో చావే.
0: పాటల పల్లకిలో శ్రోతల ముచ్చట.

0: పాటలు మావి.
1: ప్రతి శుక్రవారం ఉదయం 11 గంటలకు కాల్ చేయండి 08744295038.
0: మరొక నెంబర్ 2950039.
2: ఆకుందుల్లో బుక్క చారిందేది నక్క, నా ఒళ్ళంతా ఆడిందే దైతక్క.
1: మీ మాటలు మా పాటలు ప్రతి శనివారం ఉదయం 8:35
0: తిరిగి సోమవారం మధ్యాహ్నం 2:30 పునఃప్రసారం.

0: పాటల పల్లకిలో శ్రోతల ముచ్చట
1: జానపద సంగీతం ఇంతటితో సమాప్తం. సమయం 6:50 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో
2: ఆచార్య జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం వారి సహకారంతో రైతు సోదరులకు వ్యవసాయ సూచనలు.

0: పశువుల్లో వచ్చే గాలికుంటు వ్యాధి నిర్ధారణ నివారణ చర్యల గురించి రాజేంద్ర నగర్ పివి నరసింహారావు పశు వైద్య కళాశాల అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ ఎల్ గోపాల్ గారి నుంచి వివరాలు వింటారు.
1: నమస్కారము. ఈరోజు మనము పశువులలో వచ్చే గాలికుంటు వ్యాధి లక్షణాలు నివారణ చర్యల గురించి మాట్లాడుకుందాం. ఈ గాలికుంటు వ్యాధి అనేది ఒక అంటువ్యాధి. ఇది మన రాష్ట్రంలో ఒక 2-3 రకాల పికోర్నా వైరస్ స్ట్రెయిన్ల వల్ల సోకుతుంది. ఈ వ్యాధి సోకడం వల్ల మరణాల శాతం తక్కువగా ఉన్నప్పటికీ పశువులు బలహీనంగా ఉండి వ్యాధి నిరోధక శక్తిని కోల్పోతాయి. అలాగే వ్యాధి నిరోధక శక్తి తక్కువగా ఉన్న పశువుల్లో కూడా ఈ వ్యాధి సంక్రమణ ఎక్కువగా ఉంటుంది. దేశవాళీ పశువుల్లో కంటే సంకరజాతి పశువుల్లో ఈ వ్యాధి తీవ్రత ఎక్కువగా ఉంటుంది. ఈ లక్షణాలు వచ్చేసరికి ఈ గాలికుంటు వ్యాధిలో శరీర ఉష్ణోగ్రత 103 నుంచి 105 డిగ్రీల ఫారెన్హీట్, ముందుగా జ్వరమును మనము గుర్తిస్తాము. దాని తర్వాత నోటిలో పుండ్లు, చిగుళ్ళు, నాలుక, ముట్టే లోపలి ప్రాంతాల్లో బొబ్బలు ఏర్పడి అవి 24 గంటల్లో చితికిపోవడం వల్ల పశువులు నొప్పి కలగడం వల్ల మేత తినవు. అలాగే నోటి నుంచి చొంగ కారుతూ ఉంటుంది. వీటితో పాటు గిట్టల మధ్య బొబ్బలు ఏర్పడి ఆ తర్వాత అవి చితికిపోవడము, ఆ నొప్పి వల్ల పశువులు సరిగ్గా నడవలేకపోవడము అలాగే కుంటుతూ ఉంటాయి. పొదుగుపై బొబ్బలు ఏర్పడి ఒక్కోసారి పొదుగు వాపు వ్యాధి కూడా వస్తుంది. బ్యాక్టీరియా ఈ బొబ్బలను ఆశించడం వల్ల చీముతో కూడిన పుండ్లు తయారయ్యి చిరాకును కలిగిస్తాయి. వ్యాధి సోకిన పశువులు వాటి పాలు తాగిన దూడలు మరణిస్తాయి. దుక్కిటి పశువులు పనులను ఉపయోగపడవు, ఎందుకంటే అవి సరిగ్గా నడవలేవు కాబట్టి. అలాగే పాడి పశువుల్లో పాల ఉత్పత్తి అకస్మాత్తుగా తగ్గిపోతుంది, ఎందుకంటే పొదుగువాపు వ్యాధి వచ్చి అవి పాలను పిండనివ్వవు. అలాగే చూలి పశువుల్లో గర్భస్రావాలు సంభవిస్తూ ఉంటాయి. వ్యాధిగ్రస్త పశువులు 2-3 రోజుల్లో మేత తినడం ప్రారంభించిన వ్యాధి వల్ల కలిగే దుష్ఫలితాల నుండి కోలుకోవడానికి సుమారు 4 నుంచి 6 మాసాల సమయం పడుతుంది. పశువులు రక్తహీనత కలిగి శ్వాస తీసుకోవడము కష్టంగా మారుతుంది. అవి శ్వాసను కష్టంగా పీల్చుతూ రొప్పుతూ ఎండవేడిమిని తట్టుకోలేక నీరసించిపోతాయి. దీన్ని ప్యాంటింగ్ అంటారు. ఈ ప్యాంటింగ్ లక్షణాలని ఎక్కువగా సంకరజాతి పశువుల్లో గమనిస్తూ ఉంటాము. ఇలా వ్యాధిగ్రస్తమైన పశువులను గుర్తించి వాటికి తగిన చికిత్స

చికిత్స చేయించాలి. ఆ చికిత్స అనగా వ్యాధి సోకిన పశువులను వేరు చేసి సత్వర చికిత్స చేయించాలి. పొటాషియం పర్మాంగనేట్ నీళ్లతో పుండ్లను శుభ్రం చేసి నోటి పుండ్లను బ్లోరోగ్లిజరిన్, ఆ నోటి పుండ్లకు బోరోగ్లిజరిన్, ఆరు కాలిపుండ్లకు జింక్ ఆక్సైడ్, లోరాక్సిన్, హిమాక్స్ వంటి ఆయింట్మెంట్లను పుయ్యాలి. అలాగే వీటి మీద, ఈ పుండ్ల మీద ఈగలు వాలకుండా వేప నూనె కూడా రుద్దొచ్చు. వాటితో పాటు నిమ్లెట్ అనే మందును కూడా వాడాలి. మైలతుత్తం 1% తారుల మిశ్రమాన్ని కాలిగిట్టల సందుల్లో నింపవచ్చు. వైరస్పై మందులు పనిచేయవు కాబట్టి వాటి తర్వాత కలిగే అనర్థాల ఆ నివారణను యాంటీబయాటిక్స్ వాడి 3 నుంచి 5 రోజులు వాడడం వల్ల ఈ సెకండరీ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ ని రాకుండా మనము కాపాడవచ్చు. అలాగే ఏదైతే బొబ్బలు ఏర్పడ్డాయో ఈ బొబ్బల వల్ల మేత మేయని పశువులకు ఎక్కువ జాగ్రత్త తీసుకోవాల్సి వస్తుంది. ఈ బొబ్బల వల్ల ఈ మేతలు మేయవు కాబట్టి తగు సంరక్షణ చర్యలు తీసుకోవాలి, లేని పక్షంలో అవి మరణిస్తాయి. అందువల్ల వాటికి సులభంగా జీర్ణమయ్యే పోషక పదార్థాలతో కూడిన ఆహారాన్ని అందించాలి. అనగా జావ, జొన్నగడక, అన్నము, కొంచెం చిటికెడు ఉప్పు కలిపి ఆ వాటితో పాటు బెల్లం కూడా కలిపి ఇస్తే అలా ప్రతిరోజు ఉదయము సాయంత్రము ఇలా ఇవ్వడం వల్ల అవి బలహీనత నుంచి కొంచెం బయటపడతాయి. ఈ విధంగా మనము జాగ్రత్త వహించాల్సి వస్తుంది. ఈ బలహీనత తీవ్రంగా ఉంటే గ్లూకోజ్ ఇంట్రావీనస్ ఆ సలైన్లో ఎక్కించాల్సి వస్తుంది. ఈ వ్యాధి రాకుండా మనం ఏ విధంగా నివారణ చర్యలు చేపట్టాలి అంటే, ఈ గాలికుంటు వ్యాధి చికిత్స 1000 ప్రశ్నలతో కూడుకున్నందున నివారణ మార్గాలపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి. మన సెంట్రల్ గవర్నమెంట్ డిపార్ట్మెంట్ కూడా దీని మీద ప్రత్యేక శ్రద్ధ చూపించి ప్రతి సంవత్సరము 2 సార్లు ఈ టీకాలు, ఉచిత టీకాలు అందిస్తూ ఉన్నాయి. ఈ ఉచిత టీకాలు ఈ పశువులకి అనగా మేకలు, గొర్రెలు, ఆవులు, గేదెలు అన్నిటికీ ఉచితంగా టీకాలు వేపిస్తున్నాయి. ఒక ఈ 0FMD అనే ప్రోగ్రాంని మన సెంట్రల్ గవర్నమెంట్ తీసుకొచ్చి దీన్ని ఇంప్లిమెంట్ చేస్తూ ఉంది. ఈ గాలికుంటు వ్యాధి నిరోధక టీకాలు మొదటిసారి 2 నెలల వయసులో, తర్వాత బూస్టర్ డోసు 1 మాసం తర్వాత వేయించాలి. ఆ తర్వాత ప్రతి సంవత్సరము 1సారి క్రమం తప్పకుండా, అలాగే 2 సార్లు కూడా వాడుతూ ఉన్నారు. సో ఈ టీకాలు వేసిన తర్వాత 1 నుంచి 3 వారాల్లో వ్యాధి నిరోధక శక్తి పెరిగి పశువు దాని ఇమ్యూనిటీ పెంపొందించుకుంటుంది, 1 సంవత్సర కాలం వరకు వ్యాధి సోకకుండా ఉంటుంది. అలాగే నిండు చూడిగా ఉన్న పశువులు ఈనిన తర్వాత టీకాలు వేయిస్తే మంచిది. ఏమవుతుందంటే చూలి పశువుల్లో ఈ టీకాలు వేస్తే అబార్షన్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. ప్రతి పశువుపై టీకాల సుమారు 10 రూపాయలలోపు ఖర్చు పెడితే సంవత్సరమంతా వ్యాధి బారిన ఉన్నప్పటికీ రాష్ట్రంలో అన్ని కాలాల్లో వ్యాధి అక్కడక్కడ ప్రబులుతూనే ఉంటుంది. అందువల్ల ప్రతి సంవత్సరం అన్ని వైరస్ స్ట్రెయిన్లతో కూడిన టీకాలు వేయించాలి. అలాగే ఈ గొర్రెలు, మేకల్లో, అలాగే పందుల్లో ఈ వ్యాధి తీవ్రత తక్కువగా ఉన్నప్పటికీ గ్రామంలోని ఇతర పశు సంతతికి ఈ వ్యాధిని వ్యాపిస్తుంది. అందువల్ల పశువులతో పాటు వీటికి కూడా నిరోధక టీకాలు వేయించడం అవసరం. వ్యాధిని కలగజేసే వైరస్ గాలి ద్వారా చాలా దూరం వరకు, అంటే 50 నుంచి 60 కిలోమీటర్ల పైగా తొందరగా ఇతర ప్రాంతాలకు వ్యాపిస్తుంది. కావున అనుమానం కలిగిన వెంటనే వ్యాధి సోకిన ప్రాంతాల్లో నివారణ చర్యలు చేపట్టాల్సి వస్తుంది. అనగా ఈ టీకాలు వేయించడము, ఏదైతే పశువుకైతే ఎలాంటి లక్షణాలు ఉంటాయో వాటిని వేరే మంద నుంచి సపరేట్ చేయడము, అలాగే వ్యాధిగ్రస్తమైన పశువుల నోటి చొంగల్లో వైరస్ అధికంగా ఉంటుంది, పశువుల పుండ్లు, కలుషితమైన మేత, దాన, నీరు, మలమూత్రాలు మొదలగు వాటి వల్ల ఈ వైరస్ అనేది వ్యాపిస్తుంది, పశువుల శాలల్లో వైరస్ క్రిములు 1 సంవత్సరం వరకు దాగి ఉంటాయి, అనుకూల పరిస్థితుల్లో వ్యాధిని కలగజేస్తాయి. కావున ఈ దాన, మేత, నీరు, గాలి కలుషితం కాకుండా జాగ్రత్త వహించాలి.

వస్తుంది. పశువుల శాలలకు సాధారణ క్రిమి సంహారక మందులతో పాటు సోడియం హైడ్రాక్సైడ్, అలాగే 2% ఫార్మలిన్, అలాగే 4% సోడియం కార్బోనేట్లు వంటి మందులతో శుభ్రం చేయడం వల్ల ఈ వైరస్ నశిస్తుంది. వ్యాధి సోకినదనే అనుమానం ఉన్న పశువులను వేరు చేయాలి. కొత్తగా పశువులను సంతలోనికి తీసుకెళ్లడం గాని కొనడం గాని చేయరాదు. ఇతర పశువులకు వ్యాధి సోకకుండా వ్యాధిగ్రస్తమైన పశువులు సామూహికంగా బీళ్లల్లో కుంటల్లో నీరు త్రాగి కలుషితం చేయకుండా చూడాలి. ఈ విధంగా మనం జాగ్రత్తలు పాటించి ఈ వ్యాధి వ్యాప్తిని అరికట్టవచ్చును.

0: ఈనాటి వ్యవసాయ సూచనలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడ్డాయి.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా DLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయ వారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
2: హలో
3: రాజేష్ గారు, పోలీస్ స్టేషన్ నుండి మాట్లాడుతున్నాను.
2: మళ్ళీ
3: మీరు డిజిటల్ అరెస్ట్ లో ఉన్నారు, వేరే గదిలోకి వెళ్ళండి. ఒక్కరే మీ పార్సల్లో డ్రగ్స్ దొరికాయి, చాలా కాలం లోపలే ఉంటారు. 10 లక్షలు ఇవ్వండి, బతికిపోతారు.
2: సార్ అంత డబ్బు?
3: ఒక లింక్ పంపాము, ఇప్పుడే ప్రాసెసింగ్ కోసం 2 లక్షలు పంపండి, మిగిలింది తర్వాత.
2: సార్ 2 లక్షలు?
4: ఏమైంది నాన్న?
2: అమ్మా ఇతను అంటున్నాడు నా పార్సల్ డ్రగ్స్ దొరికాయట.
3: అరే
2: కట్ చేసావా?
4: కంగారు పడకండి నాన్న, డిజిటల్ అరెస్ట్ అనేది ఏదీ లేదు, ఇదంతా మోసం.
2: మోసమా?
4: పోలీస్, బ్యాంక్, ఆర్బీఐ వంటి వాటి పేర్లతో వస్తున్న సైబర్ నేరగాళ్ల ఫోన్ లేదా వీడియో కాల్ తో జాగ్రత్తగా ఉండండి. వాటికి ఎలాంటి డబ్బు పంపకండి. ఇంకా వెంటనే పోలీసులకి రిపోర్ట్ చేయండి. ఒకవేళ తెలివిగా మసులుకోకుంటే
2: డబ్బుని పోగొట్టుకుంటారు.
3: ఆర్బీఐ అంటుంది
4: విషయాలు తెలుసుకోండి, జాగ్రత్తగా ఉండండి.
0: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం.

0: ప్రజలు.
1: జానపద గేయం విన్నారు. ఆకాశవాణి సమయం 7:05 వస్తుంది. మరికొద్ది క్షణాల్లో తెలుగులో వార్తలు వింటారు.
2: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది అక్కపెద్ది మృణాలిని. ముందుగా ముఖ్యాంశాలు. హిందుత్వం ఎవరికీ వ్యతిరేకం కాదని, ప్రతి ఒక్కరిని కలుపుకొని పోతుందని ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ అన్నారు. న్యూఢిల్లీలో రేపు జరిగే ఆరోగ్య మంథన్ 2026 కార్యక్రమంలో కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి జేపీ నడ్డా పాల్గొంటారు. దేశవ్యాప్తంగా వైద్య విద్యలో పోస్ట్ గ్రాడ్యుయేట్ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన నీట్ పీజీ పరీక్ష ఫలితాలు విడుదలయ్యాయి. ఆసియా క్రీడల్లో భాగంగా పురుషుల రోయింగ్ డబుల్స్ స్కల్స్ విభాగంలో సత్నం సింగ్ సల్మాన్ ఖాన్ జోడీ కాంస్య పతకాన్ని గెలుచుకుంది. హిందుత్వం ఎవరికీ వ్యతిరేకం కాదని, ప్రతి ఒక్కరిని కలుపుకుని పోతుందని ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ అన్నారు. ఈరోజు న్యూఢిల్లీలో విశ్వ సంచార్ హిందుత్వ కా అనే పుస్తకాన్ని ఒక ఉపరాష్టపతి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, భారతదేశపు గొప్ప నాగరికత వారసత్వాన్ని చదవాలని, ప్రశ్నించాలని, అర్థం చేసుకోవాలని యువతకు పిలుపునిచ్చారు. భారత సంస్కృతి, జాతీయ అంతర్జాతీయ వ్యవహారాలు, ముఖ్యమైన సామాజిక అంశాలపై పుస్తకాలు, పరిశోధనాత్మక సాహిత్యాన్ని ప్రోత్సహించాలని ఆయన అన్నారు. 1925 నాగ్పూర్లో డాక్టర్ కేశవ బలిరాం హెడ్గేవార్ స్థాపించిన రాష్ట్రీయ స్వయం సేవక్ సేవ్ సంఘ్ ఆర్ఎస్ఎస్ శతాబ్ది ఉత్సవాలు పూర్తి చేసుకుంటున్న తరుణంలో ఈ పుస్తక ప్రచురణ ఎంతో సకాలంలో జరిగిందని ఉపరాష్టపతి అన్నారు. కేంద్ర విద్యాశాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి రేపు బెంగళూరులో సేవా ఫస్ట్ ఇన్నోవేషన్ ఛాలెంజ్ ను ప్రారంభించనున్నారు. ఈ కార్యక్రమం యువతను సమాజంలో వారు చూసే సమస్యలను గుర్తించి, పరీక్షించి, మెరుగుపరిచి, అమల్లోకి తీసుకురాగల పరిష్కారాలను అభివృద్ది చేయడానికి ప్రోత్సహిస్తుందని విద్యా మంత్రిత్వ శాఖ తెలిపింది. ఈ ఛాలెంజ్ లో పాఠశాలలు, పారిశ్రామిక శిక్షణా సంస్థలు, పాలిటెక్నిక్లు, కళాశాలలు, విశ్వవిద్యాలయాల నుండి యువత పాల్గొంటారు. ఈ ఛాలెంజ్ స్వచ్ఛమైన, స్థిర భారత్, సంపన్న రైతులు, సంపన్న భారత్, ఆరోగ్యకరమైన సమ్మిళిత భారత్, విద్యావంతులైన నైపుణ్యం కలిగిన భారత్, సురక్షిత భారత్ అనే 5 జాతీయ ఇతివృత్తాలపై దృష్టి సారిస్తుంది. ఈ పోటీ జాతీయ ఫైనల్ డిసెంబర్లో న్యూఢిల్లీలో జరుగుతుంది. ఈ ఛాలెంజ్ ను కేంద్ర విద్యా మంత్రిత్వ శాఖ, అఖిల భారత సాంకేతిక విద్యామండలి, విశ్వవిద్యాలయ నిధుల సంఘం సంయుక్తంగా నిర్వహిస్తున్నాయి. న్యూఢిల్లీలో రేపు జరిగే ఆరోగ్య మంథన్ 2026 కార్యక్రమంలో ఆయుష్మాన్ భారత్ ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన 8, ఆయుష్మాన్ భారత్ డిజిటల్ మిషన్ 5 ఉత్సవాల్లో కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి జేపీ నడ్డా పాల్గొంటారు. ఈ కార్యక్రమంలో ఆరోగ్య భరోసా, డిజిటల్ ఆరోగ్యం వంటి కీలక అంశాలపై దృష్టి సారించే చర్చలు ఉంటాయి. దేశ డిజిటల్ ఆరోగ్యం, ఆరోగ్య భరోసా వ్యవస్థను మరింత బలోపేతం చేసే లక్ష్యంతో ఆరోగ్య మంథన్ 2026 అనేక కార్యక్రమాలను ప్రారంభించనున్నట్లు ఆరోగ్య కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ తెలిపింది. ఈ కార్యక్రమంలో ఈ 2 యోజనల కింద వివిధ విభాగాలలో అత్యుత్తమ పనితీరు కనబరిచిన రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలను కూడా గుర్తించనున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జన్ సేవాసే దేశ సేవ అనే మంత్రంతో అల్లు పెరగని నిబద్దతతో కూడిన తన ప్రస్థానంలో 25 ప్రజాసేవను పూర్తి చేసుకుంటున్నారు. 2047 నాటికి వికసిత భారత్

లక్ష్యాన్ని సాధించే దిశగా ప్రభుత్వం అవిశ్రాంతంగా కృషి చేస్తోంది. సర్వతోముఖ అభివృద్ది సాధికారత ద్వారా ప్రజల జీవితాలను మార్చే దిశగా అడుగులు వేస్తోంది. ప్రభుత్వ అధికారుల సామర్థ్యాన్ని, నైపుణ్యాలను బలోపేతం చేయడం, సివిల్ సర్వీసులను మరింత అందుబాటులోకి తేవడమే లక్ష్యంగా మిషన్ కర్మయోగి 2020లో ప్రారంభించారు. మిషన్ కర్మయోగి కింద ఉన్న ఐగాట్ ప్లాట్ఫామ్ లో 1.7 కోట్లకు పైగా నమోదిత వినియోగదారులు ఉన్నారు. యుద్ద స్వరూపంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా దేశ రక్షణ సేకరణ వ్యవస్థ వేగంగా మారాల్సిన అవసరం ఉందని చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ జనరల్ ఎన్ఎస్ రాజా సుబ్రహ్మణి చెప్పారు. న్యూఢిల్లీలో ఒక మీడియా సంస్థ నిర్వహించిన కార్యక్రమంలో ప్రసంగిస్తూ రక్షణ వ్యవస్థను బలోపేతం చేయడంలో సాంకేతికత, డేటా, పరిశ్రమల సమన్వయం యొక్క ప్రాముఖ్యతను ఆయన ప్రముఖంగా ప్రస్తావించారు. ప్రస్తుతం జరుగుతున్న భారత్ అమెరికా సంయుక్త సైనిక విన్యాసాలు యుద్ద అభ్యాస్ 2026ను వీక్షించేందుకు భారతదేశంలో అమెరికా రాయబారి సెర్గియో గోర్ ఈరోజు రాజస్థాన్ కి చేరుకున్నారు. ఇరు సైన్యాలు వ్యూహాలు, పద్దతులు, విధానాలు పంచుకోవడానికి, సైనిక కార్యకలాపాలు చేపట్టే తమ సామర్థ్యాన్ని పెంపొందించడానికి ఇది ఒక అవకాశాన్ని కల్పిస్తుంది. దేశవ్యాప్తంగా వైద్య విద్యలో పోస్ట్ గ్రాడ్యుయేట్ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన నీట్ పీజీ పరీక్షా ఫలితాలు విడుదలయ్యాయి. ఈ ఫలితాలను ఈ రోజు మధ్యాహ్నం నేషనల్ బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఇన్ మెడికల్ సైన్సెస్ విడుదల చేసింది. ఆగస్టు 30న నిర్వహించిన నీట్ పీజీ పరీక్షకు 2,65,960 మంది హాజరయ్యారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. బ్రిక్స్ నాటకోత్సవం వచ్చే నెల 12 నుండి 14 వరకు న్యూఢిల్లీలో జరగనుంది. ఈ 3 రోజుల ఉత్సవానికి నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామా ఎన్ఎస్డి ఆతిథ్యం ఇవ్వనుంది. న్యూఢిల్లీలో జరిగిన విలేకరుల సమావేశంలో సాంస్కృతిక మంత్రిత్వ శాఖ కార్యదర్శి వివేక్ అగర్వాల్ మాట్లాడుతూ, ఉమ్మడి కథలు, ఉమ్మడి భవిష్యత్తు అనే ఇతివృత్తంతో జరుగుతున్న ఈ ఉత్సవం వివిధ రకాల నాటకరంగ సంప్రదాయాలను చాటి చెబుతూనే మానవ సంబంధాలను, ప్రజల మధ్య అనుబంధాన్ని బలోపేతం చేయడానికి కృషి చేస్తుందని అన్నారు. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి సువేందర్ అధికారి సమక్షంలో అదాని గ్రూప్ చైర్మన్ గౌతమ్ అదాని ఈరోజు న్యూటౌన్లోని బెంగాల్ సిలికాన్ వ్యాలీలో 2,000 పడకల సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రికి శంకుస్థాపన చేశారు. దేశంలోనే ఈ తరహా ఆసుపత్రి ఇదే మొదటిది అవుతుందని ముఖ్యమంత్రి సువేందర్ అధికారి తెలిపారు. దీనిలోని 2,000 పడకలలో 1,000 పడకలను పేద నిరుపేద రోగుల కోసం కేటాయిస్తారు. మిగిలిన పడకలను వాణిజ్యపరంగా ఉపయోగిస్తారు. రాబోయే కొన్నేళ్లలో పశ్చిమ బెంగాల్లోని వివిధ రంగాల్లో అదాని గ్రూప్ 100,000 కోట్ల రూపాయల పెట్టుబడి పెట్టనుందని అదాని తెలిపారు. మల్టీ స్పెషాలిటీ అదాని ఆరోగ్య మందిర్ కోసం తమ గ్రూప్ 4,000 కోట్లు ఖర్చు చేస్తుందని, 10,000 ఉద్యోగాలను కల్పిస్తుందని కూడా ఆయన అన్నారు. జపాన్లోని నగోయాలో జరుగుతున్న ఆసియా క్రీడల్లో భాగంగా ఈరోజు పురుషుల రోయింగ్ డబుల్స్ స్కల్స్ విభాగంలో సత్నం సింగ్ సల్మాన్ ఖాన్ జోడీ కాంస్య పతకాన్ని గెలుచుకుంది. ఈ విభాగంలో భారత్కు పతకం రావడం ఇదే మొదటిసారి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రత్యేకంగా అభినందిస్తూ ట్వీట్ చేశారు. అలాగే షూటింగ్ మిక్స్డ్ స్కీట్ టీం విభాగంలో అనంత్జీత్ సింగ్ నరూకా, పరినాజ్ ధాలీవాల్ జోడీ కాంస్యం గెలుచుకుంది. ఈ విభాగంలో కూడా పతకం రావడం ఇదే తొలిసారి. దీంట్లో చైనా స్వర్ణం గెలుచుకోగా సౌత్ కొరియాతో భారత్ గట్టి పోటీ ఇచ్చి టై బ్రేక్ లో ఓడిపోవడంతో కాంస్యం దక్కింది. అలాగే మహిళల బాక్సింగ్ లో భారత క్రీడాకారిణి పర్వీన్ క్వార్టర్ ఫైనల్ కు చేరుకున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ ఆదివారం ఉదయం 11 గంటలకు ఆకాశవాణిలో ప్రసారమయ్యే మన్ కీ బాత్ కార్యక్రమంలో దేశ విదేశీ ప్రజలతో తన ఆలోచనలను పంచుకోనున్నారు. కాగా నెలవారీగా ప్రసారమయ్యే ఈ రేడియో కార్యక్రమంలో ఇది 138వ సంచిక. ఈ కార్యక్రమం ఆకాశవాణి, దూరదర్శన్ నెట్వర్క్ అంతటా, ఏఆర్ న్యూస్ వెబ్సైట్లో, న్యూస్ ఆన్ ఎయిర్ మొబైల్ యాప్ లో ప్రసారం అవుతుంది. అలాగే ఏఆర్ న్యూస్, డిడి న్యూస్, పీఎంఓ, సమాచార ప్రసార మంత్రి శాఖల యూట్యూబ్ ఛానళ్లలో కూడా ప్రత్యక్ష ప్రసారం అవుతుంది.
పశ్చిమ రైల్వేలోని వడోదర డివిజన్ లో ఉన్న అలకాపురి వద్ద 4 లేన్ల రోడోవర్ బ్రిడ్జ్ నిర్మాణానికి భారతీయ రైల్వే శాఖ ఆమోదం తెలిపింది. ఈ ప్రాజెక్టు వ్యయం 166 కోట్ల రూపాయల పైగా ఉంటుందని, ఈ వ్యయాన్ని రైల్వే శాఖ రాష్ట ప్రభుత్వం సమానంగా భరిస్తాయని రైల్వే మంత్రిత్వ శాఖ తెలిపింది.

0: రైల్వే కార్యకలాపాలకు ఎటువంటి అంతరాయం కలగకుండా మెరుగైన మరింత సమర్థవంతమైన క్రాసింగ్ సౌకర్యాన్ని ఈ రోడ్ ఓవర్ బ్రిడ్జ్ అందిస్తుందని మంత్రిత్వ శాఖ తెలిపింది. విద్యుత్ మంత్రిత్వ శాఖ కొత్త జాతీయ విద్యుత్ విధానాన్ని రూపొందిస్తోందని కేంద్ర విద్యుత్ శాఖ కార్యదర్శి పంకజ్ అగర్వాల్ తెలిపారు. విశ్వసనీయమైన సరళమైన మార్కెట్ కు సిద్దంగా ఉన్న విద్యుత్ వ్యవస్థను నిర్మించడం అనే అంశంపై ఈ రోజు న్యూఢిల్లీలో జరిగిన 2వ భారత్ విద్యుత్ రంగ సదస్సులో ఆయన ప్రసంగించారు. ఈ ఏడాది జనవరిలో మంత్రిత్వ శాఖ ఒక ముసాయిదాను పంపిణీ చేసిందని చెప్పారు. మంత్రిత్వ శాఖ భాగస్వాముల వ్యాఖ్యలు, పరిశీలనలను సమీకరించి వాటిని పొందుపరిచి కేబినెట్ పరిశీలన కోసం పంపిందని అగర్వాల్ తెలిపారు. ముఖ్యాంశాలు మరొకసారి. హిందుత్వం ఎవరికీ వ్యతిరేకం కాదని, ప్రతి ఒక్కరిని కలుపుకుని పోతుందని ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ అన్నారు. న్యూఢిల్లీలో రేపు జరిగే ఆరోగ్య మంథన్ 2026 కార్యక్రమంలో కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి జేపీ నడ్డా పాల్గొంటారు. దేశవ్యాప్తంగా వైద్య విద్యలో పోస్ట్ గ్రాడ్యుయేట్ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన నీట్ పీజీ పరీక్షా ఫలితాలు విడుదలయ్యాయి. ఆసియా క్రీడల్లో భాగంగా పురుషుల రోయింగ్ డబుల్స్ కల్స్ విభాగంలో సత్నం సింగ్ సల్మాన్ ఖాన్ జోడీ కాంస్య పతకాన్ని గెలుచుకుంది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. రేపు ఉదయం 6:45 ప్రసారమయ్యే ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.
1: ఆకాశవాణి.

కిసాన్ వాణి ప్రాయోజిత కార్యక్రమం. ఈనాటి కార్యక్రమంలో మిరప పంటలో సమగ్ర సస్యరక్షణ ఈ అంశం గురించి రాజేంద్ర నగర్ వ్యవసాయ కళాశాల అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ ఎం రాజశేఖర్ గారితో ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమం. మీరు ఫోన్ చేయవలసిన ఫోన్ నెంబర్లు 040 STD కోడ్ జత చేస్తూ 23240852, మరొక నెంబర్ 23240853. ఈనాటి కార్యక్రమ అనుసంధానకర్త శ్రీమతి సంగీత. కార్యక్రమం వినే ముందు ఓ ప్రకటన.

0: संकट के समय प्रधानमंत्री फसल बीमा योजना किसानों के लिए वरदान है।
1: अब सूखा पड़े या बाढ़ आ जाए कोई डर नहीं, अब ओले पड़े या कीट पतंगे फसल खा जाए कोई फिक्र नहीं,
2: क्योंकि हमने लिया है प्रधानमंत्री फसल बीमा।
3: बुआई से फसल कटाई तक हर जोखिम का दावा, न्यूनतम प्रीमियम पर अधिकतम भुगतान का वादा।
4: योजना से हर साल जुड़ रहे हैं 5 करोड़ से ज्यादा किसान, अब आपकी है बारी।
3: नजदीकी कृषि कार्यालय, सहकारी समिति, बैंक शाखा, अधिकृत बीमा कंपनी या जन सेवा केंद्र में स्वेच्छा से करा सकते हैं पंजीकरण।
4: फसल बीमा पोर्टल या फसल बीमा ऐप द्वारा भी कराया जा सकता है पंजीकरण।
3: प्रधानमंत्री फसल बीमा योजना, आपकी फसलों का संपूर्ण सुरक्षा कवच। कृषि एवं किसान कल्याण मंत्रालय।
5: శ్రోతలకు నమస్కారం. కిసాన్ వాణి ప్రాయోజిత కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి మన కార్యక్రమంలో మిరప పంటల్లో సమగ్ర సస్య రక్షణ గురించి రాజేంద్రనగర్ ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట వ్యవసాయ విశ్వవిద్యాలయం నుండి కీటక శాస్త్ర విభాగం నుండి అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ ఎం రాజశేఖర్ గారు మనతో పాటు మన స్టూడియోలో ఉన్నారు. నమస్కారం అండి రాజశేఖర్ గారు.
6: నమస్కారం మేడం.
5: అయితే మిరప పంట మన రాష్ట్రంలో ముఖ్యమైన వాణిజ్య పంటల్లో ఒకటి. రైతులకు మిరప పంటల్లో ఎదురయ్యే పురుగులు, తెగుళ్లు, వాటి నివారణ చర్యలు, అలాగే సమగ్ర సస్య రక్షణ పద్ధతుల గురించి కొన్ని ముఖ్యమైన విషయాలు మీ ద్వారా నాతో పాటు మన రైతు సోదరులు కూడా తెలుసుకుంటారు. అయితే మొదటగా ప్రస్తుతం తెలంగాణలో ఏ ఏ ప్రాంతాలలో మిరప పంటను సాగు చేస్తున్నారు?
6: తెలంగాణ రాష్ట్రంలో చూసుకున్నట్లయితే తెలంగాణ రాష్ట్రంలో సాగు చేస్తున్నటువంటి కూరగాయ పంటల్లో మిరప పంట అనేది చాలా ముఖ్యమైనది. ఈ మిరప పంటను మన తెలంగాణ రాష్ట్రంలో చాలా మంది రైతులు వాణిజ్య పంటగా సాగు చేస్తూ ఉంటారు. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో ఈ యొక్క మిరప పంట అనేది దాదాపుగా 1,20,000 ఎకరాల్లో సాగవుతుంది. ఈ యొక్క మిరప

0: పంటను ముఖ్యంగా ఉమ్మడి ఖమ్మం, ఉమ్మడి వరంగల్, అదేవిధంగా ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాల లోపల ఎక్కువగా సాగు చేయడానికి అవకాశం ఉంటుంది. అందులోపల చూసుకున్నట్లయితే మరి కొత్త జిల్లాలలో చూసుకున్నట్లయితే మనకు మహబూబాబాద్ గాని, తర్వాత నెక్స్ట్ కొద్దిపాటు జోగులాంబ గద్వాల వికారాబాద్ ప్రాంతం లోపల ఈ యొక్క మిరప పంటను ఎండుమిర్చి యాజ్ వెల్ యాజ్ ద పచ్చిమిర్చిగా ఎక్కువగా మన రైతు సోదరులు సాగు చేయడం జరుగుతుంది.
1: అయితే రాజశేఖర్ గారు, ప్రస్తుతం సాగు చేసిన మిరప పంట ఏ దశలో ఉంది?
0: చాలా ప్రాంతాల లోపల ప్రస్తుతం మన ఈ సంవత్సరం చూసుకున్నట్లయితే కొంచెం ఎల్నీనో ప్రభావం వలన చాలా మంది రైతు సోదరులు మిరప పంటను సాగు చేయడానికి ముందుకు రాలేదు. కొద్ది ప్రాంతాల లోపల సాగు చేసిన ప్రాంతాల లోపల చూసుకున్నట్లయితే కొన్ని ప్రాంతాల లోపల ఎవరైతే రైతులు ముందుగా నారు పోసుకుని, అంటే జూన్ చివరికి నారు పోసుకుని జులైలో నాటేసుకున్న వాళ్ళదేమో ప్రస్తుతం పూత దశ నుంచి లేత కాయలు ఏర్పడే దశ లోపల ఉంది. బట్ ఎక్కువ శాతం, అంటే దగ్గరగా ఒక 35 నుంచి 40% ఈ యొక్క మిరప పంట అనేది ట్రాన్స్ప్లాంటింగ్, అంటే మనము ప్రధాన పొలంలో నాటుకునే దశ లోపలనే ఎక్కువగా ఉంది.
1: ఇప్పుడు ప్రజెంట్ జూన్ జూలైలో నాటుకున్న పంట. శ్రోతలు వింటున్నారు కదా, మిరప పంటల్లో సమగ్ర సస్య రక్షణ గురించి అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ ఎం రాజశేఖర్ గారు మనతో పాటు ఉన్నారు. మీకు ఎలాంటి సందేహాలు ఉన్నా మీరు మాకు కాల్ చేయవచ్చు. మా ఫోన్ నంబర్లు 0402324052, మరొక నెంబరు 0402324052, మరొక నెంబర్ కూడా ఉంది 0402955092. మరి రాజశేఖర్ గారు, మిరప పంటల్లో విత్తన శుద్ధి ఆవశ్యకత ఏమిటంటారు?
0: చాలా మోస్ట్ ఇంపార్టెంట్, చాలా ముఖ్యమైనది ఇది. ఎందుకంటే చాలా మంది రైతు సోదరులు కూరగాయ పంటలు సాగు చేస్తారు, ఆ కూరగాయ పంటల లోపల మిరపను సాగు చేసుకునే రైతులు తప్పకుండా విత్తన శుద్ధి అనేది చేపట్టాలి. విత్తన శుద్ధి చేపట్టకపోవడం వల్ల ఏమవుతుందంటే మనకు తొలి దశ లోపలనే ఈ యొక్క రసం పిలిచే పురుగుల యొక్క ఉధృతి ఎక్కువగా మనకు మిరప పంటను ఎక్కువగా నాశనం చేసే అవకాశం ఉంటుంది. విత్తన శుద్ధి చూసుకున్నట్లయితే ముఖ్యంగా కీటకనాశిని లోపల చాలా ముఖ్యమైన కీటకనాశిని అయినటువంటి ఇమిడాక్లోపిడ్ అనేటటువంటి మందు మనము, అంటే అది 70% డబ్ల్యూజి గౌచో అనే పేరు మీద గానీ లేదంటే అడ్మేర్ అనే పేరు మీద గానీ మనకు అవైలబుల్ ఉంటుంది. అది మనం ఒక 5 మిల్లీలీటర్లు కేజీ విత్తనానికి పట్టించి ఒక అరగంట నీళ్ళలో ఆరబెట్టుకున్న తర్వాత విత్తుకోవడం అనేది చేయాలి. ఇంకా మనకి ఒకవేళ శిలీంద్రనాశిని చూసుకున్నట్లయితే శిలీంద్రనాశిని లోపల ట్రైకోడర్మా విరిడి ఒక 5 నుంచి 10 గ్రాములు కేజీ విత్తనానికి పట్టించి ఒక 10 నుంచి 15 నిమిషాలు నీళ్ళలో ఆరబెట్టుకుని, ఎందుకు ఆరబెట్టుకోవాలని చెప్తున్నానంటే మనం అప్లై చేసినటువంటి కీటకనాశిని గానీ శిలీంద్రనాశిని గానీ విత్తనానికి అంటి పట్టుకున్నప్పుడు మాత్రమే అది మొక్కకు అందడానికి అవకాశం ఉంటుంది. ముఖ్యంగా ఈ విత్తన శుద్ధి చేయడం వలన రైతు సోదరులకు 3 రకాల లాభాలుంటాయి. ఫస్ట్ లాభం వచ్చేసి మనకు ఈ యొక్క మిరప పంటను తొలి దశలో ఆశించేటటువంటి తామర పురుగు కానీ, ఆకుగూడు పురుగు కానీ, ఆకుముడత పురుగు కానీ వాటి యొక్క ఉధృతి తక్కువగా ఉండడానికి అవకాశం ఉంటుంది. రెండోది వచ్చేసి మనకు ఈ యొక్క నారు యాజ్ వెల్ యాజ్ ద ప్రధాన పొలం లోపల వేసుకున్నటువంటి మొక్కలు అంతా ఒకటే దశ లోపల పెరగడానికి అవకాశం ఉంటుంది. మూడో ఉపయోగం ఏంటంటే ఈ యొక్క విత్తన శుద్ధి చేసినప్పుడు పంట యొక్క వేరు వ్యవస్థ బలంగా ఉండి మనకు పంట అనేది తొందరగా ఎదగడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి తప్పకుండా రైతు సోదరులు ఇమిడాక్లోపిడ్ ప్లస్ మనకు ట్రైకోడర్మా విరిడి తోటి విత్తన శుద్ధి చేసుకోవడం వలన చాలా వరకు మిరప పంటలో వచ్చేటటువంటి పురుగులను తెగులను అదుపు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది.
1: ఇప్పుడు చెప్పారు కదా, అంటే మిరప పంటను ఆశించే వివిధ పురుగులు తెగుళ్ళు ఎన్నో ఉంటాయి, మరి అలాంటి పురుగులు తెగుళ్ళు వాటి గురించి తెలుస్తారు?
0: మంచి క్వశ్చన్. మిరప పంటలో చూసుకున్నట్లయితే ముఖ్యంగా చాలా రకాలైన, ఫస్ట్ పురుగులు చూసుకున్నట్లయితే చాలా రకాలైన పురుగులు మనకు తామర పురుగు, తెల్లదోమ, పచ్చదోమ, పేనుబంక, పిండినల్లి, అదేవిధంగా కాయదొలచ పురుగులు చూసుకున్నట్లయితే మనకు పొగాకు లద్ద పురుగు, శనగపచ్చ పురుగు, ఈ విధంగా ఇవన్నీ పురుగులు మిరప పంటను ఆశించడానికి అవకాశం ఉంటుంది. అదే తెగుళ్ళు చూసుకున్నట్లయితే ముఖ్యంగా మనకు సర్కోస్పుర ఆకుమచ్చ తెగులు, తర్వాత బ్యాక్టీరియా ఆకుమచ్చ తెగులు, అదేవిధంగా కోన్యోపుర కాండంకుళ్ళు తెగులు, తర్వాత ఆంథ్రక్నోజు, తర్వాత డాంపింగ్ ఆఫ్, తర్వాత నారుకుళ్ళు తెగులు, ఇటువంటివి పురుగులు తెగులు ఎక్కువగా ఆశించే అవకాశం ఉంటుంది.
1: అయితే ఈ తెల్లదోమ, పేను వీటితో పాటు ట్రిప్స్ కూడా పురిగే కదండి?
0: అవును.
1: అయితే మిరప పంటను ఆశించే వివిధ పురుగుల గురించి అయితే ఇప్పుడు చెప్పారు. ముఖ్యంగా మిరప పంటల్లో పై మడతలు కలగజేసే పురుగు గురించి మాకు చెప్తారా?
0: మొత్తం చూసుకున్నట్లయితే నాట్ ఓన్లీ తెలంగాణ రాష్ట్రం, మన భారతదేశం లోపల మిరప సాగు చేసే అన్ని ప్రాంతాల లోపల ఈ పైముడత అనేది చాలా ప్రధానం.

0: సార్, ఈ పై ముడత అనేది ముఖ్యంగా మనకు ఒక రకమైనటువంటి రసం పీల్చే పురుగు వల్ల జరుగుతుంది. ఆ రసం పీల్చే పురుగు పేరే తామర పురుగు. ఈ యొక్క తామర పురుగు అనేది మనకు ముందుగా ఈ రెక్కల పురుగు వచ్చేసి మనకు లేత ఆకుల అడుగు భాగం మీద గుడ్లను పెడుతుంది. వాటి నుంచి పొదిగినటువంటి పిల్ల పురుగులు ఆకుల యొక్క పై భాగం నుంచి మరియు కొమ్మల నుంచి ఆకు యొక్క అడుగు భాగం నుంచి రసం పీల్చడం వల్ల ఏమవుతుందంటే మనకు ఆకులు పైకి ముడుచుకుంటాయి, కాబట్టి దాన్ని పై ముడత అంటారు. ఇప్పుడు పైకి ముడుచుకున్నప్పుడు ఏమవుతుందంటే మనకు పంటకు కావలసినటువంటి కిరణజన్య సమక్రియ అనేది సక్రమంగా అందకపోవడం వలన చాలా వరకు మనకు మొక్కలు అన్నది మరలిపోవడం అనేది జరుగుతుంది. ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఈ యొక్క పైకి ఆకులు ముడుచుకోవడం వలన కిరణజన్య సమక్రియ అనేది తగ్గిపోయి మొక్క యొక్క ఎదుగుదల అనేది లోపిస్తుంది. కాబట్టి ఈ పై ముడతను యాజమాన్యం అనేది చాలా ఇంపార్టెంట్. కాబట్టి రైతు సోదరులు ఈ యొక్క ఇంకోటి ఏంటంటే ఈ తామర పురుగు యొక్క జీవిత చక్రం అనేది మనకు చాలా ఓన్లీ 10 నుంచి 15 రోజుల్లోనే ఈ యొక్క పురుగు యొక్క జీవిత చక్రం అనేది కంప్లీట్ కావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇంకోటి ఏంటంటే మన తెలంగాణ ప్రాంతం లోపల చాలా మంది రైతులు తామర పురుగు అనగానే ఓన్లీ ఆకుల పైభాగాన్ని పిచికారి చేస్తే సరిపోతుంది అనుకుంటారు. కానీ బట్ ఆ యొక్క పురుగు అనేది ఒక 5 నుంచి 6 రోజులు మనకు నేల లోపల ఉంటుంది. కాబట్టి ఓన్లీ పంట పైభాగాన్ని పిచికారి చేస్తే ఈ పురుగును కంట్రోల్ చేయలేము, కింద నేల భాగంలో కూడా పిచికారి చేయడం అనేది ఉపయోగం. మనం ఈ యొక్క పురుగును కూడా ఓన్లీ పిచికారి మందులతో కూడా మనం అదుపు చేయలేం. కాబట్టి తప్పకుండా మన టాపిక్ అయినటువంటి సమగ్ర సస్యరక్షణ పద్ధతుల ద్వారా మాత్రమే మనం ఈ యొక్క పురుగును అదుపు చేసుకుంటాం. ఆ సమగ్ర సస్యరక్షణ పద్ధతి లోపల చూసుకున్నట్లయితే ముఖ్యంగా ఎవరైనా ఏ ప్రాంతం లోపలైనా ఈవెన్ మన ఇంటి దగ్గర కూడా మిరప పంటను పెట్టుకున్నట్లయితే మిరప చెట్లు పెట్టుకున్నట్లయితే తప్పకుండా మనము నీలిరంగు జిగురటలను అమర్చుకోవాలి. ఎకరానికి ఒక 10 నుంచి 15 నీలిరంగు జిగురటలను అమర్చుకోవాలి. ఎందుకు ఈ నీలిరంగు జిగురటలను అమర్చుకోవాలి అంటే ఈ నీలిరంగుకు ఈ యొక్క తామర పురుగు అనేది ఆకర్షితం అయిపోయి అక్కడనే ఆ యొక్క దానికి అట్రాక్ట్ అయిపోయి అక్కడనే పురుగు ఉధృతి తగ్గడానికి అవకాశం ఉంటుంది. తర్వాత ఎక్కడైతే ఈ యొక్క నీలిరంగు జిగురటలను అమర్చుకున్న తర్వాత కూడా మనం పంట చుట్టూ ఏపుగా పెరిగేటటువంటి మొక్కలు, ఏపుగా పెరిగేటటువంటి మొక్కలు అంటే మనకు మొక్కజొన్న కావచ్చు, జొన్న కావచ్చు, సజ్జ కావచ్చు, అటువంటివి కూడా పెంచుకోవడం వల్ల ఏమవుతుందంటే మనకి ఈ యొక్క తామర పురుగును మన యొక్క ప్రధాన పంట అయినటువంటి మిరప లోపలికి రానియకుండా ఉండడానికి అవకాశం ఉంటుంది. అంతేకాకుండా మిరప లోపల మిరపతో పాటు ఇతర పంటలు అంటే మిరపతో పాటు ఇతర అంతర పంటలు కూడా సాగు చేసుకున్నట్లయితే లైక్ సజ్జ గాని తర్వాత ఏదైనా మనకు బంతి గాని సాగు చేసుకున్నట్లయితే కూడా కొద్ది వరకు మనం ఈ యొక్క తామర పురుగుల ఉధృతి తగ్గించడానికి అవకాశం ఉంటుంది. కానీ ఇవన్నీ కాకుండా
1: సార్, ఒక్కసారి ఒక్క నిమిషం సార్, మనతో పాటు మాట్లాడడానికి కాల్ చేశారు రైతులు. హలో హలో
2: హలో నమస్తే అండి, నేను వై వెంకటరెడ్డి మాట్లాడుతున్నాను.
1: నమస్కారం అండి.
2: నక్కవరం గ్రామం నుంచి.
1: నమస్కారం అండి వెంకటరెడ్డి గారు, మీ ప్రశ్న ఏదైతే ఉందో మన సార్ ని అడగొచ్చండి.
0: వెంకటరెడ్డి గారు నమస్తే అండి. నమస్తే అండి వెంకటరెడ్డి గారు, చెప్పండి వెంకటరెడ్డి గారు.
2: ఇప్పుడు చాలా పంటలలో పురుగులు తెగుళ్లు వీటిని నివారించడానికి మాటి మాటికి క్రిమి సంహారక మందులు రసాయనాలు వాడకుండా ప్రత్యామ్నాయ మార్గాల కోసం వెతుకుతున్నటువంటి కాలం కాబట్టి మరి మిరప తోటలలో మిరప పంటలో ఆశిస్తున్నటువంటి ఈ పురుగులు తెగుళ్ళని వీటిని కూడా మనం వీటి నుంచి బయటపడడానికి ఇలాంటి ప్రత్యామ్నాయ మార్గాలు అంటే క్రిమిసంహారకాలు రసాయనాలు ఇవన్నీ వాడకుండా కాస్త వాటిని తగ్గిస్తూ ప్రత్యామ్నాయ మార్గాల ద్వారాగా నివారణ చర్యలు ఏమన్నా ఉన్నాయా?
0: ఎగ్జాక్ట్లీ వెంకటరెడ్డి గారు, చాలా చాలా చాలా మంచి ప్రశ్న అండి. ఎందుకంటే మనము ఈ యొక్క మిరప అనేది మనము చూస్తున్నట్లయితే పచ్చిమిరప ఎవ్రీ డే మీరు నేను అందరం తినేదే. దాన్ని పురుగు మందులు కొట్టి తినడం వల్ల మనకే మన ఆరోగ్యానికి చాలా ఎఫెక్ట్స్ ఉన్నాయి. కాబట్టి మీరు అడిగిన దానికి ఫస్ట్ పురుగులను మనము కెమికల్స్ లేకుండా ఎట్లా యాజమానం చేసుకునేలా దాని గురించి చూసుకున్నట్లయితే నేను చెప్పినటువంటి పచ్చదోమ, తెల్లదోమ, పేనుబంక, తామర పురుగు ఇవన్నీ రాకుండా మనం ఏం చేయాలంటే అంటే వాటికి పురుగు మందులు పిచికారి చేయకుండా మనం ఫస్ట్ జిగురటలు అనేది అమర్చుకోవాలి. అంటే ఎకరానికి 10 పసుపు 10 నీలి 10 తెలుపు రంగు జిగురటలు అమర్చుకున్నట్లయితే చాలా వరకు ఈ యొక్క తామర పురుగు కావచ్చు, పేనుబంక కావచ్చు, తెల్లదోమ కావచ్చు వాటికి అతుక్కొని ఉండడానికి అవకాశం ఉంటుంది. అది ఒక పాయింట్. ఇంకొకటి ఏంటంటే మనం మిరప పంట చుట్టూ ఎత్తైన పంటలు అంటే మనకు జొన్న, సజ్జ, రాగి ఇటువంటి పంటలు వేసుకోవడం వల్ల ఏమవుతుందంటే ఈ యొక్క రసం పీల్చే పురుగులను పంట లోపలికి రానియకుండా ఉండడానికి అవకాశం ఉంటుంది. మనం ఈ జిగురటలు ప్లస్ ఎత్తైన పంటలు చర్యలు వేసుకున్నప్పటికీ కూడా ఇంకా ఎక్కడన్నా మనకు ఈ యొక్క రసం పీల్చే పురుగులు వస్తే మనం ఏం చేయాలి అంటే, మనకు కొన్ని వేప సంబంధితమైనటువంటి మందు అయినటువంటి అజాడిరాక్టిన్ 10,000 ppm ఒక 2 ml నీటికి కలిపి పిచికారి చేసుకోవచ్చు. లేదంటే గిట్లా మనకు బయో పెస్టిసైడ్ అంటే జీవ సంబంధితమైనటువంటి పురుగు

0: వచ్చినటువంటి బెవేరియా బెసియానా 5 గ్రాముల లీటర్ నీటికి కలిపి పిచికారి చేసుకోవచ్చు. లేదా ఇంకా ఉధృతి ఎక్కువగా ఉంటే మనకు గ్రీన్ లేబుల్డ్ అంటే అసలు మనం కొట్టినా కూడా ఎటువంటి హానికరం లేనటువంటి మందులు కూడా అవైలబుల్ ఉన్నాయి. అందులో కూడా మనకు స్పైనోసాడ్ అనేటటువంటి మందు 0.3 ml నీటికి కలిపి పిచికారి చేసుకున్నట్లయితే అంటే 60 ml ఒక ఎకరానికి పిచికారి చేసుకున్నట్లయితే మనకు ఈ యొక్క మిరపలో వచ్చేటటువంటి రసం పీల్చే పురుగులు అదేవిధంగా కాయ తొలిచే పురుగులను మనం ఎటువంటి హానికరమైన క్రిమి సంహారక మందులు వాడకుండా ఈ యొక్క జీవ సంబంధిత మరియు వేప సంబంధితమైనటువంటి మందులతోనే మనం అదుపు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. కానీ బట్ ఏంటంటే ఇక్కడ ఏంటంటే రైతు కంటిన్యూగా అబ్జర్వ్ చేస్తూ ఉన్నప్పుడు మాత్రమే ఈ వీటిని ఉపయోగించుకుని మనం ఎఫెక్టివ్ గా కంట్రోల్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. వెంకటరెడ్డి గారు, నేను చెప్పేది 3 పద్ధతులు. ఒకటి జిగురటలు పెట్టుకోవడం, లింగాకర్షణ బుట్టలు పెట్టుకోవడం, అదేవిధంగా మనము వేప గింజల కషాయం పిచికారి చేయడం, లాస్ట్ కు మాత్రమే స్పైనోసైడ్ అనేటటువంటి మందును పిచికారి చేసుకున్నట్లయితే మనం ఎఫెక్టివ్ గా ఈ యొక్క మిరపలో ఆశించేటటువంటి పురుగులను అదుపు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. వెంకటరెడ్డి గారు,
1: అయితే వెంకటరెడ్డి గారు మీకు మీరు అడిగిన ప్రశ్నకి సమాధానం దొరికిందని అనుకుంటున్నాను. అయితే రాజశేఖర్ గారు, అంటే ఇలాంటి సమస్యలను సమర్థవంతంగా ఎదుర్కోవడానికి కేవలం రసాయనిక పురుగు మందులపైనే ఆధారపడకుండా పంట పరిశీలన, నివారణ చర్యలు, జీవ నియంత్రణ పద్ధతులు, యాంత్రిక పద్ధతులు ఇలాంటివన్నీ, రసాయనిక నియంత్రణ వంటి అన్ని పద్ధతులను సమన్వయంగా ఉపయోగించడమే సమగ్ర సస్యరక్షణ. శ్రోతలు వింటున్నారు కదా, మిరప పంటల్లో సమగ్ర సస్యరక్షణ గురించి అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ ఎం రాజశేఖర్ గారు మనతో పాటు ఉన్నారు. మీకు ఎలాంటి సందేహాలున్నా కూడా మీ నివృత్తికై 0402324085852 ఈ నెంబర్కు కాల్ చేయొచ్చు. మరొక నెంబరు 0406 జత చేసి 2324085853 ఈ నెంబర్కు కాల్ చేసి మీకు ఎలాంటి సందేహాలున్నా కూడా నివృత్తి చేసుకోగలరు. రాజశేఖర్ గారు, అంటే ముఖ్యంగా మిరప పంటను ఎక్కువగా ఆశించే నల్ల తామర పురుగు యాజమాన్యం చెప్పండి.
0: అయితే ముఖ్యంగా ఇది ఈ మధ్య కాలంలో అంటే మనకు గత 4-5 సంవత్సరాల నుంచి ఈ యొక్క నల్ల తామర పురుగు అనేది మిరప పంటను ఎక్కువగా ఆశించడం అనేది జరుగుతుంది. ఈ యొక్క నల్ల తామర పురుగు అనేది మన భారతదేశానికి చెందినటువంటి పురుగు కాదు, ఇది ఇతర విదేశాల నుంచి మన భారతదేశం లోపలికి రావడం అనేది జరిగింది. ఈ పురుగు 2015 సంవత్సరంలో మన భారతదేశంలో గుర్తించడం అనేది జరిగింది. ముఖ్యంగా ఈ యొక్క అంటే మనం ఇంతకుముందు చెప్పుకున్నటువంటి తామర పురుగుకు ఈ యొక్క నల్ల తామర పురుగుకు తేడా ఏంటంటే ఈ పురుగు అనేది నలుపు రంగులో ఉంటుంది కాబట్టి దాన్ని నల్ల తామర పురుగు అంటారు. ఈ పురుగు మనం ఇంతకుముందు చెప్పుకున్న నార్మల్ తామర పురుగు కంటే చాలా ఉధృతి ఎక్కువ కలుగజేస్తుంది. ఎందుకంటే ఇక్కడ ఈ పురుగు అనేది ఎక్కువగా మనకు పూతను ఎక్కువగా ఆశించుతుంది. ఏమైనా మనకు ఆ పూతను ఆశించడం వల్ల ఏమవుతుందంటే ఎస్పెషల్ ఆ పూత లోపల ఉండేటటువంటి పుప్పొడిని తినడం, దానివల్ల ఏమవుతుందంటే ఆ యొక్క పూతనే మనకు కాయగా మారాలి. కాబట్టి ఈ యొక్క తామర పురుగు ఆ పూతను తినడం వలన ఆ పుప్పొడి కీలగ్రానికి రీచ్ కాకపోవడం వలన పరాగ సంపర్కం అనేది జరగక మనకు కాయ అనేది ఏర్పడదు. దానివల్ల రైతుకు మొదటికే ఈల్డ్ అనేది తగ్గిపోవడానికి అవకాశం ఉంటుంది.
1: కాబట్టి ఇందాక మీరు అంటున్నారు కదా, అంటే తామర నార్మల్ తామర వేరు, నల్ల తామర వేరు, దానికి దీనికి డేస్ డిఫరెంట్ ఉంది. ఇందాక 10 నుంచి 15 రోజుల్లో గుర్తించవచ్చు అని అన్నారు, ఇది ఎన్ని రోజులలో గుర్తించవచ్చు?
0: అంటే జనరల్ గా ఇది 40-45 రోజులు అంటే పూత ఏర్పడే దశ నుంచి దీని యొక్క ఉధృతి అనేది ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా మన తెలంగాణ రాష్ట్రంలో చూసుకున్నట్లయితే ఇది మనకు నవంబర్ మాసంలో ఎక్కువగా రావడానికి అవకాశం ఉంటుంది.
1: అయితే సార్, మరొక కాలర్ రెడీగా ఉన్నాను మాట్లాడడానికి. హలో,
2: హలో,
1: నమస్కారం అండి, ఎవరు మాట్లాడుతున్నారు?
2: నేను జగత్పల్లికి సార్. నేను కృష్ణ యాదవ్.
1: నమస్కారం అండి కృష్ణ యాదవ్ గారు, మీ ప్రశ్న సార్ అడగండి.
0: కృష్ణయ్య గారు చెప్పండి.
2: మనపర్తి జిల్లా పెద్దమండ మండలం జగత్పల్లి గ్రామం అండి.
0: చెప్పండి చెప్పండి కృష్ణయ్య గారు.
2: నేను పచ్చిమిర్చి మంచి క్వాలిటీ వెరైటీ ఏది ఏది మంచి ఉంటుంది సార్? ఇది
0: అంటే ఇప్పుడు పచ్చిమిర్చికి చూసుకున్నట్లయితే మనకు అంటే ప్రైవేట్ రకాలే చాలా బాగున్నాయండి. లేదంటే గిట్లా మనకు గవర్నమెంట్ రకాల్లో చూసుకున్నట్లయితే మనకు అర్క యశస్విని అనేటటువంటి రకం, అర్క యశస్విని,
1: అర్క యశస్విని,
2: అర్క యశస్విని,
0: అది అది అది అది అనేది అదొకటి మంచిగా ఉంది. తర్వాత మనకు అర్క మీద దొరికేటటువంటి ఎటువంటి రకాలైనా కూడా చాలా మంచివండి. ఒకవేళ ప్రైవేట్ రకాలు చూసుకున్నట్లయితే మనకు అంటే చాలా రకాలు ఉన్నాయండి ప్రైవేట్వి, బట్ గవర్నమెంట్ రకాలైతే ఇది ఇది మనకు అర్క యశస్విని, తర్వాత నెక్స్ట్ జ్వాల, తర్వాత అర్క శ్రావణి, ఇవన్నీ ఏంటంటే చాలా మంచి రకాలండి.
2: అదే సార్, మంచి వెరైటీ,
0: వెరైటీ పచ్చిమిర్చికి, పచ్చిమిర్చికి అండి ఇవి.
2: సన్న రకం ఉండాలి, మంచిగా ఉండాలి.
0: అవును అవును, లేదంటే గిట్ల ఇంకా ఎల్సీఎస్ 6

0: 625 అనే రకం కూడా ఉందండి, మన ఆంధ్రప్రదేశ్ రకం అది, ఎల్సీఏ 625.
1: చెప్పండి.
0: ఎల్సీఏ 625. ఎల్సీఏ 625.
2: మళ్ళీ ఒకసారి చెప్తున్నానండి, ఎల్సీఏ 625
1: రకం.
0: ఇప్పుడు ఇప్పుడు ఇప్పుడు వేసుకోవచ్చు అండి. ఇప్పుడు మీరు నారు పోసుకుని ఒక 1 మంత్ తర్వాత నాటు వేసుకోవచ్చు అండి, ఏం ప్రాబ్లం లేదు. కానీ నీళ్లు ఉండాలండి.
2: థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ అండి. మీరు అన్నారు కదా అంటే పచ్చిమిర్చికి రకాలు చెప్పారు, అంటే ఎండుమిర్చి కూడా ఉంటుంది కదా?
0: ఎండుమిర్చి కూడా రకాలు ఉన్నాయండి. బట్ ఎండుమిర్చి అంటే సేమ్ మనం అరకా యశస్విని అనే రకం అయితే పచ్చిమిర్చికి వాడుకోవచ్చు, ఎండుమిర్చి కూడా వాడుకోవచ్చు. తర్వాత చాలా రకాలు ఏంటంటే ఇప్పుడు మిర్చి లోపల చూసుకున్నట్లయితే ఎండుమిర్చికి వాడే రకాలు అనేటివి ఏంటంటే ప్రైవేట్ రకాలే ఎక్కువగా వాడుతున్నారు. ఎందుకు ప్రైవేట్ రకాలు ఎక్కువ వాడుతున్నారు అంటే దిగుబడి పరంగా కానీ తర్వాత మనం నిల్వ ఉంచుకునే సామర్థ్యం కానీ ఈ యొక్క ప్రైవేట్ రకాలకే ఎక్కువగా సామర్థ్యం ఉంది.
2: పచ్చిమిర్చికి అయితే గవర్నమెంట్
0: చాలా రకాలు మంచి అవైలబుల్ ఉన్నాయి. ఎండుమిర్చికి కూడా ఉన్నాయి కానీ బట్ అవి ఇంకా అంత మంచిగా లేవు కాబట్టి ఫ్యూచర్ లో మంచి
2: వాటిపైన రీసెర్చ్ జరుగుతుంది. అదే అలాంటి జరిగితే మా రైతులకు కూడా సులభంగా ఉంటుంది. అయితే సార్, మనమైతే చెప్పుకుంటూ వస్తున్నాం కదా ఇందాక నల్ల తామర, నార్మల్ తామర, నల్ల తామర గురించి చెప్తున్నారు కదా, దానికి దీనికి డేస్ డిఫరెన్స్ ఉందని అన్నారు. 10 to 15 days నార్మల్ తామరకి ఉంటుంది, దీనికి ఎంత ఉంటుందని నల్ల తామరకి?
0: దీనికి నల్ల తామర పురుగు అనేది చూసుకున్నట్లయితే మనకు చాలా ప్రాంతాల లోపల ఏంటంటే ఎక్కువగా చలికాలం అంటే మనకు నవంబర్ డిసెంబర్ జనవరి ఈ 3 నెలలు ఏ ప్రాంతంకి వెళ్ళినా ఈ యొక్క నల్ల తామర పురుగు అనేది ఉధృతి అనేది ఎక్కువగా ఉంటుంది.
2: అయితే ఇప్పుడు వచ్చే కాలం,
0: ఇప్పుడు వచ్చే కాలం కంపల్సరీ నెక్స్ట్ ఉండే నెక్స్ట్ ఒక 1 మంత్ తర్వాత ఎక్కడ మిర్చి ఉంటే అక్కడ మిర్చి లోపల తప్పకుండా 90% ఈ యొక్క నల్ల తామర పురుగు అనేది ఉండడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మళ్ళీ మళ్ళీ నేను చెప్పేది ఏంటంటే రైతు సోదరులందరూ తప్పకుండా ఎకరానికి 10 పసుపు, 10 నీలి, 10 తెలుపు రంగు జిగురట్లు అనేది తప్పకుండా అమర్చుకోండి. అంతేకాకుండా మనం జిగురటలు ఒకటే కాకుండా మనం ఏం చేయాలంటే పంట చుట్టూ కొంచెం ఎత్తైన పంటలు కూడా సాగు చేసుకోవడం అనేది ఉత్తమం. తర్వాత మందుల విషయంలో చూసుకున్నట్లయితే మిరప అనగానే చాలా మంది రైతు సోదరులు ఏం చేస్తారంటే వారానికి ఒక 3 to 4 సార్లు అనేది పిచికారి చేస్తారు. దీనివల్ల ఏమవుతుందంటే ఆ మందు పనిచేయడానికి కూడా అవకాశం లేకుండా పోతుంది. ఇంకోటి ఏంటంటే మందులు ఒక మందు లోపల ఇంకో మందు కూడా కలిపి పిచికారి చేయడం వలన పనిచేసే మందు కూడా పనిచేయకుండా ఉంటుంది. కాబట్టి చాలా మంది రైతు సోదరులు నేను చెప్పే మందులను ఒక్కసారి మీరు జాగ్రత్తగా గుర్తించుకోండి, జాగ్రత్తగా నోట్ చేసుకోండి. ఈ యొక్క మందులు అనేది చాలా ఉపయోగకరమైన మందులు. అందులో ముఖ్యంగా చూసుకున్నట్లయితే మనకు తొలి దశ లోపల మాత్రం ఎప్పుడైనా మనం అజాడిరాక్టిన్ 10,000 ppm అది 2 ml లీటర్ నీటికి అది కొట్టిన తర్వాత ఒక వారం రోజుల తర్వాత మనకు డయాఫెన్థురాన్ అనేటటువంటి మందు దొరుకుతుంది. ఆ డయాఫెన్థురాన్ అనేటటువంటి మందు 250 grams ఎకరానికి లేదా మనకు సయాంత్రానోలిపోల్ అనేటటువంటి మందు దొరుకుతుంది అది ఒక 200 ml లేదా స్పైనోసాట్ అనేటటువంటి మందు 60 ml లేదా ఈ మధ్యకాలంలో ఇమిడాక్లోపిడ్ ప్లస్ విప్రోనిల్ కలిసినటువంటి మందు 50 grams. ఈ విధంగా ఈ పై చెప్పినటువంటి మందుల్లో ఏదో ఒక మందులను మార్చి వాడడం వల్ల మంచి ఉపయోగం ఉంటుంది. కానీ రైతు సోదరులు ఏ మందులు పడితే ఆ మందులు పిచికారీ చేయకుండా స్పెసిఫిక్ గా మనకు తామర పురుగులకే వచ్చేటటువంటి మందులు ఈ మధ్యకాలంలో చాలా ఎక్సలెంట్ మందు కూడా ఒకటి వచ్చిందండి, బ్రఫ్లానిడిన్ అనేటటువంటి మందు. అది ఎక్సలెంట్ మందు, 34 ml ఎకరానికి పిచికారీ చేసుకున్నట్లయితే మనకు మంచిగా కంట్రోల్ కావడానికి అవకాశం ఉంటుంది. అంతేకాకుండా జీవ సంబంధితమైనటువంటి మందు అయినటువంటి మనకు బెవేరియా బెసియానా లేదంటే లెకానిసెలెమ్ లెకాని అనేటటువంటి మందులను ఆకుల మీద పిచికారీ చేస్తూ అదేవిధంగా వీలైతే మనకు వరుసల మీద కూడా పిచికారీ అంటే నేల మీద కూడా పిచికారీ చేసుకున్నట్లయితే ఎందుకంటే ఈ యొక్క కోశస్థ దశ తామర పురుగుకు ఒక కోశస్థ దశ ఉంటుంది, ఆ దశ నేల లోపల ఉంటుంది కాబట్టి మనం దాన్ని నేల మీద కూడా పిచికారీ చేసుకున్నట్లయితే సమర్థవంతంగా ఈ యొక్క నల్ల తామర పురుగును అదుపు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది.
2: అయితే మీరు ఇందాక చెప్పారు కదా అజారిరెప్టాన్, ఇంకా లాస్ట్ లో చెప్పారు కదా బ్రోఫ్రాలిడిన్ అని చెప్పి, ఇదంతా అంటే మంచి మంది దేనికి దానికే విడిగా పిచికారీ చేయాలి, కలిపి మాత్రం చేయకూడదు. రైతులు విన్నారు కదా అలా ఎప్పటికీ చేయకండి, దేనికి దానికే విడిగా చేస్తే మనకి పంట లాభం అనేది ఎక్కువగా ఉంటుంది. అయితే మీరు చెప్పినట్టుగా చాలా విషయాలు మా రైతులకి చెప్తున్నారు. అయితే మిరప పంటల్లో వచ్చే నారుకుళ్ళు తెగుల గురించి మా రైతులకు చెప్తారా?
0: ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఈ నారుకుళ్ళు అనేది నారుమడి దశ. అంటే మనం పంట చాలా మంది రైతు సోదరులు ఈ మధ్యకాలంలో అయితే కొద్ది వరకు అవేర్నెస్ రావడం వలన ఈ యొక్క నారుకుళ్ళు

0: నేను కొద్దివరకు అదుపు చేసుకుంటున్నారు. నారుకుళ్ళు తెగులు అనేది ఏంటంటే, మనం ఒక నీడ లోపలనే నారును పెంచుకునే సమయంలో వస్తుంది. ఎప్పుడు నారుమడి పెట్టినా, రైతు సోదరులు కొంచెం ఎత్తుగా, అంటే నార్మల్ గా ఉండే నేల కంటే 1 మీటర్ ఎత్తు ఉండేటట్టు మడి అంటే మట్టిని పెట్టుకుని ఆ నారుమడిని పోసుకునడం అనేది ఉత్తమం. ఇంకోటి ఏంటంటే, ఈ నారుమడి పోసుకునేటప్పుడు కూడా చాలా మంది రైతు సోదరులు ఏంటంటే విత్తనాలు అనేది బ్రాడ్కాస్టింగ్ అంటే వెదజల్లుతూ ఉంటారు. అట్లా వెదజల్లకుండా ఒక సింపుల్ గా ఒక గీత గీసుకుని ఆ గీతలోనే విత్తనాలు వేసుకుని ఆ పైన నుంచి మన్నును కప్పుకుంటే గిట్ల మనకు అదే వరుస లోపల విత్తనాలు అనేది పెరిగడానికి అవకాశం ఉంటుంది. వెదజల్లినప్పుడు ఏమవుతుందంటే ఆ ఎక్కువ విత్తనం ఇంకో విత్తనం మీద పడినప్పుడు, తర్వాత మొక్కలు ఒత్తుగా ఎక్కువగా మొలిసినప్పుడు కూడా ఈ యొక్క మొక్కలు కుళ్ళిపోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి తప్పకుండా గీతలు కొట్టే అనేది విత్తుకోండి. ఇంకోటి ఏంటంటే, మొక్క మొలిసిన మనకు ఒక 5 నుంచి 6 రోజుల తర్వాత మాత్రం తప్పకుండా ఒకసారి మనం ట్రైకోడర్మా విరిడి అనేటటువంటి జీవ శిలీంద్ర నాశిని మనం ఒక 10 గ్రాములు లీటర్ నీటికి కలిపి మొక్క వేర్ల దగ్గర అనేది పోసుకోవడం వలన, లేదంటే రోజ్ క్యాన్ తోటి మనం పోయడం వలన ఏమవుతుందంటే ఈ యొక్క నారుకుళ్ళు తెగులను రానివ్వకుండా ఉండడానికి అవకాశం ఉంటుంది. అంతేకాకుండా ఈ యొక్క నారుకుళ్ళు తెగులు అనేది నేల ద్వారా మరియు విత్తనం ద్వారా కూడా వ్యాప్తి చెందుతుంది. కాబట్టి తప్పకుండా విత్తన శుద్ధి చేసినటువంటి విత్తనాలను వాడాలి. అంతేకాకుండా మనం నేల లోపల కూడా ఈ యొక్క శిలీంద్రం పెరగడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి నేల శుద్ధి కూడా అనేది చేసుకోవడం అనేది ఉత్తమం. ఈ నేల శుద్ధి కూడా ఏ విధంగా చేసుకోవాలంటే, మనం పశువుల ఎరువు ప్లస్ ట్రైకోడర్మా విరిడి ప్లస్ వేపపిండి ఈ మూడింటిని కలిపి ఎంచుకున్నటువంటి మిశ్రమంని తీసుకుని ఆ యొక్క మిశ్రమంలోనే నారుమడి పెంచుకున్నట్లయితే మనం ఈ యొక్క నారుకులు నదుపు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. మరి ముఖ్యంగా నాట్లు అంటే 30 రోజుల తర్వాత మొలిసినటువంటి మొక్కలను నాట్లు వేసుకునే ముందు ఒక్కసారి మనం కాపర్ ఆక్సిక్లోరైడ్ అనేటటువంటి ద్రావణంలో ముంచి నాటుకున్నట్లయితే కూడా ఎక్కడన్నా మనకు వేరు వ్యవస్థ ద్వారా వ్యాప్తి చెందే యొక్క నారుకులను కూడా మనం అదుపు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది.
1: అలాగే అండి, రాజశేఖర్ గారు మా రైతులకి ఎన్నో విషయాలు చెప్పారండి. అయితే మరొక చిన్న సందేహం అండి, అంటే మీరు అన్నారు కదా వరి పంటలా చల్లకుండా ఒక క్రమ పద్ధతిలో గీత గీసుకొని చేస్తే అది ఇంకా ఎక్కువ అవకాశం ఉంది, లాభాలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉందంటారు, అంతేనండి? సరే అండి రాజశేఖర్ గారు, అంటే ఇంత చక్కగా సులభంగా మా రైతులకు మిరప పంటల్లో సమగ్ర సస్య రక్షణ గురించి ఎన్నో విషయాలు చెప్పారండి. మన కిసాన్ వాణి ప్రాయోజిత కార్యక్రమంలో మిరప పంటల్లో సమగ్ర సస్య రక్షణ అంశం గురించి మా రైతులకు అంటే మీరు చెప్పిన విషయాలన్నీ కూడా చాలా ఉపయోగకరమైన విశేషాలండి. ఇంత వివరంగా మా అందరికీ చెప్పినందుకు ధన్యవాదాలండి.
2: अरे अरे अरे अरे क्या कर रहा है इधर इधर इधर हम बोल रहे हैं तेरे बीजू का
3: उतला बोल रहे
2: पक्षियों से तो हम खेत को बचा लेते हैं पर इन घातक रसायनों से कैसे बचाएं
3: मतलब
2: देख बेटा तू जो ये अंधाधुंध रसायन मिलाता है ना मिट्टी की सेहत बिगड़ने लगी है और जब माटी ही कमजोर पड़ जाएगी तो उपज कैसे सेहतमंद होगी अरे पहले ऐसा नहीं था पूछना अपने बड़े बुजुर्गों से कैसे फसल लहलहाती थी शुद्धता झलकती थी माटी भी तंदुरुस्त और लोग पहली वाली बात कहा
3: पर हम तो सब ही डाले
2: सब नहीं आज भी लाखों जागरूक किसान परंपरागत विधि से फसल उगा रहे हैं खर्चा कम और उपज की कीमत भी बेहतर पा रहे हैं
3: सच है
2: रे बेटे एक्सपीरियंस से बता रहे हैं धूप में बाल सफेद नहीं किए हैं
3: ठीक है भाई मैं भी आज से जैविक खेती शुरू करूंगा
4: माटी से प्रेम की परंपरा है परंपरागत खेती
5: కిసాన్ వాణి ప్రాయోజిత కార్యక్రమంలో మిరప పంటలో సమగ్ర సస్యరక్షణ ఈ అంశం గురించి రాజేందర్ నగర్ వ్యవసాయ కళాశాల అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ ఎం రాజశేఖర్ గారితో ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమం విన్నారు. కార్యక్రమ అనుసంధానకర్త శ్రీమతి సంగీత. ఈనాటి కిసాన్ వాణి ప్రాయోజిత కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది.
6: హలో
7: రాజేష్ గారు, పోలీస్ స్టేషన్ నుండి మాట్లాడుతున్నాను.
6: మళ్ళీ
7: మీరు డిజిటల్ అరెస్ట్ లో ఉన్నారు, వేరే గదిలోకి వెళ్ళండి. ఒక్కరే మీ పార్సల్లో డ్రగ్స్ దొరికాయి, చాలా కాలం లోపలే ఉంటారు. 10 లక్షలు ఇవ్వండి, బతికిపోతారు.
6: సార్ అంత డబ్బు?
7: ఒక లింక్ పంపాము, ఇప్పుడు ప్రాసెసింగ్ కోసం 2 లక్షలు పంపండి, మిగిలిన తర్వాత.
6: సార్ 2 లక్షలు?
8: ఏమైంది నాన్న?
6: అమ్మా ఇతను అంటున్నాడు నా పార్సల్ లో డ్రగ్స్ దొరికాయట.
7: అరే
8: కట్ చేసావు.

0: కంగారు పడకండి నాన్న, డిజిటల్ అరెస్ట్ అనేది ఏదీ లేదు, ఇదంతా మోసం.
1: మోసమా?
0: పోలీస్, బ్యాంక్, ఆర్బీఐ వంటి వాటి పేర్లతో వస్తున్న సైబర్ నేరగాళ్ల ఫోన్ లేదా వీడియో కాల్ తో జాగ్రత్తగా ఉండండి. వాటికి ఎలాంటి డబ్బు పంపకండి. ఇంకా వెంటనే పోలీసులకి రిపోర్ట్ చేయండి. ఒకవేళ

0: ఆకాశవాణి వికసిత్ భారత్ కార్యక్రమంలో భాగంగా ఉజ్వల్ భారత్ అంశం గురించి శ్రీ నెమ్మాని సీతారామమూర్తి గారి ప్రసంగం వినండి.
1: దేశమంటే మట్టి కాదోయ్, దేశమంటే మనుషులోయ్ అని మహాకవి గురజాడ అప్పారావు గారు పేర్కొన్నారు. దేశ అభివృద్ధి అంటే దేశంలోని అన్ని రంగాలు సమానమైన ప్రగతి సాధించటం. దీన్ని అక్షరాలా ఆచరించి చూపిస్తోంది ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యంలోని ఎన్డీఏ ప్రభుత్వం. గత 12 సంవత్సరాల నుంచి నిరంతరం దేశాభివృద్ధికి కృషి చేస్తోంది. విజ్ఞానం, సాంకేతికత, ఆర్థిక ప్రగతి, సామాజిక న్యాయం, పర్యావరణ పరిరక్షణ, దేశ భద్రత, పటిష్టమైన విదేశాంగ రాజనీతితో పాటు దేశంలోని ప్రతి కుటుంబం భద్రతపై దృష్టి పెట్టింది. మహిళలకు సముచిత ప్రాధాన్యం కల్పిస్తోంది. దేశంలోని ప్రతి గ్రామం నుంచి నగరం వరకు మౌలిక సదుపాయాలను కల్పిస్తూ రహదారులు, రైల్వేలు, విద్యుత్, త్రాగునీరు, డిజిటల్ సేవలు వంటి రంగాల్లో ప్రగతిని పరుగులు పెట్టిస్తోంది. దేశాన్ని ఆధునిక దృక్పథంతో నడిపిస్తూ ప్రాచీన సంస్కృతిని మేళవిస్తూ ఉజ్వల్ భారత్ గా ప్రపంచ దేశాల మధ్య మనల్ని సగర్వంగా ప్రదర్శింపజేస్తోంది. భారతదేశం విజ్ఞాన శాస్త్ర రంగాలలో ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తోంది. రక్షణ, పరిశోధన, అభివృద్ది సంస్థ డిఆర్డీఓ జూన్ 10-11 తేదీలలో 3 కీలక క్షిపణులను విజయవంతంగా పరీక్షించి మన సైనిక శక్తిని చాటి చెప్పింది. బాలిస్టిక్ మిసైల్ డిఫెన్స్ సామర్థ్యమున్న దేశంగా భారత్ ఆవిర్భవించింది. ప్రత్యర్థి నౌకలను పేల్చే సామర్థ్యమున్న నేషనల్ యాంటీ షిప్ మిసైల్ మీడియం రేంజ్ డిఆర్డీఓ తొలిసారిగా విజయవంతంగా పరీక్షించింది. రుద్రం 2, అగ్ని 1 సూర్యాస్త ప్రయోగాలు విజయవంతమై శత్రుదేశాల వెన్నులో ఒడుకును పుట్టించాయి. ఇవన్నీ ఉజ్వల భారత్ గా మన దేశం అభివృద్ది చెందుతోందని చెప్పే అంశాలే. ఇక ఆర్థిక రంగం విషయానికి వస్తే 2026-2027 ఆర్థిక సంవత్సరంలో జీడిపి అంటే భారతదేశ స్థూల దేశీయోత్పత్తి 6.8% వృద్ధిని నమోదు చేయవచ్చని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రీసెర్చ్ విడుదల చేసిన ఎకనమిక్ అవుట్లుక్ 2026-2027 ది అడాసిటీ ఆఫ్ ఫ్లీటింగ్ హోప్ నివేదిక పేర్కొంది. 2025-26 ఆర్థిక సంవత్సరంలో రష్యా ఉక్రెయిన్ సంక్షోభ పరిస్థితులను తట్టుకుని 7.6% జీడిపి వృద్ధి నమోదు చేసిన భారతదేశం ఇప్పుడు కూడా అదే ఊపు కొనసాగించడం ఆశావహమైన విషయం. దీనికి అనుగుణంగానే 2026-27 కేంద్ర వార్షిక బడ్జెట్ లో కేటాయింపులు జరిగాయి. అన్ని రంగాలకి సమప్రాధాన్యం కల్పిస్తూ ఎన్డీఏ ప్రభుత్వం విడుదల చేసిన బడ్జెట్ ప్రజలని ఉత్సాహపరిచింది. ఉజ్వల్ భారత్ దిశానిర్దేశానికి ఈ బడ్జెట్ మరింత దోహదపడింది. ఈ బడ్జెట్ లో కేటాయింపులలో మనం కొన్నిటిని పరిశీలిస్తే ఇదే విషయం తేట తెల్లమవుతుంది. ప్రధానమంత్రి ఆవాస యోజన 2.0కు 73,543 కోట్లు కేటాయించారు. ఈ పథకం ద్వారా ఆంధ్రప్రదేశ్ లో వేలాది ఇళ్ల నిర్మాణం జరుగుతోంది. అందరికీ ఇళ్లు అనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన ఈ పథకం వల్ల పట్టణ మరియు గ్రామీణ ప్రాంతాలలో ఆర్థికంగా వెనుకబడిన వర్గాలు అంటే ఈడబ్ల్యూఎస్, తక్కువ ఆదాయ వర్గాలు ఎల్ఐజి, మధ్య ఆదాయ వర్గాలు ఎంఐజి లబ్ది పొందుతున్నారు. ఎన్డీఏ ఆధ్వర్యంలో కేంద్ర రాష్ట ప్రభుత్వాల సమన్వయంతో ఈ పథకాన్ని దిగ్విజయంగా అమలు చేస్తున్నారు. దేశ పౌరులందరినీ సమగ్రమైన అభివృద్దికి సంసిద్ధులను చేయడమే ఈ పథకం ప్రధాన ఉద్దేశ్యం. 2026-27లో 6.5 లక్షల నిర్మాణాన్ని ప్రధానమంత్రి ఆవాస యోజన లక్ష్యంగా పెట్టుకున్నది. ఇదే విధంగా ప్రధానమంత్రి ఆవాస యోజన గ్రామీణ పథకానికి కేంద్ర

0: ప్రభుత్వం 54,917 కోట్లు కేటాయించారు. 2029 మార్చి నాటికి 2 కోట్లు అదనపు నీళ్ల నిర్మాణాన్ని లక్ష్యంగా పెట్టుకున్నారు. 2026-27లో 40 లక్షల ఇళ్లు నిర్మించాలని బడ్జెట్ అంచనా. పట్టణాభివృద్ధికి 85,522 కోట్లు, ఐటీ టెలికాం రంగాలకి 74,560 కోట్లు కేటాయింపులతో ఎన్డీఏ ప్రభుత్వం ప్రజా ప్రయోజనాల పట్ల తన నిబద్ధతని ప్రకటిస్తోంది. కేంద్ర వైద్య ఆరోగ్య శాఖకు 1.6 లక్షల కోట్లు ప్రకటించడం ద్వారా ప్రజల ఆరోగ్యమే దేశ సౌభాగ్యమని ఎన్డీఏ స్పష్టంగా చాటి చెప్పింది. దీనిలో జాతీయ ఆరోగ్య మిషన్ కి 39,390 కోట్లు, ఆయుష్ శాఖకు 4,408 కోట్లు, ఆయుష్మాన్ భారత్ డిజిటల్ మిషన్ కి 350 కోట్లు కేటాయింపులు జరిగాయి. ఆరోగ్య రంగంలో పరిశోధనలను ప్రోత్సహిస్తూ ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ ICMR కి 4,000 కోట్లు కేటాయించారు. ఇవన్నీ ప్రజల ఆరోగ్యం పట్ల ఎన్డీఏ ప్రభుత్వానికున్న మక్కువను తెలియజేస్తాయి. ఈ దేశాన్ని పరిశుభ్రంగా ఉంచడం అనే అంశం మీద కూడా కేంద్ర ప్రభుత్వం అధికారంలోకి రాగానే దృష్టి పెట్టింది. సెప్టెంబర్ 25, 2014 గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు స్వచ్ఛ భారత్ పిలుపుని ఇచ్చారు. ప్రజలందరినీ దీనిలో మమేకం చేసి ఉజ్వల భారత్ కి నాంది పలికారు. దానిని గత 12 సంవత్సరాల నుంచి నిర్విరామంగా కొనసాగిస్తున్నారు. దీంట్లో భాగంగా 2026-27 కేంద్ర బడ్జెట్ లో స్వచ్ఛ భారత్ 2వ దశకి 9,692 కోట్లు కేటాయించారు. స్వచ్ఛ భారత్ మిషన్ ఫ్లాగ్ షిప్ పథకం కింద 49,096 గ్రామాలని ఘన వ్యర్థాల నిర్వహణ పరిధిలోకి తీసుకువస్తున్నారు. 36,119 గ్రామాలలో మురుగునీటి నిర్వహణ చేపట్టనున్నారు. వీటిలో 7 లక్షలని ఇప్పటికే చేరుకున్నారు. ఇంటింటికి తాగునీరు సౌకర్యం కింద జలజీవన్ మిషన్ ఫ్లాగ్ షిప్ కి 670 కోట్లు కేటాయించారు. ఇవన్నీ భారతదేశాన్ని ఉజ్వలంగా ఉంచేందుకు తోడ్పడతాయి అనడంలో ఎంతమాత్రం సందేహం లేదు. ఎన్డీఏ ప్రభుత్వం దేశ ప్రయోజనాలని బహుళ వేదికలపై సందర్భం వచ్చినప్పుడల్లా చక్కగా ప్రజెంట్ చేస్తోంది. దీనివల్ల మన దేశ ఘనత, అభివృద్ది, సామర్థ్యము అన్ని దేశాలకి చేరుతోంది. ఫ్రాన్స్ లోని ఎవియాస్ లెస్ బైన్స్ పట్టణంలో జరిగిన గ్రూప్ 7 దేశాల 52వ శిఖరాగ్ర సదస్సు ఇందుకు ఉదాహరణ. ఇందులో పాల్గొన్న మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అంతర్జాతీయ కనెక్టివిటీ వాణిజ్యానికి మరింత ప్రోత్సాహమిచ్చేలా అంతర్జాతీయ సమీకరణ భాగస్వామ్యం ఇంపాక్ట్ ఏర్పాటు చేద్దామని ప్రకటించారు. 2026 ఫిబ్రవరి 16 నుంచి 21వ తేదీ వరకు మన దేశ రాజధాని ఢిల్లీలో జరిగిన ఇండియా ఏఐ ఇంపాక్ట్ ఎక్స్పో 2026 ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగంలో భారత్ ని సారథ్య స్థానంలో నిలిపేందుకు తగిన భౌమికను ఏర్పరిచింది. దక్షిణార్ధగోళం గ్లోబల్ సౌత్ దేశాలలో నిర్వహించిన మొట్టమొదటి అంతర్జాతీయ కృత్రిమ మేధ సదస్సుకు ఇదే కావడం విశేషం. దేశం ఉజ్వలంగా మారుతున్న తరుణంలో ఖనిజాల ప్రాధాన్యతను గుర్తించిన కేంద్ర ప్రభుత్వం దూరదృష్టిలో వివిధ దేశాలతో ఒప్పందాలను కుదుర్చుకుంటూ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోంది. మే 26న న్యూఢిల్లీలో జరిగిన భారత్ అమెరికా జపాన్ ఆస్ట్రేలియా చతుర్భుజ కూటమి విదేశాంగ మంత్రుల సదస్సే ఇందుకు ఉదాహరణ. ఈ సదస్సులో భారత విదేశీ వ్యవహారాల మంత్రి జైశంకర్, అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో ఖనిజ ఒప్పంద పత్రంపై సంతకం చేశారు. దీనివల్ల ఖనిజాల త్రవ్వకం, శుద్ది, సరఫరా విషయంలో ఇరు దేశాలు లాభపడేలా కలిసికట్టుగా ముందుకెళ్లాలని నిర్ణయించాయి. దీనివల్ల భారత ఆర్థిక స్థితి మరింత మేలు జరిగే అవకాశం ఉందని నిపుణుల అంచనా. ఉజ్వల భారత్ ను సాకారం చేసేందుకు యువతే ముఖ్యకర్తలని ఎన్డీఏ ప్రభుత్వం గుర్తిస్తూ అనేక విషయాలపై వారికి అవగాహన కల్పిస్తోంది. దీంతో భాగంగా వికసిత్ భారత్ యంగ్ లీడర్స్ డైలాగ్ BBYLD 2022 2.0 కార్యక్రమము జనవరి 9 నుంచి 12వ తేదీ వరకు న్యూఢిల్లీలోని భారత్ మండపంలో నిర్వహించారు. దేశ విదేశాలకు చెందిన భారత యువతీ యువకులతో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సంభాషించారు. ఈ కార్యక్రమంలో ప్రత్యక్షంగా వర్చువల్ గా 50 లక్షల మంది యువత పాల్గొన్నారు. వీటన్నిటితో పాటు సామాన్య ప్రజల సాధక బాధకాలను కూడా NDA ప్రభుత్వం పరిగణలోకి తీసుకుంటోంది. ముఖ్యంగా న్యాయ వ్యవస్థలోని బ్యూరోక్రటిక్ ప్రాసెస్ సంక్లిష్టతను అధిగమించేందుకు ప్రజల కోసం వాట్సాప్ ద్వారా న్యాయ సేత సేవలు ప్రారంభించారు. ప్రజలు 721-771-18-14 నెంబర్కి మెసేజ్ చేసి పలు సేవలు పొందవచ్చు. ఇప్పుడు మనం మరో ముఖ్య విషయం గురించి మాట్లాడుకుందాం. అదే స్టార్టప్ ఇండియా. NDA గవర్నమెంట్ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించి 2024 జనవరి 16 10 ఏళ్లు పూర్తి చేసుకుంటోంది. 2025 డిసెంబర్ నాటికి డిపార్ట్మెంట్ ఫర్ ప్రమోషన్ ఆఫ్ ఇండస్ట్రీ అండ్ ఇంటర్నేషనల్ ట్రేడ్ వద్ద గుర్తింపు పొందిన స్టార్టప్ల సంఖ్య 2 లక్షలు దాటింది. 2014 కేవలం 4గా ఉన్న $1 బిలియన్లకి పైగా విలువైన కంపెనీలు అంటే యూనికార్నులు నేడు 125కు పైగా పెరిగాయి. వీటి మొత్తం విలువ $350 బిలియన్. ఉజ్వల భారత్ కి ఇంతకంటే నిదర్శనం మరింకేం కావాలి? ఈ స్టార్టప్ల ద్వారా 21 లక్షల ఉద్యోగాలు ప్రత్యక్ష కల్పన జరిగింది. ఈ విజయాలు కేవలం మెట్రో నగరాలకే పరిమితం కాలేదు. గుర్తింపు పొందిన స్టార్టప్లలో దాదాపు 50% టైర్ 2, టైర్ 3 నగరాల నుంచే రావడం మరింత ప్రత్యేకత. ఉపగ్రహాల నుంచి నేరుగా మొబైల్ ఫోన్లకి కనెక్టివిటీ లక్ష్యంగా భారతీయ అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో లాంచ్ వెహికల్ మార్క్ 3 M6 రాకెట్ ద్వారా చేపట్టిన బ్లూ బర్డ్ బ్లాక్ 2 ఉపగ్రహం విజయవంతం కావడం ఉజ్వల భారత్ కి మరింత ఉత్ప్రేరకం. 2025 డిసెంబర్ 24 ఆంధ్రప్రదేశ్ లోని శ్రీహరికోట నందలి సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం ఇందుకు వేదిక కావడం మనందరికీ ఆనందదాయకం. భారత్ ప్రయోగించిన బ్లూ బర్డ్ బ్లాక్ 2 ఉపగ్రహం బరువు 6100 కిలోలు. ఇక ప్రయాణ రంగంలో ముఖ్యంగా రైల్వే వ్యవస్థలో NDA ప్రభుత్వం సాధిస్తున్న ఘన విజయాలు అన్నీ ఇన్నీ కావు. ప్రయాణికుల సౌకర్యార్థం ఫిబ్రవరి 15, 2019 న్యూఢిల్లీ వారణాసి మార్గంలో తొలిసారిగా భారతదేశంలో లాంచ్ చేసిన వందే భారత్ రైలు ప్రజల నుంచి ఎంత విశేషమైన ఆదరణ చూరకుందో మనం మాటల్లో చెప్పుకోలేం. అత్యాధునికమైన సౌకర్యాలు, వేగవంతమైన ప్రయాణం ప్రజలని, వ్యాపార ఉద్యోగ వర్గాల వారిని ఎంతగానో ఆకట్టుకుంది. 2025 డిసెంబర్ నాటికి 164 వందే భారత్ రైళ్లు సేవలు, మార్చి 2026 నాటికి 162 చైర్ కార్ సేవలు అందుబాటులోకి వచ్చాయి. వీటికి లభించిన ఆదరణతో కేంద్ర ప్రభుత్వం వందే భారత్ స్లీపర్ రైళ్లు కూడా అందుబాటులోకి తెచ్చింది. 2026 జనవరి 22 హౌరా కామాఖ్య మార్గంలో తొలి స్లీపర్ రైలును ప్రవేశపెట్టింది. రైల్వే రైళ్ల విస్తరణ కూడా బాగా జరిగింది. NDA ప్రభుత్వం 2014-2026 మధ్య 36429 కిలోమీటర్లు కొత్త ట్రాక్లు కమిషన్ చేశారు. 2009-2014 మధ్య ఇది కేవలం 7599 కిలోమీటర్లు మాత్రమే. 2026 మార్చి 31 నాటికి 3361 కిలోమీటర్లు కొత్త లైన్లు పూర్తి అయినాయి. వీటి వల్ల సాధారణ ప్రయోగాలతో పాటు గూడ్స్ ట్రాన్స్పోర్ట్ కూడా విస్తృతంగా పెరిగింది, ఆదాయం పెరిగింది. 2014-15 1,57,72 కోట్లు ఉన్న రైల్వే ఆదాయం 2024-25 నాటికి 2,65,133 కోట్లకు చేరింది. అంటే సుమారు 69% పెరుగుదల నమోదైంది. ఇలా మనం ఏ రంగం చూసినా NDA ప్రభుత్వం సాధిస్తున్న ఘన విజయాలే కనిపిస్తాయి. ఇవన్నీ ఉజ్వల భారత్ కి ప్రత్యక్ష ప్రమాణాలు, ఆధారాలు. అన్ని వర్గాల సమగ్ర అభివృద్ధే NDA ప్రభుత్వ లక్ష్యం. పేదల కోసం, మహిళల కోసం, రైతుల కోసం, యువశక్తి కోసం, గిరిజనుల కోసం, మైనార్టీ వర్గాల కోసం, గ్రామాల పట్టణాల అభివృద్ధి కోసం, ఇతర రంగాలకి చెందిన అభివృద్ధి కోసం ఇప్పటి వరకు NDA ప్రభుత్వం 124 పథకాలు ప్రవేశపెట్టింది. ప్రధానమంత్రి ఉజ్వల యోజన, దీనదయాల్ ఉపాధ్యాయ గ్రామీణ కౌశల్య యోజన, సంసద్ ఆదర్శ గ్రామ యోజన మొదలైన అనేక పథకాలు ఇందులో ఉన్నాయి. ఈ విధంగా NDA ప్రభుత్వం ఉజ్వల భారత్ కలని సాకారం చేస్తున్నది.
1: కార్యక్రమంలో మీరింతవరకు వికసిత్ భారత్ కార్యక్రమంలో భాగంగా ఉజ్వల్ భారత్ అంశం గురించి శ్రీ నెమ్మాని సీతారామమూర్తి గారి ప్రసంగం మీరింతవరకు విన్నారు. ఈ కార్యక్రమం ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి వెలువడింది.
2: ఈనాటి వికసిత్ భారత్ కార్యక్రమం ఆకాశవాణి విజయవాడ కేంద్ర సౌజన్యంతో ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది.

మనస్తత్వాలు, భిన్న సంస్కృతులు, పలు భాషలు, పలు ప్రాంతాలు, వేర్వేరు నమ్మకాలు, కోరికలు, అవసరాలు, అభిరుచులు, అందరిది ఒక్కటే వాణి, ఆకాశవాణి.

ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం కిన్నెరలహరి శ్రోతలు కూరిన చిత్రగీతాలు వింటారు. ముందుగా దశావతారం చిత్రం నుండి ఈ పాటను కోరుతున్న శ్రోతలు వరంగల్ కరీంబాద్ బొమ్మలగుడి దగ్గర నుండి గోడె రవి, అరుణ, విజయ్ కుమార్, కీర్తన, నాగిరెడ్డి, అజయ్ కుమార్ వీరి కోసం ఈ పాట.

ఫిదా చిత్రం నుండి ఈ పాటను కోరుతున్న శ్రోతలు గుండేటి వెంకటరాములు, అదృష్టమ్మ, చారిబాబు, ప్రభుదేవ్, భద్రమ్మదేవి, మామిడల కళ్యాణిదేవి, చక్రవర్తి, శ్రీవల్లి, యోగేంద్ర, లక్ష్మి, ప్రసన్న, మంగమ్మ, దుర్గారావు, నాగమణి, మంజుల, ఆదినారాయణ, స్వరూప, జూపల్లి పుల్లారావు, నాగమణి, వీరందరూ సూరత్నగర్ మండలం రాఘాపురం నుండి వీరు కొడుతున్నారు ఫిదా చిత్రం నుండి ఈ పాట.

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రాంపురం గ్రామం నుండి కట్ల సతీష్, సుమలత, సంతోష్ కుమార్, నిత్య, సంతోషిని, కట్ల రాజేశం, సరోజిని, మాయ వీరు కొడుతున్నారు నాలుగు స్తంభాలాట చిత్రం నుండి ఈ పాట.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాప్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా DLOకు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రుద్రంపూర్ ఏరియా నుండి ఇల్లటూరి శ్రీనివాసరావు, శోభ, సురేష్ కుమార్, అంజలి, రోహిత్, లావణ్య, వంశీ, రాజ్ కుమార్, అలాగే కొత్తగూడెం మెయిన్ హాస్పిటల్ ఏరియా నుండి ఇల్లటూరి వెంకటేశ్వర్లు, కమల, దీప, వీరందరూ. వయసు పిలిచింది చిత్రం నుండి వాణి జయరాం పాడిన పాటను కోరుతున్నారు. సాహిత్యం అందించిన వారు ఆరుద్ర, సంగీతం ఇళయరాజా.

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు 14 నెంబర్ బస్తీ నుండి భారతీలాల్ పరదేశీ భారతీబాయ్, జ్యోతిబాయ్, అంజలిబాయ్, రాజనందిని, రమేష్ లోద్, అజయ్ లోద్, ఆదిత్య లోద్, కిరణ్, జాన్విక, విశ్రుద్ రోద్ లోద్, లక్ష్మీ ప్రహ్లాద్, శివనారాయణ్, శకుంతల, దీక్షిత, స్వరూప, భారతి, భరత్ వీరందరూ కూర్చున్నారు. అల్లుడు గారు చిత్రం నుండి కేజే యేసుదాస్ చిత్ర పండపాట.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాప్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా DLOకు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950కు కాల్ చేయండి. జయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా శ్వేతనగర్ మండలం గరీబ్పేట నుంచి నర్సింగ్ వెంకన్న, పద్మ, రమేష్, ఆకాంక్ష, జశ్వంత్ సాయి, కవిత, శ్రీకాంత్, వీరాస్వామి, సుశీల, శేషాద్రి, హనుమంతరావు వీరందరూ కోరుతున్నారు. పవిత్ర బంధం చిత్రం నుండి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం చిత్ర పండపాట.

ఖైదీ చిత్రం నుండి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, సుశీల పన్నపాట, సాహిత్యం అందించిన వారు వీటూరి, సంగీతం చక్రవర్తి. ఈ పాటను కోరుతున్న శ్రోతలు భద్రాద్రి కొత్తడం లక్ష్మీదేవిపల్లి మండలం ప్రశాంతినగర్ నుండి మారిపోయిన శ్రీనివాసరావు, పద్మ, జక్కుల నరేష్, హర్షిత, జోషిక, అకుల్, అర్జున్, పెద్దిపోయిన సుధాకర్, పవన్, లలిత, నూతన, సిరి, సాయి. వీరి కోసం ఈ పాట.

సంగారెడ్డి జిల్లా హతినూర మండల్ చిత్తుల నగర్ నుండి దొడ్ల దుర్గయ్య, లావణ్య, లక్ష్మణ్, మీనా, లోకేశ్వర్, రాజ్కోటి, విక్రాంత్, జగన్, దుర్గయ్య, రాజేశ్వర్, లక్ష్మీ దుర్గయ్య, ప్రవళిక వీరు కోరుతున్నారు. ప్రాణ స్నేహితులు చిత్రం నుండి ఈ పాట.

0: नमस्कार।
1: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం మధురిమ ఆపాత మధుర గీతాలు లక్ష్మీ నివాసం చిత్రం నుండి ఘంటసాలపు అన్నపాట సాహిత్యం ఆరుద్ర సంగీతం కెవి మహదేవన్.

0: ఉన్నమాటన్నాను.
1: ఏ
0: మళ్ళీ అను ఒళ్ళు వాచి పుట్టింది.
1: అందుకే ఇంట్లో పెద్దబాబు గారు కాచుకున్నారు కరుచుకుని. నన్నట్టు చెప్పావా? నాకేం పని? పంచులు గారు అని చెప్పారు.
0: తర్వాత
1: ఇంకెప్పుడు నేను బళ్ళకు రాని ఉన్నారు.
0: నేను వెళ్తే కదా
1: బళ్ళకు రాని రావా?
0: చదువుకోదలుచుకోలేదు.
1: మిఠాయి ఏం తీసుకురాలే?
0: సరే నీళ్ళు తీసురా.
1: అవుగో పోయి తాగిదా.
0: ఆనే కావు మంచి నీళ్ళు.
1: వెళ్ళి మళ్ళీ నేను రాలేను. కాగద్గా నువ్వేరా.
2: మీరు విన్న పాట దేవదాసు చిత్రం కోసం కే రాణి పాడారు. తర్వాత వినండి శ్రీకృష్ణ పాండవేయ చిత్రం నుండి ఘంటసాల పాడిన పాట. సాహిత్యం కోసరాజు, సంగీతం టీవీ రాజు.
3: అపాయము దాటడానికి ఉపాయము కావాలి, అంధకారమలమినప్పుడు వెలుతురుకై వెదకాలి, ముందు చూపు లేనివాడు ఎందునకు కొరగాడు, సోమదియై కునుకువాడు సూక్ష్మము గ్రహించలేడు.

అందురు సాగకపోతే ఊరక చతికిలబడిపోదురు. కండబలముతోటే ఘనకార్యము సాధించలేరు, బుద్ధిబలముతోడైతే విజయము వరింపగలరు.

కంటలా నడికి వచ్చే తిట్టమా, మా ఇంటికి మీ తెచ్చావమ్మా చెప్పమ్మా.

చెట్టు ఉంది ఇంత కన్నా.

ఆడే మన సంతానీ.

esposo y no.

0: నవ్వడు కర్ణుడు.
1: తప్పు తప్పు, బలి చక్రవర్తి.
0: భూతానికి నిపుణుడెవ్వడు
2: ధర్మకుడు.
1: తప్పు తప్పు, శకుని.
3: ఇంతవరకు మధురమ అపాత మధుర గీతాలు విన్నారు. ఆకాశవాణి కతోడం కేంద్రం రేపటి ప్రసార వివరాలు

రేపు ఉదయం 5:55 దేశభక్తి గీతం, 6:05 ఆంగ్లంలో వార్తలు, 6:10 అంజలి భక్తి గీతాలు, 6:30 సుభాషితం సమర్పణ ఎస్కే బాసిత్ గారు, 6:35 రైతు సమాచారం, 6:40 ప్రాంతీయ వార్తలు, 7:00 జిల్లా సమగ్ర నివేదిక, 7:15 చిత్రగీతాలు, 7:30 విజయపదం చైత్రాతే భవిష్యత్తుకు బాట, నిర్వహణ శ్రీ కులపాక శంకరరావు, వ్యాఖ్యానం శ్రీ ఎస్ శ్యాంప్రసాద్ మరియు శ్రీమతి బి శృతి, అనంతరం చిత్రగీతాలు. 8:30 ఉద్యోగవాణి విద్యా ఉద్యోగ సమాచారం, అనంతరం కిన్నెలహరి చతుర్పూర్ణ చిత్రగీతాలు, 9:30 ఏక చిత్రగానం, 11:00 చిత్రగీతాలు, 12:10 శాస్త్రీయ సంగీతం, విజి జోగ్ గారి వయలిన్ వాదనం, 12:40 ప్రియదర్శిని స్త్రీల కార్యక్రమంలో అభ్యుదయ పదంలో ఆధునిక ఆమని ప్రసంగం, అలాగే మందారం చెప్పే ముచ్చట్లు

ప్రసంగం వింటారు. 2:30 మీ మాటతో ఓ పాట ఫోన్ లైవ్ ప్రోగ్రామ్, నిర్మాణ శ్రీ కులిపాక శంకరరావు. 3:30 ఏకచిత్రగానం, 4:00 చిత్రగీతాలు, 5:30 జానపద గేయాలు. సాయంత్రం 6:00 హిందీలో వార్తలు, 6:05 ఆంగ్లంలో వార్తలు, 6:10 ప్రాంతీయ వార్తలు, 6:20 సంస్కృతంలో వార్తలు. చిత్రగీతాలు 6:50 వ్యవసాయ సూచనలు, మార్కెట్ ధరలు 7:00 మార్కెట్ ధరలు, 7:05 తెలుగులో వార్తలు, 7:15 మన రైతు మన గ్రామం సమగ్ర సమాచారంలో. ప్రస్తుత పరిస్థితుల్లో వాతావరణ ఆధారిత వ్యవసాయ సలహాలు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కృషి విజ్ఞాన కేంద్రం సీనియర్ శాస్త్రవేత్త మరియు ప్రధాన శాస్త్రవేత్త అయినటువంటి డాక్టర్ టి భరత్ గారు అందిస్తున్న వివరాలు, అలాగే బంతి సాగులు మెలకువలు పరిచయ కార్యక్రమం, ఇంకా జీవ వైవిధ్యం ఒక అవగాహన ప్రసంగమైన వింటారు. 7:40 వికసిత భారత్, 8:00 కిన్నెర లహరి శ్రోతృకరణ చిత్రగీతాలు, 8:45 సమాచార సంధ్య, 9:00 న్యూస్ అట్ 9, 9:15 స్పాట్ లైట్, 9:30 కరెంట్ అఫైర్స్,

రేపటి ప్రసారాలు ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం, సమయం 11 గంటలు దాటి 4:05. ఇంతటితో ఈ పూట ప్రసారాల సమాప్తం. 100.1 MHz పై మరలా రేపు ఉదయం 6 గంటలకు మా ప్రభాత ప్రసారాలు ప్రారంభమవుతాయి. అంతవరకు సెలవు. జై హింద్.